శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 105.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 19వ తేదీ, ఆదివారం. నిలయంలో సమయం 5:58. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సూర్యభగవానుని కీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:30. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత ఫాదర్ సిహెచ్ బెర్నార్డ్.
1: జ్ఞాని తన విజ్ఞాన వ్యాఖ్యల వలన రాణించెను, తన పలుకుల ద్వారా ప్రముఖుల మనలను బడయ్యను. సిరాకు గ్రంథము 20:27. మనం రోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో రకాలుగా ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. అది ఎంతో అమూల్యమైనది. మనుషులు కలుస్తారు, మాటల ద్వారా రాజ్యాలు కలుస్తాయి. అంతేగాక కొన్ని మనుషులు కూడా కలుస్తాయి. మాటలకు మనుషులు ఎంతో ముఖ్యము, భాష కూడా అంతే ముఖ్యం. మనం ఏ భాషలో మాట్లాడుతున్నామో ముఖ్యమే కావచ్చు, కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన మనోభావాలను ఎదుటివారికి ఎంత చక్కగా అర్థమయ్యేలా చెప్పగలము అనేది నైపుణ్యత. కొంతమంది మాట్లాడుతూ ఉంటే చెవుల్లో దూది పెట్టుకోవాలి అనిపిస్తుంది. కొంతమంది తమ అర్థవంతమైన మాటలతో కొన్ని జీవితాలకు జీవం పోస్తారు, మరికొంతమంది జీవం తీస్తారు. అందుకే పెద్దలు ముందు నోటిని జయించి తర్వాత లోకాన్ని జయించు అని అన్నారు. జీవితానికి అర్థం, పరమార్థం మనకు ఉన్నత ఆలోచనలను బట్టి కలుగుతాయి. మంచి ఆలోచనలు మన అభివృద్ధికే కాక ఇతరుల అభివృద్ధికి కూడా తోడ్పడతాయి. మన ఆలోచనలు చెడుగా ఉంటే మన మాటలు కూడా చెడుగా ఉంటాయి. మాట్లాడడం అనేది ఒక గొప్ప వరం. మన మెదడులో విజ్ఞానం

0: ఆత్మ లేకపోతే మన మాటలు కూడా దిగంబరంగా ఉంటాయి. చాలా మంది మనిషి ఉన్నత మనస్తత్వాన్ని అతని మాటల ద్వారానే తెలుస్తుందంటారు. మన నాలుకకు ఎంతో బలం ఉంది, ఎంత నైపుణ్యంగా ఉపయోగిస్తే మనకు ఇతరులకు కూడా చాలా మంచిది. శక్తివంతమైన ఖడ్గాని వేలు కోసుకోకుండా వినియోగించడం ఎంత విఘ్నతో, నరము లేని నాలుకను ఎవరికి నొప్పి కలిగించకుండా ఉపయోగించడం కూడా అంతే విఘ్నత. మనం పెద్ద పెద్ద వ్యక్తుల గొప్ప గొప్ప మాటలు చెప్పలేకపోవచ్చు, కానీ మనకున్న తరహాలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా తగు విధంగా మాట్లాడి మన సందేశాన్ని అందచేయటమే మన విధి. కోటి రూపాయలు పోసిన రాణి ఆనందం ఒక ప్రేమపూర్వకమైన మాట తీసుకురావచ్చు. విలువైన వజ్ర వైడ్యూరాలు తీసుకుని రాని సంతోషం ఒక స్వార్థం లేని మాట తీసుకురావచ్చు. జీవితం అనేక ఓటమిలతో అలసిపోయినప్పుడు ఒక ప్రోత్సాహకరపు మాట జీవితంలో గెలుపుని తెలుస్తూ ఉంది. మనసులో బాధ భారం ఎక్కువైనప్పుడు ఒక ఓదార్పు మాట మనిషికి ఊపిరి పోస్తూ ఉంది. మన మాటలు ఇతరులకు ఉల్లాసంతో పాటు ఉత్తేజాన్ని కూడా కలిగించాలి. మన ఉద్రేకమైన మాటలతో మన స్నేహితులు నష్టపోవచ్చు. మనం మాట్లాడే ప్రతి మాటలో జీవం ఉండాలి. అది ఏ విధంగా రూపుదాలుస్తూ ఉందో మనం మాట్లాడే తీరు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన మాటలకు క్రమశిక్షణ ఇద్దాం. దాని ద్వారా వచ్చే ప్రతిఫలాలు మరియు మహత్యాలను అందరం కలిగి అనుభవిద్దాం. ఆమేన్.
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత ఫాదర్ సిహెచ్ బెర్నార్డ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:35. ఇప్పుడు వినండి పొలం కబుర్లు.
3: రై సోదరుకు నమస్కారం, కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో మునగ సాగులో తప్పకుండా పాటించాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మునక్కాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగానే రైతు సోదరులు వాణిజ్య శైలిలో మునగ సాగు చేపట్టి స్వల్పకాలంలోనే అధిక లాభాలని ఆర్జిస్తున్నారు. మునగను రైతులు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయొచ్చు. అయితే ఎక్కువగా నీరు నిలిచి ఉండే పరిస్థితులని తట్టుకోలేదు ఈ మునగ. సాధారణంగా మునగ చెట్లు జనవరి నెలలో పూతకు వచ్చి ఫిబ్రవరి ఈ మాసం నుండి కాయలు కోతకు వస్తాయి. భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి మొక్కలు పెరిగే దశలో వారం నుండి 10 రోజుల వ్యవధిలో మొక్కకు నీరు పెట్టాల్సి వస్తుంది. కాయలు కాసే సమయంలో 4 నుంచి 5 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నీరు పెడితే నాణ్యమైన కాయలు దిగుబడులు పొందవచ్చు.

వివిధ దశల్లో వాతావరణ పరిస్థితులు బట్టి చీడపీడల సమస్యలు అధికంగా ఉన్నందున రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సస్యరక్షణ ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయాలకు వస్తే, ఈ మునగలో ఎక్కువగా కాండం కుళ్ళు మరియు వేరుకుళ్ళు ఈ తెగుళ్ళు ఆశించేది ఎక్కువ. నీరు ఎక్కువగా నిలిచే భూముల్లో ఇంకా వర్షాకాలంలో ఈ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు వేరుకు వ్యాపిస్తే వేర్లు కుళ్ళిపోయి చెట్టు చనిపోతుంది. అదే కాండానికి వ్యాపిస్తే కాండం చుట్టూ ఉన్న బెరడు కూడా కుళ్ళిపోయి చెట్టు విరిగిపోతుంది. అయితే దీని నివారణకు ఏం చేయాలి? లీటర్ నీటిలో 1 గ్రామ్ కార్బనిజం లేదా డైథేన్ M45 కలిపిన ద్రావణం కానీ లేదా 1% బోర్డో మిశ్రమాన్ని కానీ మొక్కల మొదళ్ళలో దగ్గర పోసి వ్యాధిని నివారించవచ్చు. ఇంకొకటి గొంగళి పురుగు. ఇది మునగ పంటను అన్ని దశల్లోనూ ఈ పురుగు వ్యాపించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. రాత్రివేళలో గొంగళి పురుగులు ఆకులు తిని బెడను కొరికి గీకి గీకి తింటాయి. తల్లి రెక్కల పురుగులు పెట్టిన గుడ్ల సముదాయాలని, గొంగళి పురుగులు సమూహాలని ఏరి నాశనం చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 2 మిల్లీల క్వినాల్ పాస్ లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. చెట్టు చుట్టూ కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ 10 నుంచి 30 గ్రాములు వేసి మట్టిలో కప్పడం వల్ల కోసేస్త దశలో ఉన్న గొంగులు పురుగుల్ని మనం ముందుగానే నివారించుకోవచ్చు. ఇంకా తామర పురుగులు. ఈ తామర పురుగులు మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు చిగుళ్ళ నుంచి రసం పీల్చడం వల్ల కొత్త చిగుళ్ళు రాక మొక్కలు గిడసరబారిపోయి పూత కాయ ఏర్పడదు. ఈ పురుగు నివారణకు 2 మిల్లీల మెటాసిస్టాక్స్ లేదా 1 గ్రాము ఎసిపేటు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కాయ దొలిచే ఈగ. కాయ దశలో ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంలో కానీ నివారణ చర్యలు చేపట్టకుండా ఉంటే పిండి దశలో కాయలోని ప్రవేశించి లోపల పదార్థాలను తినేసి నాశనం చేసేస్తాయి. దీంతో కాయలు ఆకారం మారిపోయి వంకరగా తయారవుతాయి. కాయ దొలిచే ఈగ నివారణకు పొద్ దశలో లీటర్ నీటికి 2 మిల్లీల ఫాస్లోన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. 1 మిల్లీ డైక్లోరావాస్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈగ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 20 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు ధాన్యం నిల్వ చేయడానికి రైతు సోదరులకు కొన్ని సూచనలు. అదేంటంటే, సాధారణంగా పెద్ద రైతులు అమ్మకానికి కేటాయించిన ధాన్యం మంచి ధర వచ్చేంత వరకు నిల్వ చేస్తుంటారు. అలా నిల్వ చేసేటప్పుడు తగినటువంటి సూచనలు పాటించాలి, లేకపోతే ఆ ధాన్యం చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో నిల్వ చేసేటప్పుడైతే కీటకాలు, తేమ, వర్షపు నీళ్లు లోపలికి రాకుండా చూసుకోవాలా. నేల, గోడలు, పైకప్పులలో, పగుళ్లలో రంధ్రాలు లేకుండా సిమెంట్తో పూడ్చుకోవాలా. ఎలుకల కన్నాలకు గాజు ముక్కలు సిమెంటు కాంక్రీట్తో మూసేయాలా. పక్షులు రాకుండా కిటికీలు, వెంటిలేటర్లు, ఇంకా ఈ జాలీలు, ఇనుప జాలీలు బిగించుకుంటే దుమ్ము ధూళి లేకుండా కూడా అక్కడ శుభ్రం చేసుకునేసి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నేల, గోడలు, పైకప్పు మీద మలాథియన్ 50 EC లేదా ఎండోసల్ఫాన్ 35 EC స్ప్రే చేయాలి. 3 లీటర్ల నీటిలో 30 ml మందును కలిపి 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవాలి. ధాన్యం నిల్వకు కొత్త గోరు సంచులను ఉపయోగించాలి. పాతవైతే రంధ్రాలు, కీటకాలు లేని వాటిని ఎంపిక చేయాలి. ధాన్యం వేసే ముందు గోను సంచుల మీద లోపల మలాథియన్ లేదా ఎండోసల్ఫాన్ ద్రావణం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసిన తర్వాత మరునాడు వాటిని ఎండలో ఎండబెట్టాలి. రవాణాకు ఉపయోగించే ట్రాక్టర్లు కానీ, లారీల టైర్లు కానీ శుభ్రపరిచిన తర్వాతే ధాన్యం

దాదాపు మూటలు వేయాలి. ధాన్యం ఎండలో ఆరబెట్టి తేమ శాతం 14 లేదా అంతకంటే తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలా, జాగ్రత్తలు తీసుకోవాలా. నేల మీద చెక్కదిమ్ములు లేక చెక్క పలకలు లేక కర్ర దొంగలు వేసి వాటిపైన ధాన్యం బస్తాల నెట్లు వేయాలి. గోడలకు ఆనకుండా దూరంగా నెట్లు వేయాలి. గోడలు ఆనుకుంటే బస్తాలు తేమను పెంచుకుంటాయి. నెట్టుకు నెట్టుకు మధ్య ఖాళీ ఉండేటట్లు కూడా మనం చూసుకోవాలి. ఇంకా అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలు 1 టన్ను ధాన్యానికి 3 గ్రాములు, అంటే 3 గ్రాముల బిళ్ళలు 2 చొప్పున బస్తాల ముందర పెట్టి 7 రోజుల పాటు తలుపులు మూసేసి ఉంచితే ఈ విషవాయువులు విస్తరించి కీటకాలు ఎలుకలు రాకుండా, ఇంకా అవి ఒకవేళ వస్తే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లు మళ్ళీ కలుసుకుందాం.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. వార్తల వివరాలు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో

మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం శిల్పారామం వద్ద 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ఆయన నిన్న ప్రకటించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం రాష్టంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

0: ఆ విభాగం ప్రతినిధులు హైదరాబాద్లో ముఖ్యమంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పట్టణాల్లో ఇంటింటికి చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరానికి కేటాయించిన 25 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
1: ఒక పీపీపీ మోడల్లో అవుట్సోర్సింగ్ మెకానిజంలో గవర్నమెంట్ ఏమీ కొనదు వీటిని, వేరే వాళ్లే డ్రైవర్ని పెట్టుకుని వాళ్లే మెయింటైన్ చేసుకుని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. ఈ 200లో 25 వచ్చినాయి. ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్లి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం, అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్ గా ఉంటుందనేది మా ఉద్దేశం.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో జనసేన ఎంపీలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ది కార్యక్రమాలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త రైల్వే లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ది వంటి అంశాలను పార్లమెంటులో బలంగా వినిపించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలపై ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలు తెలుగు చిత్రాలకు అవార్డులు లభించాయి. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్ర పురస్కారం, 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా, కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించాయి. ఉత్తమ బాలనటుడిగా అరుణ్దేవ్ పోతుల, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా సుకుమార్, లక్కీ భాస్కర్ చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా వెంకీ అట్లూరి, కల్కి చిత్రానికి ఉత్తమ నిర్మాణ రూపకల్పన విభాగంలో నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ మేకప్ కళాకారుడిగా పి రవికుమార్, పుష్ప 2 చిత్రానికి ఉత్తమ వస్త్రాల రూపకల్పన విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మలకు పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మకత, ప్రతిభ, అంకిత భావానికి ఈ పురస్కారాలు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు అభినందించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్లతో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారులు, పాదచారులకు సురక్షితమైన ఫుట్పాత్లు, కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ది పనులతో విజయవాడ నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపారు. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై మానవత్వానికే మచ్చ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయనే విషయాన్ని ఈ ఘటన

0: కుప్పిస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వాతావరణం. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిషా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లా కుకునూరులో అత్యధిక భారీ వర్షపాతం 8 సెంటీమీటర్లు నమోదైంది.
0: తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ నగరంలోని గిరిపురంలో డయేరియా కేసులపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. 6 డయేరియా కేసులు నమోదయ్యాయని, ఒకరు విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. మిగిలిన వారు ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభిస్తారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలను ప్రజాప్రభుత్వం చేపట్టిందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. చెత్త సేకరణకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాహనాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః డాక్టర్ గణేశ హెగడే. అథ వార్తాః. సంసదః ఆగామి మాన్సూన్ సెషన్ ఇతి ప్రావృత సత్రాత్ పూర్వం అద్య సర్వకారేణ సర్వదలీయ సభా ఆహూతా. సత్రస్య కాలఖండే సంసదః ద్వయోః సదనయోః సుచారురూపేణ కార్యం కర్తుం సర్వకారః సర్వేభ్యః రాజనైతికదలేభ్యః సహకార్యం యాచయిష్యతి. శ్వః ఆరభ్య మాన్సూన్ సత్రం ఆగస్ట్ మాసస్య 13వ దినాంకపర్యంతం భవిష్యతి. సత్రస్య కాలఖండే అనేకే మహత్వపూర్ణాః విధేయకాః చర్చాయై పారితార్థం చ సునిశ్చితాః సంతి. భారతీయ జనతా పార్టీతి దళైన వర్ణితం యత్ సర్వకారస్య ఇథేనాల్ మిశ్రణ కార్యక్రమః భారతస్య బృహత్తమేషు సార్వజనిక నీతి సఫలతా కార్యేషు అన్యతమః కార్యక్రమః వర్తతే, యేన కృషకాణాం ఆయః వర్ధితః, ఊర్జా సురక్షా సుదృఢా భవత్, ఆయాతిత అసంస్కరిత పెట్రోలియం తైలస్య నిర్భరతా చ న్యూనీకృతా. సామాజిక మాధ్యమ పటలే భాజపాదలస్య సూచనా ప్రౌద్యోగికీ కోశ ప్రముఖః అమిత మాలవీయః అవదత్ యత్ E20 మిశ్రణ కార్యక్రమః రాజనైతిక బిందు అంక నిర్ధారణేన చాలితాయాః పక్షపాత పూర్ణ ఆలోచనాయాః అపేక్షయా సమగ్ర సాక్ష్య ఆధారిత మూల్యాంకనాయ యోగ్యః అస్తి, తథా చ ఏతాదృశ పరిణామస్య సార్వజనిక నీతేః మాపనీయ పరిణామైః న్యాయః కరణీయః. 20% ఇథేనాల్ మిశ్రణస్య ఉపలబ్ధిం భారతస్య అత్యంతం పరిణామీ నీతి సఫలతాసు అన్యతమం ఇతి కథయన్ సహ అవదత్ యత్ ఏతేన ఉపక్రమేణ కృషక కళ్యాణం, గ్రామీణ వికాసః, సహకార్య సంస్థాః, ఊర్జా సురక్ష, పర్యావరణస్య స్థాయిత్వం చ ఇత్యాదిషు క్షేత్రేషు యుగపత్ ఔన్నత్యం దృష్టం. NTA ఇతి రాష్ట్రీయ పరీక్షణ సంస్థయా సమీక్షార్థం OMR పత్రాణాం ప్రస్తుతీకరణస్య విషయే ఛాత్రాణాం అభిభావకానాం చ కృతే సచేతక

0: पत्रं प्रकाशितम्। एनटीए इत्यनेन प्रकाशितं यत् अद्यतनकाले समीक्षार्थं प्रदत्तानि बहूनि ओएमआर पत्राणि कृत्रिमाणि प्राप्तानि। एनटीए इत्यनेन उक्तं यत् प्राप्तस्य प्रत्येकस्य पत्रस्य सक्रियरूपेण परीक्षणं क्रियते, परन्तु यदि कृत्रिमं अथवा एआई जनितानि ओएमआर पत्राणि प्रस्तूयन्ते तर्हि गभीराः न्यायिकपरिणामाः भवितुम् अर्हन्ति इति सचेतना दत्ता। केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड सीबीएसई द्वारा ऐषमः दशमकक्षायाः द्वितीय बोर्ड परीक्षायाः परिणामः घोषितः। ये छात्राः द्वितीय बोर्ड परीक्षां लिखितवन्तः ते डिजी लॉकर रिजल्ट इत्यस्य माध्यमेन तेषां परिणामान् प्राप्तुं शक्नुवन्ति। राष्ट्रीय शिक्षा नीतेः अनुशंसानाम् अनुरूपं सीबीएसई संस्थया दशमकक्षायाः कृते अस्मात् वर्षात् बोर्ड परीक्षाद्वयं प्रवर्तितम् आसीत्। केन्द्रीय वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः एस्टोनिया देशस्य आधिकारिक यात्रायाः समये टैलिन नगरे भारत एस्टोनिया व्यापार मञ्चं सम्बोधितवान्। अस्मिन् अवसरे सः व्यापारे निवेशे नवीनतायां प्रौद्योगिक्यां च गहन सहकार्यस्य आह्वानं कृतवान्। मञ्चे द्विपक्षीय आर्थिक सहकार्यस्य सुदृढीकरणाय नूतनानां मार्गाणाम् अन्वेषणार्थम् उभय देशानां वरिष्ठ सर्वकारीय प्रतिनिधयः उद्योगनेतारः व्यापार प्रतिनिधिमण्डलस्य च सदस्याः एकत्र आगतास्सन्ति। जम्मूकश्मीरे श्री अमरनाथजी यात्रा प्रतिकूल ऋतोः पूर्वानुमानं दृष्ट्वा पहलगाम बालताल इति द्वयोः मार्गयोः अपि अद्यारभ्य स्थगिता जाता। एकः अधिकारी अवदत् यत् भारतस्य ऋतुविज्ञानविभागेन यात्रिकाणां सुरक्षां कल्याणञ्च सुनिश्चित्य आगामिषु कतिपयेषु दिनेषु ऋतोः प्रतिकूलतायाः पूर्वानुमानस्य अनन्तरम् एषः निर्णयः कृतः। अधिकारी अवदत् यत् यावत् अग्रिम आदेशः न भवति तावत् बालताल नूनवान चन्दनवारी आधारशिला शिभ्रात् यात्रीणाम् अग्रे गमनस्य अनुमतिः न भविष्यति इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम् నిలయంలో సమయం 7 గంటలు ఇప్పుడు వినండి ప్రసార విశేషాలు ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె 1918 గాంధీజీ చేపట్టిన నిరాహార దీక్ష కార్మిక ఉద్యమంలో సత్యాగ్రహం పాత్ర గురించి తెలుసుకుందాం. తర్వాత మనసులోని మనసు ధారావాహిక నవలాపఠనం 13వ భాగం రచన శ్రీమతి మాలతి చందూర్ గారు, చదివినవారు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో తిరుపతి బైరాగపట్టడ డాక్టర్ డి రామానాయుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 9:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం.

అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం, సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాయంత్రం 6 గంటలకు ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం తరిగొండ గీతరవళి భక్తిగీతాల కార్యక్రమం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సూటి పశువుల యాజమాన్యంపై జూనియర్ పశువైద్య అధికారి శ్రీ ఎం రామమూర్తి గారి ప్రసంగం, 7:45 సినీ భక్తిగీతాల కార్యక్రమం, 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 పార్లమెంటులో ప్రముఖ అంశాలపై ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 10:00 రవివాసరీయ సంగీత సభ విదూషి శ్రీమతి బాలామణి ఈశ్వర్ గారిచే కర్ణాటక గాత్ర కచేరి. మీరు ఇంతవరకు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలిపి చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పథకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెప్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2014-15 నుంచి

0: కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 1,66,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడి చమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 1,98,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకున్న ముడి చమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఓఎంఆర్ షీట్ల పరిశీలనపై స్పష్టమైన కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు ఎన్టీఏ వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని ఎన్టీఏ పేర్కొంది. అయితే నకిలీ లేదా ఏఐ ద్వారా సృష్టించిన ఓఎంఆర్ షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొవుతాయని హెచ్చరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి 2వ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా సిబిఎస్ఈ ఈ ఏడాది నుండి 10వ తరగతి విద్యార్థులకు 2 బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది 15వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించగా, 2వ బోర్డు పరీక్షలను 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన 2వ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని సిబిఎస్ఈ తెలియజేసింది. విదేశాల్లోని సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను డిజిటల్ విద్యాపత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం Article 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ, మమ్ముటి, కార్తిక్, ఆర్యన్ భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. Article 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370, Hindi film. Renowned performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shade, Chandu Champion, Hindi, for a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
0: ఉత్తమ చలనచిత్ర విమర్శకుడి అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్ర అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా, సచ్చిన, నమిదాస్, రూపాశ్రీ, వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్ సచ్దేవ్, జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకం అవార్డు అందుకుంటారు. అభయ్ జోత్పూర్కర్, వైకోమ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ జీ యాత్రను పెహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ

0: చర్చా అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ను ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయం తర్వాత ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కాజల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పసిడి పథకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషర్స్ గిల్ఫోర్డ్ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సంయమనం ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పథకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:15. ఇప్పుడు వినండి ప్రభాత రేఖలు.

0: ఖుషి అతి.
1: కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె 1918 గాంధీజీ చేపట్టిన నిరాహార దీక్ష కార్మిక ఉద్యమంలో సత్యాగ్రహం పాత్ర గురించి తెలుసుకుందాం. తరువాత మనసులోని మనసు ధారావాహిక నవలాపఠనం 13వ భాగం రచన శ్రీమతి మాలతీ చందూర్ గారు, చదివినవారు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150

0: రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: పిఎం జయ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.
5: దేశ్ కే యువాఓ నే ఠానా హై భారత్ కో ఆయుష్మాన్ బనా.
6: కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, 1918 గాంధీజీ చేపట్టిన నిరాహార దీక్ష కార్మిక ఉద్యమంలో సత్యాగ్రహం పాత్ర గురించి తెలుసుకుందాం. 1918 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె భారత కార్మిక ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ ఉద్యమంలో మహాత్మాగాంధీ తొలిసారిగా సత్యాగ్రహం మరియు నిరాహార దీక్షను కార్మికుల హక్కుల కోసం సమర్థవంతంగా ఉపయోగించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో గుజరాత్లోని అహ్మదాబాద్ భారతదేశంలోని ప్రధాన వస్త్ర పరిశ్రమ కేంద్రాలలో ఒకటి. అక్కడ వందలాది వస్త్రమిల్లులు ఉండేవి. వేలాది మంది కార్మికులు తక్కువ వేతనాలతో కఠినమైన పనివేళ్లలో పనిచేసేవారు. 1917-18 అహ్మదాబాద్లో ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాపించింది. ఈ కారణంగా అనేక మంది కార్మికులు పట్టణాన్ని విడిచి వెళ్లిపోయారు. మిల్లులకు కార్మికుల కొరత ఏర్పడింది. కార్మికులను ఉద్యోగాల్లో కొనసాగించడానికి మిల్లు యజమానులు ప్లేగ్ బోనస్ అనే అదనపు భత్యాన్ని ప్రకటించారు. ఈ బోనస్ సాధారణ వేతనానికి సుమారు 75% వరకు ఉండేది. తర్వాత ప్లేగు వ్యాధి తగ్గినప్పుడు యజమానులు ఆ బోనస్ను నిలిపివేయాలని నిర్ణయించారు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా బియ్యం, గోధుమలు, నూనె, వస్త్రాలు వంటి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయి. జీవన వ్యయం అధికమైంది. అందువల్ల కార్మికులు బోనస్ను పూర్తిగా తొలగించకుండా కనీసం 35% శాశ్వత వేతన పెంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిల్లు యజమానులు కేవలం 20% వేతన పెంపు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. కార్మికులు 35% వేతన పెంపు కావాలని పట్టుబట్టారు. ఇరు వర్గాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇద్దరికీ సన్నిహితుడైన మహాత్మాగాంధీ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకొచ్చారు. మొదట గాంధీజీ ఇరు పక్షాల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించారు. ఆ వివాదాన్ని మధ్యవర్తిత్వానికి అప్పగించాలని, మధ్యవర్తి ఇచ్చే తీర్పును ఇరు పక్షాలు అంగీకరించాలని సూచించారు. కానీ యజమానులు దీనికి అంగీకరించలేదు. దీంతో గాంధీజీ కార్మికులను సమ్మె చేయాలని సూచించారు. సమ్మె కొన్ని రోజుల పాటు కొనసాగింది. క్రమంగా కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిలో గాంధీజీ గారు, నేను కూడా కార్మికుల బాధని పంచుకుంటాను అనుకొని 1918 మార్చి 15 నిరాహార దీక్ష ప్రారంభించారు. గాంధీజీ గారి దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల్లో కార్మికుల పట్ల సానుభూతి పెరిగింది. యజమానులపై నైతిక ఒత్తిడి ఏర్పడింది. చివరకు వివాదాన్ని మధ్యవర్తిత్వానికి అప్పగించారు. మధ్యవర్తి తీర్పు ప్రకారం కార్మికులకు 35% వేతన పెంపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా సమ్మె విజయవంతమైంది. ప్రభాతరేఖలు కార్యక్రమంలో తర్వాత మనసులోని మనసు ధారావాహిక నవలాపఠనం 13వ భాగం, రచన శ్రీమతి మాలతీ చందూర్ గారు, చదివినవారు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు.

రైలు కదిలింది. రాజా కనుమరుగయ్యేదాకా కిటికీలోంచి చూస్తూనే ఉందరుణ. యుఆర్ ఏ లక్కీ గర్ల్, అంది రమోల. ఆ కంఠంలో కాస్త జెలసీ, కాస్త అడ్మిరేషను. రైలు ఎన్నూరు దాటాక సితారు వాయించే జగన్నాథం వీళ్ల వింగ్లోకి తొంగి చూశాడు. అరే, ఎవరూ లేడీస్ లేరే, టీసీని అడిగి మేము మీ దగ్గరే కూర్చుంటాము. ఓయ్స్, అడగండి, మాకేం అబ్జెక్షన్ లేదు. మాకు అబ్జెక్షన్ లేకపోతే మనమంతా ఒకే పార్టీ అయినప్పుడు కూర్చొనిస్తారు కూడాను, అంది రమోల. ఏయ్, ఇక్కడే బిచాణా పరుస్తారా, నేను ఒప్పుకోను, అంది మీనాక్షి. మీనాక్షికి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. అబ్బాయి కాలేజీలో, అమ్మాయి హై స్కూల్లో చదువుతోంది. రేడియోలో ఫిడేల్ వాయిస్తుంది. అప్పుడప్పుడు అవసరమైతే తెలుగు నాటకాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. భలే దానివమ్మా, ఇక్కడ పడుకుంటామేమిటి, రాత్రి నిద్రపోయేదాకా పేకాడుకుందాం. గ్రేట్, కార్డ్స్ తెచ్చారా, రమ్మి ఆడదామా, ఎంత పెడదాం, పాయింట్కి పైసా పెట్టుకుందాము, అన్నది రమోల. మరీ బొత్తిగా అంత తక్కువ, లాభం లేదు. 5 పైసలైతే కాస్త లాభం, 4 డబ్బులు వస్తాయి. మా ఆవిడకి బండార్లంక చీర కొనుక్కు తెచ్చుకుంటాను, అన్నాడు హార్మోనియం వీణ రెండూ వాయించే శ్రీనివాసన్. అతను రేడియోలో వీణ ఆర్టిస్ట్, కానీ బయట ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా హిందుస్థానీ సంగీతానికి హార్మోనియం బాగా వాయిస్తాడు. అతనికి ఫిలిమ్స్లో కూడా చాలా ఛాన్సులు వస్తూ ఉంటాయి. ఆర్కెస్ట్రాలో ఇతని ఆ హార్మోనియానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడు తమలపాకులు నమిలే శ్రీనివాస్కి సంగీతంతో పాటు పేకాటి పిచ్చి కూడా చాలా ఉంది. టీసీని అడిగిరావయ్యా అల్లుడా, అంటూ అమరేశ్వరరావుని తరివారు అందరూ కలిసి. అమరేశ్వరరావుని అమర్ అని పిలుస్తూ ఉంటారు. అమర్ కూడా స్టాఫ్ ఆర్టిస్టే. అతను లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, సంగీత పాఠాలు, నాటకాలు, ఆల్ పర్పస్ ఆర్టిస్ట్ రేడియోలో. అమర్ టికెట్ కలెక్టర్ని అడిగాడు పర్మిషన్. లేడీ ప్యాసెంజర్స్ ఎక్కకపోతే పర్వాలేదు, గూడూరులో ఎవరైనా ఎక్కితే మీరు కూర్చోకూడదు, రాత్రి మటుకు బయట పడుకోండి, ఇతర ప్యాసెంజర్స్ని డిస్టర్బ్ చేయకండి, అన్నాడు టికెట్ కలెక్టర్. రాత్రి 1 గంట దాకా పేకాడారు. మీనాక్షి, అరుణ వాళ్లు ఆట చూస్తూ కూర్చున్నారు. రమోల, జగన్నాథం ఇద్దరూ చెరో 10 పోగొట్టుకున్నారు. అమరేశ్వరరావుకి 7 రూపాయలు క్షవరం అయ్యాయి. రాత్రి 12:30కి 27.5 జేబులో వేసుకుని శ్రీనివాస్ కూని రాగాలు తీసుకుంటూ తన బెర్త్ మీదకెళ్ళి పడుకున్నాడు. ఆడవాళ్లు లోపల గడియేసుకున్నారు. పై బెర్త్ మీదికి రమోల ఎక్కి పడుకుంది. కింద మీనాక్షి, అరుణ పడుకున్నారు. అరుణ, నువ్వు ఉద్యోగం మానేస్తావా? నాకైతే ఇష్టం లేదు, కానీ వాళ్ళు ఒప్పుకునేట్లేరు. మీ ఆయన? ఆహా, కాదు, అమ్మమ్మగారు. మీరు చూసారే ఆ పెద్ద ఆవిడ, ఆవిడకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. మా ఆయన చెప్పారు, జడ్జి గారు బాగా సంపాదించారట. అంటే తాతగారా? ఓహో, మీ వారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు కదూ, తాతగారు బాగా తెలుసా? ఈయన ఎన్రోల్ అయిన కొత్తల్లో 2-3 ఏళ్ళు జడ్జిగా ఉన్నారట, ఆ తర్వాత రిటైర్ అయ్యారు. ఆయనకి జ్యుడిషియరీ సర్కిల్స్లో చాలా మంచి పేరే ఉందిట. అలాగా? ఆయన బయట పులిలా ఉన్నా ఇంట్లో మటుకు పిల్లిట. ఆమెను చూస్తే చాలా భయంట. ఎవరు చెప్పారు? ఆ రోజుల్లో బార్ రూమ్లో అనేవారట. ఒక విషయం మటుకు అందరూ పొగుడతారు, మనిషి చాలా నిజాయితీపరుడని, మంచి ప్రాక్టీస్ ఉండేదట జడ్జి కాక మునుపు. నాకు ఈ సంగతులు తెలియక వాళ్ళని చూస్తేనే భయంగా ఉంటుంది. అసలు తాతగారు ఒక్క మాట మాట్లాడరు. ఆవిడ ఆయన్ని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వదుట, నోరు కదిపే అవకాశం కూడా ఉండేది కాదుట, అంది మీనాక్షి. ఒక తాతగారి విషయంలోనే కాదు, ఇది అందరి పట్ల వర్తిస్తుంది, అనుకుంది అరుణ మనస్సులో. మీనాక్షి మళ్ళీ అందుకుంది, మధ్య వయసు వచ్చేటప్పటికీ స్త్రీలకు కలిగే వాచాలత, ఇతరుల విషయాల పట్ల అనారోగ్యకరమైన కుతూహలం ఇచ్చేదివి మీనాక్షికి అబ్బాయి. మీ కాబోయే మామగారు ఈయన ఒకేసారి లా చదివారు, నీకు తెలుసా? అడిగింది మీనాక్షి. నాకు వాళ్ల గురించి ఏమీ తెలీదు. ఈ విషయం చాలామంది చెప్పినా నమ్మరు. వాళ్ళకి చాలా ధనం ఉంది, మంచి కుటుంబం, అతను చదువుకున్నవాడు, ఇవి రోజు ఎవరో ఒకరు అంటూ ఉంటారు మా ఇంటికి వచ్చి. అంతవరకే నాకు తెలుసు. అసలు మా మామగారు, అత్తగారు మాట్లాడరు. అంటే ఆహా, ఏం లేదు, పెత్తనమంతా అమ్మమ్మగారిదే. మా అత్తగారన్నా నోరు మీదుపుతారు, కానీ మా మామగారు ఒకే ఒక్కసారి మాట్లాడడం విన్నాను. ఆయన్నే అందరూ అమ్మ కూచి అని పిలిచేవారట కాలేజీలో. అంటే అమ్మ చెంగు పట్టు తిరిగేవాడని. మరి ఇప్పుడు చూస్తే అలా అనిపించదే. కొన్నాళ్ళు తల్లి కొడుకులు హోరాహోరీగా పోట్లాడుకున్నారు. మీ మామగారు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు,

రాగా, మీకు చాలా విషయాలు తెలిసినట్లున్నాయి అన్నది అరుణ. నాకు కాదు, మా ఆయనకి తెలుసు. మొన్న మీ ఇంట్లో పార్టీకి వెళ్ళి వచ్చిన రోజు చెప్పారు. మగవాళ్ళు కదూ, మనం అడిగితే చెప్పరు. వాళ్ళకి తోచినప్పుడు ఏవో నాలుగు చెప్తూ ఉంటారు. మీకు ఎన్నిళ్ళు ఉన్నాయో తెలుసా అరుణ? అడిగింది మీనాక్షి. అరుణకి ఆ ప్రశ్న అసలు అర్థమే కాలేదు. ప్రశ్నార్థకంగా చూసింది. మద్రాసులో 8 ఇళ్ళు ఉన్నాయట. ఇవన్నీ మీ అమ్మమ్మగారి పేరున ఉన్నాయి. ఆవిడ బతికున్న నాళ్ళు ఎవ్వరికి చిల్లిగవ్వ రాదు అంది మీనాక్షి. కప్పలాగా అరుణ నోరు తెచ్చుకుని పోయింది. మద్రాసులో 8 ఇళ్ళు అంటే ఎంత ఆస్తి! తన అత్తవారికి డబ్బుందని తెలుసు, కానీ ఇంత డబ్బుందని తెలియదు. మీ అమ్మమ్మగారు అఖండురాలు. ఆవిడకు చాలా కంపెనీలో షేర్లున్నాయి. ఆయన అంటే తాతగారు 5-6 కంపెనీలకి లీగల్ అడ్వైజర్. ఇన్ని కంపెనీల్లో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా తాతగారు మరి మామగారికి ఏం చేయలేదా? ఆయన ఎప్పుడూ క్లబ్లో. ఆగిపోయింది అరుణ. మీ మామగారు పండిత పుత్రుడు. చచ్చి చెడి లా పాస్ అయ్యాడు, కానీ ఒక్క క్లయింట్ను కూడా సంపాదించలేకపోయాడు అంది మీనాక్షి. మీనాక్షి కబుర్లు చెప్తూ చెప్తూ ఆగిపోయింది. మాటలకి బదులు సన్నని గురక వినిపిస్తోంది. అరుణ నవ్వుకుంది. మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయింది మీనాక్షి. కానీ అరుణకి నిద్ర రావడం లేదు. మీనాక్షి కొత్త సంగతులేమీ చెప్పలేదు. అయినా కూడా అమ్మమ్మగారు, ఆ ఇల్లు అంతా అరుణ మస్తిష్కంలో తిరుగుతున్నాయి. ఇప్పుడు రాజా ఏం చేస్తూ ఉంటాడు? హాయిగా మీనాక్షిలాగా నిద్రపోతూ ఉంటాడా? లేక తన గురించి ఆలోచిస్తూ ఉంటాడా? రోజల్లా ఫ్యాక్టరీలో అలసి సులిసి వచ్చిన అతనికి పక్క మీద పడుకోగానే నిద్ర పట్టేస్తుంది. అవసరమైన ఆలోచనలా? ఆలోచించడానికి ఏముంది? ఏమీ లేనప్పుడు తనకెందుకు అతని గురించి ఇన్ని ఊహలు ఆలోచనలు వస్తున్నాయి? తన మామగారు కొన్నాళ్ళు తల్లిని వదిలి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తల్లిని ఎదిరించే శక్తి ఆయనలో ఉందా? బొద్దుగా స్తబ్దుగా కనిపించే ఆ వ్యక్తి ఒకప్పుడు తల్లిని ఎదిరించాడా? అంతటి శక్తి ఎలా వచ్చింది? అరుణకి మీనాక్షి చెప్పిన మాటలు నమ్మాలనిపించలేదు. ఆ ఇంట్లో అమ్మమ్మగారిని ఎవ్వరూ ఎదిరించలేరు. ఆమె మాటలకు అడ్డు చెప్పలేరు. ఆలోచనలు బుర్రలో తిరుగుతూ ఉంటే రైలు కుదుపుకి కళ్ళు మూతలు పడ్డాయి. తన్ను మన శబ్దంతో గబాలు మెలకు వచ్చి ఉలిక్కిపడి కంగారుగా చుట్టూ చూసింది అరుణ. ఏయ్, నేనే పైనుంచి దూకేశాను. ఎలా ఉంది మన సర్వీస్? లేలే, కాఫీ వచ్చింది అని మేలుకొల్పు పాడింది రమోల. అంతా ఒకసారి కాఫీలు తాగి కాస్త ముఖాలు కడుక్కుని తలలు దువ్వుకునే వేళకి రాజమండ్రి స్టేషన్ వచ్చింది. ప్లాట్ఫామ్ మీద నవ్వుతున్న భాస్కర్ ముఖం స్వాగతం ఇచ్చింది వీరికి. ప్రయాణం బాగా జరిగిందా? అడిగాడు భాస్కర్. అతను వారం రోజులు ముందుగానే వచ్చేశాడు పెళ్లి ఏర్పాట్ల కోసం. పదండి పదండి, సామాను మా వాళ్లు దింపిస్తారు, బయట కార్లున్నాయి అన్నాడు భాస్కర్. ముందు మీరు కాఫీ టిఫిన్లు తీసుకున్నాక బొబ్బర్లంకకి ప్రయాణం. లాంచ్ సిద్ధంగా ఉంటుంది మన కోసం. సార్, ధవళేశ్వరం ఆనకట్ట మించి కారులో వెళ్ళొచ్చుట కదా. చేతికి నీళ్లు అందుతాయిట, కారులో కూడా నీళ్లు వస్తాయిట. అలా వెళ్దాం మనం? అడిగింది రమోల. ఆహా, ఇప్పుడు వెళ్ళడానికి వీలవదు. వేసంగిలో అయితే పూర్వం వదిలేవాళ్ళు, ఇప్పుడు ఎలా చేయరు అన్నాడు భాస్కర్. రాజమండ్రిలోని హోటల్లో రూమ్స్ తీసుకున్నాడు భాస్కర్. అందరూ స్నానాధికారులు ముగించి బాగా టిఫిన్లు తిని లాంచిరేవుకు బయలుదేరారు ఆ కార్ల మీదనే. అరుణకి ఈ వాతావరణం కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా తెలుగు మాట, తెలుగులో శబ్దాలు. మద్రాసులో తమిళ భాష కలవడిన అరుణ చెవులకి ఈ భాష, ఈ మనుషులు కొత్తగా ఉన్నారు. సన్నగా ఇరుగ్గా ఉన్న రోడ్లు, రోడ్ల మధ్య అక్కడా అక్కడా బురద నీరు. వర్షం పడిందా? అడిగింది అరుణ తమ కారులో ముందు సీట్లో కూర్చున్న భాస్కర్ని. రాత్రి కొద్దిగా పడింది. వర్షం పడకపోయినా ఈ మురికి బురద మాకు అలవాటే. ఇంకా పెద్ద వర్షం అయితే కొన్ని వీధులు రొచ్చురొచ్చుగా ఉంటాయి అన్నాడు భాస్కర్. ఎవరోయ్, మీకందరికీ మా ఊళ్ళో కొత్త తమాషాలు చూపబోతున్నాం. లగ్నానికి తరలి వస్తున్నప్పుడు ఊరేగింపు ఉంటుంది. అందులో తోలుబొమ్మలు, బ్యాండ్ మేళం, ఇంకా అవుట్లు చాలా మీరు చూడనివి, జన్మలో చూడలేనివి ఏర్పాటు చేయిస్తున్నారు. అరుణ, ఇదేం పట్నం పెళ్లి కాదు. ఇవన్నీ చూసి మీ అమ్మమ్మగారిని ఇలాంటి తమాషాలు పెట్టించమని చెప్పు నవ్వాడు భాస్కర్. దయచేసి నాకు పెళ్లి అవబోతోందని టామ్టామ్ వేయకండి. ఏం తప్పేముంది? అది కాదండి, నాకేమిటో సిగ్గుగా ఉంటుంది. ఆ విషయం ముందుగా చెప్పకపోతే మా ఊళ్ళో చాలామంది మజ్నులైపోతారు. జాగ్రత్త. అందుకని నువ్వు అందరినీ చందమామవని చెప్పేయడమే మంచిది. రమోలా లేదా

0: రమోలా ఆ లైలా రోల్ని నిజంగానే ఎంజాయ్ చేస్తుంది. నువ్వు కూడా యువక హృదయాల్ని ముక్కలు చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. మీరు రేడియో నాటకాల భాష మాట్లాడుతున్నారు, అవసరం వస్తే చెప్పొచ్చు, కానీ ఈ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందో హో అని దండోరా వేయకండి. మీ అమ్మమ్మగారిలాగా కదూ, నవ్వాడు భాస్కర్.
1: లాంచీ రేవు దగ్గరకు కార్లు వెళ్ళాయి. లాంచీలో ప్యాసెంజర్లను ఎక్కించారు. రేవులోంచి లాంచీలోకి ఎక్కడానికి రమోల తెలుగు సినిమా హీరోయిన్లా కీచ్ కీచుమని కేకలు మొదలెట్టింది. భాస్కర్ ఆవిడ రెక్క పట్టుకుని బల్ల చెక్క మించి లాంచీ లోపలికి ఎక్కించాడు. వీరెక్కిన పావు గంటకు కానీ లాంచీ కదల్లేదు. చుట్టూ అఖండ గోదావరి, రేవులోని జనం, గోదావరి ప్రవాహంలో కొట్టుకుని వచ్చే ఒదురు తెప్పలు, అక్కడి ప్రజల జీవితంలోని ప్రశాంతత, ఆ ప్రశాంతతలోనే ఒక చైతన్యం. పడవల దగ్గర, లాంచీల దగ్గర అమ్మకం వాళ్ళు అమ్మకానికి తెచ్చే చక్కిలాలు, జీళ్ళు అన్నీ ఆశ్చర్యంగా చూస్తోంది. అరుణకి కొత్త జీవితం మధ్యకి, కొత్త మనుషుల మధ్యకి వచ్చినట్లుగా ఉంది. ఎంత చల్లగా హాయిగా ఉందో కదా, అడిగింది మీనాక్షి. మూగ మనుషులు ఇక్కడే తీశారట, మీరు చూసారా, అడిగాడు అమరేశ్వరరావు. నేను చూడలేదు కానీ పాటలైతే విన్నాను. మన స్టేషన్లో రికార్డులు తరచు వేస్తుంటాంగా, చాలా బాగుంటాయి. మూగ మనుషులు ఈ స్పాట్లోనే తీశారా, అడిగింది అరుణ. ఆహా కాదు, ఊరికే అలా అనుకుంటారు కానీ ఇంకా ఇంటీరియర్లో తీశారు. అప్పటికి నేను ఈ రాజమండ్రిలో చదువుతుండేవాణ్ణి. మేమంతా ఆ షూటింగ్ కోసం కాలేజీ కూడా ఎగ్గొట్టేశాం. నాకు ఇప్పుడు తలుచుకుంటే నవ్వుగా ఉంటుంది. ఆ రోజుల్లో సావిత్రి ఆటోగ్రాఫ్కి 3 గంటలు వెయిట్ చేశాను. ఆ సావిత్రే మొన్న మన స్టూడియోకి వచ్చినప్పుడు గుర్తుపట్టలేకపోయాను. ఆవిడ సావిత్రి అని ముందు తెలుసు కాబట్టి నాకు సరిపోయింది. వాట్ ఏ చేంజ్ అనుకున్నాను, అన్నాడు భాస్కర్. ఇప్పుడు ఎలా ఉన్నా ఆవిడంత నటి మరెవరూ లేరు, అంది మీనాక్షి. రమోలాకి అరుణకి సావిత్రిని గురించి వింటమే కానీ ఆమె ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వీరికి అట్టే తెలియనే తెలీదు. నేను వీనంగామూడి అనే తమిళ సినిమా చూశాను. అందులో భయంకరంగా పీపాలా ఉంది. నాకు ఆవిడలో ఏం పెద్ద ఘనత కనిపించలేదు, అంది రమోల. అరుణకి వీళ్ల మాటలు వినిపిస్తున్నాయి కానీ చెవుల్లోకి వెళ్ళడం లేదు. కిటికీ వారగా కూర్చుని లాంచీలోంచి చెయ్యి కిందికి జాపుకున్నది. ఒక్కోసారి చేతికి నీళ్లు అందుతున్నాయి, మరోసారి లేదు. ఇటువంటి ప్రయాణంలో తన పక్కన రాజా ఉంటే ఎలా ఉంటుంది? అసలు రాజా ఇలాంటి చోటుకి ఎందుకు వస్తాడు? వాళ్ళ గ్రానీ రానుస్తుందా? ఏమిటోయ్ కలలు కంటున్నావు? భాస్కర్ గారు, మన అరుణ హనీమూన్కి లాంచీ బుక్ చేయండి, అంది రమోల వేళాకోళంగా. ఈ లాంచీ ఏం కర్మ, వాళ్ళ అమ్మమ్మగారు తలుచుకుంటే కాశ్మీర్లో హౌస్ బోట్ని బుక్ చేస్తారు. అది నాగరికంగాను వాళ్ళ స్టేటకి సరిపోయేటట్టు ఉంటుంది, అన్నాడు సితారు వాయించే జగన్నాథం. అతను రాత్రి ప్యాకెట్లో 10 రూపాయలు పోగొట్టుకున్నప్పటి నుంచి కోపంగా ఉన్నాడు. తీరిగ్గా కూర్చుని 10 రూపాయలు పోయాయని ఏడుపుగా ఉంది. ఆ క్షణంలో ఆ 10 రూపాయలు ఎవరన్నా తిరిగి ఇచ్చేస్తే అతనికి లోకం అందంగా కనపడి ఉండేది. తన డబ్బులు పోయాయి, అందుకని డబ్బున్న వాళ్ళంతా దుర్మార్గులు, ధూర్తులును. పెళ్లివారంతా వచ్చారా, అడిగింది అరుణ, సంభాషణ తన వైపు నుంచి మళ్లించాలని. మనం ఇంకాసేపటికి బొబ్బర్లంక రేవు చేరుకుంటాం. అక్కడి నుంచి కార్లలో మా ఊరు చేరుకునేసరికి లంచ్ వేళ అవుతుంది. కాస్త విశ్రాంతి, టీ అయ్యాక మళ్ళీ పెళ్లి హడావిడి. రాత్రి 9 గంటలకు పెళ్లివారు వస్తారు. ఎదురు సన్నాహం, మేజ్వాణి చాలా ఉంటాయి, అన్నాడు భాస్కర్. మేజ్వాణి అంటే, అడిగింది రమోల. అది మీరు అడగకూడదు, నేను పైకి చెప్పకూడదు. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, అన్నాడు భాస్కర్. ఇదేదో డిటెక్టివ్ నవల్లా ఉంది, అంది రమోల. నేను చెప్పలా, నేను ఓసారి రాజులలో చూశానని, అందుకున్నాడు హార్మోనియం శ్రీనివాసన్. వద్దొద్దు, వాళ్ళనే చూడండి, ముందు చెప్తే థ్రిల్ ఉండదు, అన్నాడు భాస్కర్. మా బాబాయి వాళ్ళ పక్కింట్లో మీకోసం బస ఏర్పాటు చేశాం, అంటే ఆడవాళ్ళకి. ఈ మగవాళ్ళ 3 మాతో ఉంటారు. వాళ్ళేం అనుకోరా, ఈవైపు డబ్బు నాగరికత బాగా బలిసినా మనుషుల అంతఃకరణలో అట్టే మార్పు రాలేదు. మా ఊళ్ళో సగం ఇళ్ళు పెళ్లివారి బంధువుల కోసం కేటాయించారు. అందరిళ్లలో చాలామంది బంధువులు సర్దుకున్నారు, చెప్తున్నాడు భాస్కర్. అరుణ ఆశ్చర్యంగా వింటోంది.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు ఒక పాటను విందాం.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: మీరు ఇంతవరకు ప్రభాతరేఖలు కార్యక్రమాలు విన్నారు.
0: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై
1: ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: పిఎం జయ్, అబ్ గరీబో కే జయ్ బన్ గయే.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు వినండి ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా రాజుబాయ్ చిత్రం కోసం హారిష్ రాఘవేంద్ర పాడిన పాటకి సాహిత్యం అందించిన వారు రామజోగయ శాస్త్రి, సంగీతం యువన్ శంకర్ రాజా.
4: Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing.

తరువాత పాట తమ్ముడు చిత్రం కోసం రమణ గోగుల ఆలపించిన పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం అందించగా రమణ గోగుల సంగీతం అందించారు. ఇప్పుడు పాటను విందాం.

0: Why doesn't she just love me? Just love me. Just love me. Just love me.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
3: ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట టాక్సీవాలా చిత్రం కోసం సిట్స్.

0: కుమార్ను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట శక్తి చిత్రం కోసం హేమచంద్ర సైంధవి ఆలపించిన గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీతం మణిశర్మ.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత దూకుడు చిత్రం కోసం రంజిత్ దివ్య పాడిన పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం, సంగీతం అందించిన వారు SS థమన్.

0: so too has the visual record of what it means to live a good life. The paper writes that the point is not to celebrate collapse or to sneer at beauty, effort, or pleasure. It is to be more honest about the price of perfection and more suspicious of the images that ask us to admire it. Under the caption, "Never mind Bastille, India has stormed Paris Haute Couture Week," the Economic Times reports that Paris is no longer an impossible summit, but a destination Indian fashion can repeatedly aspire to while sustaining a presence there. And finally, under the headline, "Final Face-Off," the Sunday Tribune carries pictures of Argentina's Messi and Spain's Yamal as the two nations vie for the world football crown tonight. And with that, it's back to you, Naresh.
1: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Government convenes all-party meeting today ahead of monsoon session of Parliament beginning tomorrow. National Testing Agency warns students and parents against submitting fake or AI-generated OMR sheets for scrutiny, says such acts can invite legal action. CBSE declares results of Class 10 Second Board Examination 2026. Sri Amarnath Ji and Vaishno Devi Yatras temporarily suspended due to rough weather forecast. And England beat France 6-4 in thrilling third-place match to secure bronze medal in FIFA World Cup 2026. Argentina to take on Spain in final tonight. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల, బీబీజీరామ్జీ పథకం ప్రారంభం, మీ భూమి మీ హక్కులో రైతు పాస్బుక్లను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కోవెలకుంట్లలోని ఇందిరా ఫంక్షన్ హాల్లో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 2026-27 మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు నిధులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో 2,06,000 మంది రైతులకు 139,41,00,000 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందని మంత్రి చెప్పారు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతున్నాయన్నారు. 2027 మార్చి నాటికి 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 40,000 కోట్ల ప్రభుత్వ, 60,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను హార్టికల్చరల్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం స్టాఫ్ క్వార్టర్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం ప్రధానమంత్రిని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దోర్నాల శ్రీశైలం, అమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని తెలిపారు. సున్నిపెంటలో నూతన దేవస్థానం స్టాఫ్ క్వార్టర్ను పరిశీలించిన మంత్రి నిర్మాణాలు బాగున్నాయని అన్నారు. వార్టాస్ వద్ద 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పాణ్యంలో బీబీజీరామ్జీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే గౌరుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీబీజీరామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేదలకు ఉపాధి కలుగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో 2.5 లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారని చెప్పారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పొలాల్లో గట్లు, వాగుల క్లీనింగ్, చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పెంచే పనులు చేస్తున్నారని, దీనివల్ల జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. చెక్ డ్యాముల అభివృద్ధితో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. బీబీజీరామ్జీ ద్వారా

0: 100 రోజుల నుంచి 125 రోజుల పనిదినాలు కల్పించామని, ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాతో కూలీలకు సమయానికి వేతనాలు చెల్లిస్తున్నామని వివరించారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి NMD ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మైనార్టీ విద్యార్థి చదువుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నెలకు 10 నుండి 15,000 రూపాయలు సంపాదించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, MP బైరెడ్డి శబరి, MLAలు, అధికారులు హాజరయ్యారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో సూపర్6 హామీలు అమలు చేశామని, పింఛన్లను 4,000 రూపాయలకు పెంచామని చెప్పారు. పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన B. శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి FM వింటున్నారు. నిలయంలో సమయం 8:35. ఇప్పుడు వినండి బాలానందం, చిన్నపిల్లల కార్యక్రమం.

0: பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிரால்கா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: பாலானந்தம் சின்னப்பில்லல காரிக்ரமம்லோ తిరుపతి బైరాగపట్టడ డాక్టర్ డి రామానాయుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
4: తిరుపతిలోని బైరాగి పట్టడనందున్న డాక్టర్ డి రామానాయుడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఈరోజు మనల్ని తమ చిన్నారి గొంతులతో వారికి తెలిసిన గేయాలను వినిపించడానికి మన ముందుకొస్తున్నారు. ముందుగా, వర్షాలు బాగా పడుతున్నాయి కదా, వానలందుకు కురవాలో గేయ రూపంలో చెబుతున్నాడు 1వ తరగతి ప్రశాంత్ కుమార్.
5: వానల్ల కురవాలి వందేమ్రా, వసేలు పండాలి వందేమ్రా, మాయమ్మ వండాలి వందేమ్రా, మా బుద్ధి నిండాలి వందేమ్రా.
4: ప్రశాంత్ కుమార్ వర్షాలు ఎందుకు పడాలో చెప్పాడు కదా, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. చీమ యొక్క గొప్పతనాన్ని గేయ రూపంలో తెలియజేస్తుంది 1వ తరగతి చందన.
6: చీమ ఎంతో చిన్నది, తెలివిలోన గొప్పది, ముందు చూపు ఉన్నది, క్రమశిక్షణ ఉన్నది.

0: క్రమశిక్షణ ఉన్నది, చీమ ఎంతో చిన్నది.
1: ఏ ఊరు ఏ పేరు అనే ఒక చక్కటి జానపద గేయంతో మనల్ని అలరించడానికి వస్తున్నారు ప్రణతి, అశోక్.
2: ఏ ఊరు ఏ పేరు పిల్లానిది, ఏ ఊరు ఏ పేరు పిల్లానిది.
0: కొవ్వూరు కొత్తపట్నం అయ్యా నాది, కొవ్వూరు కొత్తపట్నం అయ్యా నాది.
2: సినిమాకు వస్తావా పిల్లా నీవు, సినిమాకు వస్తావా పిల్లా నీవు.
0: సినిమాలంటే సిగ్గేస్తుందయ్యా నాకు, సినిమాలంటే సిగ్గేస్తుందయ్యా నాకు.
2: ఏ ఊరు ఏ పేరు పిల్లానిది, ఏ ఊరు ఏ పేరు పిల్లానిది.
0: కొవ్వూరు కొత్తపట్నం అయ్యా నాది, కొవ్వూరు కొత్తపట్నం అయ్యా.

0: కట్టెలైనా కొట్టగల పిల్ల నీవు, కట్టెలైనా కొట్టగల పిల్ల నీవు.
1: కట్టెలంటే కడుపు నొప్పయ్యా నాకు, కట్టెలంటే కడుపు నొప్పయ్యా నాకు.
0: ఏ ఊరు ఏ పేరు పిల్లానిది, ఏ ఊరు ఏ పేరు పిల్లానిది.
1: కోవూరు కొత్తపట్నమయ్యా నాది, కోవూరు కొత్తపట్నమయ్యా నాది.
0: బడికైనా వెళ్ళగల పిల్ల నీవు, బడికైనా వెళ్ళగల పిల్ల నీవు.
1: బడి అంటే భయం వేస్తుందయ్యా నాకు, బడి అంటే భయం వేస్తుందయ్యా నాకు.
0: ఏ ఊరు ఏ పేరు పిల్లానిది, ఏ ఊరు ఏ పేరు పిల్లానిది.
1: కొవ్వూరు కొత్తపట్నమయ్యా నాది, కొవ్వూరు కొత్తపట్నమయ్యా నాది.
0: అన్నమైనా తినగల పిల్ల నీవు, అన్నమైనా తినగల పిల్ల నీవు.
1: అన్నమంటే ఆకలిస్తుందయ్యా నాకు, అన్నమంటే ఆకలిస్తుందయ్యా నాకు.
0: ఏ ఊరు ఏ పేరు పిల్లానిది, ఏ ఊరు ఏ పేరు పిల్లానిది.
1: కొవ్వూరు కొత్తపట్నమయ్యా నాది, కొవ్వూరు కొత్తపట్నమయ్యా నాది.
2: జెండా యొక్క గొప్పతనాన్ని పాట రూపంలో తెలియజేస్తున్నారు వైష్ణవి షారూన్.

0: ఇప్పుడు మనం అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను రైతు కష్టాలు అన్న నాటకం ద్వారా తెలుసుకుందాం. పాత్రలు, పాత్రదారులు: రంగయ్య సాయి ప్రకాష్, రంగమ్మ గౌరీ, దండోరా వేసేవాడు చందు, వడ్డీ వ్యాపారి వినోద్, వడ్డీ వ్యాపారి సహాయకుడు మౌనిక్ సాయి, ఇరుగు పొరుగువారు హేమ పూర్ణిమ, ప్రభుత్వ అధికారి షారుక్ కుమార్, రైతుమిత్రుడు కార్తిక్. ఇప్పుడు మనం అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను రైతు కష్టాలు అన్న నాటకం ద్వారా తెలుసుకుందాం. రామాపురం గ్రామం నందు రంగయ్య కుటుంబం జీవిస్తోంది. రంగయ్య పొలం నుండి వస్తున్నాడు. అతనికి ఎదురుగా అతని మిత్రుడు సోమయ్య వచ్చాడు.
1: ఏమి రంగయ్య, ఈ సంవత్సరం అన్న పంట వేయలేదా? డబ్బు లేకపోతే వడ్డీ వ్యాపారి మురళిని అడిగి తీసుకోవచ్చు కదా.
2: వర్షాలు పడటం లేదు కదా, పంట వేయాలంటే భయంగా ఉంది.
1: ఏం భయపడకు, ముందు అప్పు తీసుకొని పంటల వై, వర్షాలు పడతాయి కానీ.
2: సరే, అలాగే చేస్తాను.
0: మిత్రునితో మాట్లాడి రంగయ్య ఇంటి వద్దకు వచ్చాడు.
3: ఏవండి, ఇంట్లో బియ్యం అయిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు.
2: ఏం పర్వాలేదు, మనం ఈసారి పంట వేద్దాం.
3: పంట వేయడానికి ఎరువులు, విత్తనాలు కొనాలి కదండి, వాటికి డబ్బులు కూడా లేవు కదండి.
4: అయ్యా, గ్రామంలో తెలియచేయడం ఏమనగా, ప్రభుత్వం వారు తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణాలు, సబ్సిడీ కింద విత్తనాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. హోయ్!
0: దండోరాను రంగయ్య భార్య రంగమ్మ వినింది.
3: ఏవండి, మనం కూడా ప్రభుత్వం అందించే వాటిని తీసుకుందామా?
2: వద్దు, అక్కడకు వెళితే ఆ ఫారం తీసుకురా, ఆ ఫారం రాసుకురా అంటారు, డబ్బు త్వరగా ఇవ్వరు. అందుకనే మన ఊరి వడ్డీ వ్యాపారి మురళిని అడిగి తీసుకున్నాం, ఆయన అయితే త్వరగా ఇచ్చేస్తారు.
3: అలాగేనండి, అలాగే మన సరస్వతిని కూడా బడికి పంపుదామా?
2: వద్దొద్దు, అక్కడికి వెళ్ళగానే ఫీజులు కట్టమంటారు. ఈ సంవత్సరం పంట వేసి రేపు సంవత్సరం పంపుదాములే.
3: అలాగేనండి.
2: నేను కొద్దిసేపు మురళి గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను.
0: రంగయ్య మురళి వద్దకు అప్పుకు వెళ్ళాడు.
2: అయ్యా మురళి గారు, మేము ఈసారి పంట వేయాలనుకుంటున్నాను, అప్పుగా 20,000 ఇవ్వండి.
5: 20,000 కాకపోతే 30,000 తీసుకో రంగయ్య, కానీ 10 రూపాయలు వడ్డీ అయితేనే ఇస్తాను.
2: అలాగే అండి.
5: గోపి, బీర్వాలో 20,000 ఎత్తివు.
6: ఇదిగోండి అయ్యా.
5: ఇదిగో రంగయ్య.
2: కృతజ్ఞతలండి.

0: సరే, కానీ ఇంతకీ ఏం పంట వేయాలనుకుంటున్నావు?
1: పత్తి పంట వేయాలనుకుంటున్నాను.
0: గోపి, పత్తి విత్తనాలు ఎత్తివ్వు.
2: ఇదిగోండయ్యా.
0: ఇదిగో రంగయ్య.
1: కృతజ్ఞతలండి, ఇక నేను వెళ్ళొస్తా.
3: రంగయ్య వెళ్ళిన తర్వాత మురళి, గోపి ఇలా మాట్లాడుకుంటున్నారు.
2: అయ్యా, ఆ విత్తనాలు కాలం చెల్లిపోయినవి కదా.
0: ఏదైతే నేను మనకు కావాల్సిన డబ్బు అంతే.
3: రంగయ్య అప్పు తీసుకుని ఇంటికి వచ్చాడు.
1: ఏమో, ఇదిగో డబ్బు నిమిషాల్లో ఇచ్చేశారు మురళి గారు. విత్తనాలు కూడా మనం తిరగక్కర్ లేకుండా తనే ఇచ్చారు.
4: అలాగేనండి, మనం పొలం వద్దకు వెళ్ళి పొలం సిద్ధం చేసి విత్తనాలు విత్తుదాం.
3: రంగయ్య కుటుంబం పొలం వద్దకు పోయి విత్తనాలు విత్తి వచ్చారు. రంగమ్మ ఉదయాన్నే ఎక్కడి నుంచో వస్తోంది. అది ఇరుగు పొరుగు వారు చూశారు.
5: ఏం రంగమ్మ, ఎక్కడి నుండి వస్తున్నావు?
6: ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఆరు బయట మల విసర్జనకెళ్ళి వస్తుంది.
3: అది విన్న రంగమ్మ బాధతో ఇంటికి వచ్చింది.
1: నీకేమైంది అలా తలదించుకొని వస్తున్నావు?
4: ఇంకేం చేద్దామండి, ఇంట్లో బయట అంతా కష్టాలే. నా సంగతి సరే, కానీ పొలంలో విత్తనాలు మొలకెత్తాయా?
1: లేదు, వర్షాలు పడినా మన పొలంలో విత్తనాలు మొలకెత్తలేదు. అందరి పొలాల్లో మొలిచాయి. అలా ఎందుకైందో అర్థం కావడం లేదు.
3: ఇంతలో వడ్డీ వ్యాపారి మురళి వచ్చాడు. రంగయ్య ఇంటికి కోపంగా వచ్చాడు.
0: ఎవర్రా ఇంట్లో? బయటికి రా.
1: అయ్యా మురళి గారు, పంట చేతికి రాలేదు. నాకు కొంత సమయం ఇవ్వండి, మీ అప్పు తీర్చేస్తాను.
0: నీకు ఇచ్చిన గడువు ఎప్పుడో అయిపోయింది. నీ ఇంటి పత్రాలు నగలు ఇవ్వు.
4: అయ్యా, మాకు కొంత సమయం ఇవ్వండి, మీ అప్పు తీర్చేస్తాము.
0: నీకేంది ఇచ్చేది? ఇంటి పత్రాలు నగలు ఇవ్వు.
3: ఇంటి పత్రాలు నగలు వడ్డీ వ్యాపారి తీసుకువెళ్ళిపోయాడు.
4: ఏవండి, ఇంకేం చేద్దాం? ఇంటి పత్రాలను నగలను తీసుకెళ్ళిపోయారుగా.
1: ఇంకేం చేస్తామే మనం, అంతా అయిపోయింది. పంటకు చీడ పడితే కొట్టడానికి పురుగుల మందు ముందుగానే సిద్ధం చేశానే, ఇదే శరణ్యం.
3: ఆ పురుగుల మందుని రంగయ్య కుటుంబం తాగేసింది.
2: అయ్యా, గ్రామంలో తెలియచేయడం ఏమనగా, అప్పుల బాధతో రంగయ్య కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు.
3: అది విన్న గ్రామ ప్రజలంతా రంగయ్య ఇంటికి పరుగు పరుగున వచ్చారు. గ్రామ ప్రజలు ఏడుస్తుండగా గ్రామ ప్రభుత్వ అధికారి అక్కడకు వచ్చారు.
2: ఏడవండి, ఎలానే ఏడవండి, మీ బతుకులు మారవు. ఈ కుటుంబం ఇలా అవడానికి కారణం ఎవరు? వడ్డీ వ్యాపారి మురళీనా కాదు, మీ నిరాశాస్థితే. అందుకే ప్రభుత్వ పథకాలను తెలుసుకోలేకపోతున్నారు. ఏం ప్రభుత్వ పడవలు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. వ్యవసాయానికి తక్కువ వడ్డీకి రుణాలు, ఒకవేళ రుణాలు తీర్చలేని పరిస్థితి అయితే రుణమాఫీ కూడా చేస్తున్నారు. విత్తనాలను మీరు భద్రపరుచుకోవాలంటే మీకు ఈ బాధ ఉండేది కాదుగా, మార్పు మీ నుండే రావాలి.
7: సార్, ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి సార్?
2: అందుకనే మీకోసం ప్రభుత్వం వారు వయోజన విద్యా కేంద్రాలు, రాత్రిపడులు, ఓపెన్ స్కూళ్ళ ఏర్పాట్లు చేశారు. ఇకనైనా మేల్కోండి.
3: ఇలా అధికారి చెప్పిన తరువాత ప్రజలు తమ తప్పుని వారు తెలుసుకున్నారు. దీన్ని బట్టి చదువుకు ఎంత విలువ ఉందో అర్థమైంది కదూ. మరి ఈ పిల్లలందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. అందులో భాగంగా ప్రతిరోజు పండ్లు కూడా తీసుకోవాలి. ఇప్పుడు నారింజ పండును గురించి తెలియజేయడానికి వస్తున్నాడు 1వ తరగతి సుదర్శన్.
8: నారింజ పండు నిన్ను చెడగానే నరుడు చుండు తక్క తీసి తింటే అబ్బబ్బ పులుపు ఆరోగ్యం ఎండు.
3: పిల్లలు, మన అందరికీ గాలిపటం ఎగురవేయడం అంటే చాలా ఇష్టం కదూ. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అప్పుడు బాగా ఎగురవేస్తాం. ఇప్పుడు ఎగిరే గాలిపటం గురించి మనకు తెలియజేస్తున్నాడు 1వ తరగతి సూర్యతేజ.
9: గాలిపటమ చూడరా, గాలిలోన ఎగురురా, రెక్కలే ఊలేరురా, పచ్చి బలే ఎగురురా, తాడి చుట్టి విడువురా, దాని గొప్ప చూడురా.
3: మన దేశం యొక్క గొప్పతనాన్ని ఇది నా దేశం అనే పాట ద్వారా మన ముందుకు వస్తున్నాడు వెంకటేష్ 5వ తరగతి.
10: ఇది నా దేశం, ఇది మన దేశం, ఇది భారతదేశం. ఇది నా దేశం, ఇది మన దేశం, ఇది భారతదేశం. వీరుల దేశం, ధీరుల దేశం, భారతదేశం మన దేశం. యోగుల దేశం, భోగుల దేశం, త్యాగుల దేశం. ఈ దేశం, ఇది నా దేశం, ఇది మన దేశం, ఇది భారతదేశం. గంగా యమున గౌతమి కృష్ణల పొంగిపోవు రసరూపిణిలా. గంగా యమున గౌతమి కృష్ణ

0: పండుకు వచ్చిన నాడే అమ్మకు కన్నుల పండుగరా. అందరూ ముందుకు వచ్చిన నాడే అమ్మకు కన్నుల పండుగరా. ఇది నా దేశం, ఇది మన దేశం, ఇది భారతదేశం.
1: పౌన్య పీనట్ అనే ఇంగ్లీష్ రైమ్తో వస్తున్నది ఒకటవ తరగతి జ్ఞాన సరస్వతి.
2: Pony peanut just now I am eating just now.

0: పిలుచుకు వచ్చిన నాడే అమ్మకు కన్నుల పండుగరా. అందరూ ముందుకు వచ్చిన నాడే అమ్మకు కన్నుల పండుగరా. ఇది నా దేశం, ఇది మన దేశం, ఇది భారతదేశం.
1: పౌన్య పీనట్ అనే ఇంగ్లీష్ రైమ్తో వస్తున్నది ఒకటవ తరగతి జ్ఞాన సరస్వతి.
2: పౌన్య పీనట్ జేష్ణౌర్ ఐ యామ్ ఈటింగ్ జేష్ణౌర్ స్టమక్.

Shout, operation, operation, just now. I am all right, just now.

0: डॉक्टर जैश्नव।
1: మచిలీ కా బచ్చా అనే హిందీ రైమ్తో వస్తున్నాడు 1వ తరగతి జిలానీ।
2: మచిలీ కా బచ్చా అండే సా నికల పానీ మే పిసల భయ్యానే పకడ అబ్బానే కాట అమ్మీనే పక సబ్న ఖాయా బడా మజా ఆయా।
1: దేశం మనదే తేజం మనదే అనే దేశభక్తి గేయాన్ని మనకు వినిపిస్తున్నారు వెన్నెల ప్రణతి ఐషా।

0: you.
1: వెజిటబుల్ రైమ్తో మన ముందుకు వస్తుంది పల్లవి.
0: ఐ ఆమ్ ఏ టమాటో, రెడ్ డిష్ రెడ్ డిష్. ఐ ఆమ్ ఏ టమాటో, జ్యూసీ ఆర్ ఓబర్. ఐ ఆమ్ ఏ పొటాటో, బ్రౌనిష్ బ్రౌనిష్. ఐ

0: माता नमो हिंदु माता सुजाता नमो जगन माता नमो हिंदु माता सुजाता नमो जगन माता।
1: గేయాలు నాటకంతో మనల్ని చక్కగా అలరించారు కదూ. చక్కగా తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయులు ఏ వాసు, పి శ్రీలక్ష్మి.
2: ఇప్పుడు ఒక ప్రకటనను విందాం.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ఇప్పుడు ఒక పాటను విందాం.

0: But I am a chilli, greenish, greenish. I am a chilli, fryji all over.
1: మన దేశం యొక్క గొప్పతనాన్ని తన గేయంతో తెలియజేస్తానంటుంది 5వ తరగతి గౌరీ. అదేంటో విందాం.
2: నమో హిందూ మాత సుజాత, నమో జగన్మాత. నమో హిందూ మాత సుజాత.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు, చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటనను విందాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా అనంతపురం చిత్రం కోసం బెల్లిరాజా దీపా పాడిన పాటకు వెన్నెల కంటి సాహిత్యం అందించారు. సంగీతం అందించిన వారు జేమ్స్ వసంతన్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517.

0: 5501
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ముఖాన మొటిమల
3: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
4: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత భద్రా చిత్రం కోసం కార్తీక్ చిత్ర ఆలపించిన పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన అందించగా, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాత. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి FM లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: చిత్రలేఖ చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత గజనీ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాటకు వేటూరి సుందర రామ్మూర్తి గారు రచన అందించారు. సంగీతం హారిష్ జయరాజ్.

0: లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తరువాత అతిథి దేవోభవ చిత్రం కోసం సిట్ శ్రీరామ్ నూతనా మోహన్ పాడిన పాటకు సాహిత్యం భాస్కర భట్ల, సంగీతం శేఖర్ చంద్ర.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం

0: 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవాడే కమేడియన్ దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత దేశముద్రు చిత్రం కోసం ఆండ్రియా జెరిమియా దేవన్ పాడిన పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం సంగీతం అందించిన వారు చక్రి.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత నేనున్నాను చిత్రం కోసం కేకే శ్రేయా ఘోషల్ ఆలపించిన పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత చిరుత చిత్రం కోసం సునీత కేకే ఆలపించిన గీతానికి సాహిత్యం అందించిన వారు కందికొండ, సంగీతం మణిశర్మ.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన

0: ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
0: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
2: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
2: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత ఇంద్రా చిత్రం కోసం కేకే మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాటకు సాహిత్యం అందించిన వారు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత రెడీ చిత్రం కోసం నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సంగీతం అందించిన వారు దేవిశ్రీప్రసాద్.

కంపెనీ తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. తరువాత వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలో జరిగిన సౌశ్రుతం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, శస్త్రచికిత్సను ఆచార్య సుశ్రుతుడు 100 ఏళ్ల కిందట మొదలుపెట్టారని, ఆ కాలంలో అది ఒక విప్లవానికన్నా తక్కువేమీ కాదని అన్నారు. ఆయుర్వేదం, యోగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ సహకారంతో ఆయుర్వేద శస్త్రచికిత్స రంగం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయుర్వేద శస్త్రచికిత్స ప్రాచీన సంప్రదాయాన్ని శాస్త్రీయ ప్రమాణాలతో కొనసాగించే ప్రయత్నాల పట్ల రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రామాణీకరణతో ఆయుర్వేద ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తోందని ద్రౌపది ముర్ము వెల్లడిస్తూ,
2: భారత సర్కార్ ని ఆయుర్వేద ఔర్ యోగ కో విశ్వ పటల్ పర్ నయీ ఊర్జా కే సాథ్ ప్రతిష్ఠిత కియా హై. ముజే యే జాన్కర్ ప్రశంసా హుయి హై కి సర్కార్ శల్య చికిత్సా కి ఇస్ ప్రాచీన పరంపరా కో భీ వైజ్ఞానిక కసౌటియోం కే సభీ మానవకో పర్ సఫల్ కర్నే కే లియే ప్రయాస్ కర్ రహీ హై. ये केवल सरकार प्रयास करने से नहीं होगा, सभी मानव, सभी प्रत्येक मनुष्य इसी दिशा में सोचना चाहिए. ये केवल आयुर्वेद चिकित्सा के लिए नहीं, मानवता के जिंदगी के लिए भी सोचना चाहिए.
0: రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ కార్యకలాపాలు, సైనిక్ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ఎన్సీసీ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి జాతీయ కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందిస్తున్నాయని కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న రాష్ట్రాల మధ్య క్యాడెట్ల మార్పిడి కార్యక్రమం దేశ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, జాతీయ సమైక్యతను మరింత బలోపేత చేసే ఉత్తమ కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
1: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, జింద్ సోనిపత్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, వీటిని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
3: భవిష్యమే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా, సోనిపత్ కా, హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రైల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏ, సామాజిక భద్రతా ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. సిఈటిఏ అమలుతో భారతీయ ఉత్పత్తులకు యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్లో సుంకం లేని ప్రవేశం లభించనుండగా, సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా యూకేలో తాత్కాలికంగా పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి

0: మినహాయింపు పొందనున్నారు. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, సీఈటీఏ భారత్ బ్రిటన్ భాగస్వామ్యంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, రైతులు, పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు నైపుణ్యం కలిగిన భారతీయ యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు బ్రిటన్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు మరింత విస్తృత ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
1: హైదరాబాదులో మంగళవారం జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతిపథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్ర గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈశ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో బుధవారం సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని ఉచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో వారణాసి రింగ్ రోడ్డుపై 46 కిలోమీటర్ల పొడవైన 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 14,400 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పట్టణ రవాణాను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించేందుకు 62,500 కోట్లతో కొత్త తయారీ ప్రోత్సాహక పథకానికి, అలాగే దేశంలో సెమీ కండక్టర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకాన్ 2.0 పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయాలు భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలుస్తాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: सेमिकॉन 2.0 127,500 करोड़ रुपए का सेमिकॉन 2.0 आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया. हम सब जानते हैं कि सेमीकंडक्टर इंडस्ट्री एक फाउंडेशनल इंडस्ट्री है, जो कि आज जितनी भी मैन्युफैक्चरिंग होती है, चाहे आपके हाथ में जो मोबाइल फोन है, जो कैमरा है, घर में फ्रिज, टीवी, एसी, स्कूटी, कार, ट्रेन, चाहे मिसाइल्स हो, कुछ भी हो, सब में सेमीकंडक्टर चिप्स लगती है.
1: ఢిల్లీలో భారత్ టెక్స్ట్ 2026 అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను మంగళవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుస్తుల ప్రదర్శనల్లో ఒకటైన ఈ కార్యక్రమంలో 130కు పైగా దేశాల నుంచి 7,000 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి స్టాల్ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. స్టాల్లో ప్రదర్శించిన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నర్సాపురం అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులను మంత్రి ఆసక్తిగా పరిశీలించి తెలుగు కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతను ప్రశంసించారు.
0: ఢిల్లీలో జరిగిన ఉడాన్ 2.0 కార్యశాలలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాల అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతు ఇవ్వడం, నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాల్, ఎంఆర్ఓ వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
1: పౌరసత్వ నిర్ధారణ, విదేశీయుడిగా గుర్తింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా, చట్టబద్దంగా జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ప్రకటించబడిన 27 మందికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా వంటి అంశాలు రాజ్యాంగపరంగా, చట్టపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినవని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో చట్టవిరుద్ధంగా ఎవరూ భారత పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రక్రియ అంతా న్యాయబద్ధంగా, సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా సాగాలని, న్యాయపరమైన ప్రక్రియకే అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించింది. ఈ కేసులో గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులను కూడా పునఃపరిశీలించాలి.

0: కంపెనీ ఆదేశించింది. పాత ఓటర్ల జాబితాలో ఉన్న సాంకేతిక లోపాలు, పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు వంటి కారణాలతో తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే పూచికత్తు ఇచ్చి వారి వ్యాపారాభివృద్దికి సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సూక్ష్మ రుణాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవటం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
0: ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ శ్రీ జగన్నాథ రథయాత్ర గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలపై కొలువుతీరగా శంఖనాదాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ్ నినాదాల నడుమ మూడు రథాలు శ్రీ గుండిచా ఆలయం వైపు సాగాయి. లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ యాత్ర జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమై సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. అక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 9 రోజుల పాటు కొలువై ఉంటారు. అనంతరం బహుదా యాత్ర సందర్భంగా అదే రథాలపై తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఈ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని వారు పేర్కొన్నారు.
1: ఢిల్లీలో గురువారం జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, భద్రతా ఆర్థిక రంగాల అభివృద్దికి బిమ్స్టెక్ దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్య దేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయని అన్నారు. బిమ్స్టెక్ సభ్య దేశాలు సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడిపి దాదాపు $5 ట్రిలియన్గా ఉందని దోవల్ వెల్లడించారు.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్యాంశాలపై చర్చలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సమావేశాలకు ముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపి శాసన కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
1: ఢిల్లీలో బుధవారం జరిగిన ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026 వేడుకలు, స్కిల్ ఇండియా మిషన్ 11వ వార్షికోత్సవంలో కేంద్ర నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక శాఖ మంత్రి జయంత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా మార్చాలంటే నైపుణ్య శిక్షణా వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, ఆటోమోటివ్, మెకానిక్స్ వంటి సాంప్రదాయేతర వృత్తులతో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల రూపకల్పన, అమలులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మంత్రిత్వ శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ కమిటీ పనిచేస్తుందని జయంత్ చౌదరి వెల్లడించారు.
0: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2027లో భాగంగా నిర్వహించనున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్2 కోసం పరిశ్రమల ఆధ్వర్యంలో చేపట్టే ఛాలెంజ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, వినోద రంగాల్లో కొత్త ప్రతిభను గుర్తించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, యువ సృష్టికర్తల నైపుణ్యాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ వేదికపై వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతిపాదనల సమర్పణ, ఛాలెంజ్ల ఎంపిక, అలాగే వాటి అమలుకు బాధ్యత వహించే సంస్థల ఎంపిక వంటి అన్ని దశలను ఒకే వేదికపై నిర్వహించే ఏకీకృత ఆన్లైన్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపింది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన

మీరు విన్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజు అల్గందా. సో సూపర్ మచ్చి ట్రాక్ విన్నారు కదా ఫ్రమ్ ద ఫిల్మ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. మరి నేనైతే అడిగేశాను ఈ రోజు హరివిల్లులో 2026 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ తెలుగు ఫిల్మ్గా అవార్డ్ అందుకున్న చిత్రం ఏది అని చెప్పి. సో ఎస్, మరి చాలా మెసేజెస్ వచ్చేసే ముందైతే చదివి వినిపించేస్తాను. సో వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ ఇంకా దేవాంగ గారు సుస్వాగతం అంటున్నారు. సుస్వాగతం అండి. అంత కూడా పంపించేసేయండి త్వరగా. ఇంకా కడప ప్రొద్దుటూరు నుంచి ఎవరు అంటే మెసేజ్ పంపిస్తుంది. ఓకే, వీళ్ళ నేమ్ సుధా గారు. సో సుధా గారు ఫోన్లో అంటే లైక్ యాప్లో సరిగా రావట్లేదు అంటూ మెసేజ్ పంపించారు. అండ్ అలానే మనకి సెట్టింగ్స్లో అంటే మీరు న్యూస్ అనే యాప్ ఓపెన్ చేస్తే దానిలో ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్లో క్లియర్ క్యాచే అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు కనుక అది క్లియర్ చేసుకుంటే మీకు మళ్ళీ క్లియర్గా మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. లేదంటే ఒకసారి యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. సో దట్ యూ కెన్ ఎంజాయ్ అవర్ ప్రోగ్రామ్స్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది జ్యోతి. సో హాయ్ జ్యోతి. హలో అక్క అంటుంది. సో హాయ్, నేనైతే సూపర్గా ఉన్నాను కానీ ఆన్సర్ ఎక్కడ, త్వరగా ఆన్సర్ కూడా పంపించేసాయి. అండ్ సైదులు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారండి. అండ్ అప్పలరాజు గారి పెడ నుంచి హాయ్ అల్తున్న గారు, ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నా, జోరుగా హుషారుగా అద్దిరింది మేడం అంటున్నారు. సో పాటలు పాడారు కదా మీరు కూడా, అండ్ అంతా బాగానే ఉంది కానీ ఆ జోరుగా హుషారుగా పాటలు మత్తులో పడిపోయి క్వశ్చన్ సరిగ్గా వినలేదు అప్పలరాజు గారు. సో నేను అడిగింది ఏంటి అంటే తెలుగులో అంటే ఎవ్రీ లాంగ్వేజ్కి కూడా అవార్డు ఇస్తారు కదా, సో అలా తెలుగులో బెస్ట్ ఫిల్మ్ ఏది అని నేను అడిగాను.

సో మరి మీరు పంపించిన చిత్రానికి కూడా అవార్డు వచ్చింది, కానీ నేను అడిగిన కేటగిరీలో కాదు. సో మరి ఈరోజు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు అనంతపురం నుండి అనురాధ గారు. అండ్ ఇంకా రాధ మంగళగిరి నుంచి, అబ్బా మీరు వస్తే ఆదివారానిక, ఓకే అండి ఆదివారానికే అందం వస్తుంది అన్నారు. అందం వస్తుంది, ఆన్సర్ కూడా పంపించండి. సో ఆ అందానికి ఇంకా ఆనందం కూడా వచ్చేస్తుంది, రైట్ ఆన్సర్ పంపించేశాను అని చెప్పి. నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. మల్లికార్జున్ గారు మీకు కూడా అదే క్లారిఫై చేస్తాను, ఇలా చిన్న కన్ఫ్యూజన్. నేను అడిగింది తెలుగులో బెస్ట్ ఫిలిం, మీరైతే ఓవరాల్గా బెస్ట్ ఫిలిం అందుకున్న చిత్రం పంపించారు. సో ఏది కూడా నేను రాంగ్ ఆన్సర్ అని చెప్పలేను, కానీ నేను అడిగిన క్వశ్చన్కి మీ ఆన్సర్ మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ అవ్వాలి అంటే రైట్ ఆన్సర్ పంపించాలి. తెలుగులో, మన తెలుగు భాషలో బెస్ట్ ఫిలిం అందుకున్న చిత్రం ఏది? అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే ఓకే హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మీ నిష్కాన్ హనీ బాగున్నారా అంటూ, ఎస్ సూపర్ సాంగ్స్ అండ్ అలానే అన్నీ ఎంజాయ్ చేస్తున్నాము. సో జోరుగా హుషారుగా అయితే అందరూ అలా మ్యూజిక్ లోకంలోకి వెళ్ళాము. నిజంగా అందరూ పాడేటట్టుగా ఉన్నాయి అది, మరి ఆ మ్యూజిక్లో ఉన్న మ్యాజిక్కే అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్. సో ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి, మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేసేస్తున్నాను. సో నేను అడిగిన క్వశ్చన్, ఇండివిజువల్ లాంగ్వేజెస్లో అవార్డ్స్ అందిస్తారు కదా, సో అలా తెలుగులో బెస్ట్ ఫిలింగా అవార్డు అందుకున్న చిత్రం ఏది? సో మనకి రీసెంట్గా అనౌన్స్ చేసిన నేషనల్ ఫిలిం అవార్డ్స్లో. సో ఒక క్లూ కూడా ఇచ్చేనా, ఇచ్చేయమంటారా? సో మరి నిహారిక కొణిదెలా తీసిన చిత్రమే అది. సో ఈ క్లూ చాలు, ఇంకా అయితే నాకు క్లూ ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ మీరందరూ ఈ పాటికే ఆ క్లూని క్యాచ్ చేసి ఆన్సర్ పంపిస్తారు అని చెప్పి నాకైతే అర్థమైపోయింది. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను పుష్ప 2 ఫిలిం నుంచి. సో ఈ 1 అవర్ పాటు అంటే ఎస్ నెక్స్ట్ 40 మినిట్స్ పాటు అవార్డ్స్ అందుకున్న చిత్రాల్లోని పాటలే వినిపించే ప్రయత్నం అయితే చేసేస్తారు. సో ఎస్, మీకోసం మీ లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం పుష్ప 2. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతీయ ఫిల్మ్ 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రియల్టన. అండ్ ఎస్, మరి పుష్పలో పాట వినిపించేసావు, పుష్పకి ఏం అవార్డ్స్ వచ్చాయమ్మా అని అనుకుంటున్నారా? సో ఎస్, పుష్ప 2కి సుకుమార్ గారికి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా అలానే పుష్ప 2కి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్స్ కేటగిరీలో కూడా అవార్డ్ అందుకున్నారు దీపాలి నూర్ అండ్ శీతల్ శర్మ. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఈనాటి హర్వెల్లో నేనైతే అడిగాను 2026 నేషనల్ ఫిలిం అవార్డ్స్లో తెలుగు కేటగిరీలో బెస్ట్ ఫిలింగా సెలెక్ట్ అయిన చిత్రం, అంటే అవార్డు అందుకున్న చిత్రం ఏది అని చెప్పి ఎస్, ఇంకా చాలామంది మెసేజెస్ పంపించారండి. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. కార్తీక్ అండ్ గౌతమి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్, స్పెషల్ స్టార్ అల్కనంద గారు జవాబు కల్కి అంటున్నారు. ఓకే, సో చెప్పా కదా కల్కి తెలుగు కేటగిరీలో కాదు ఓవరాల్గా మనకి అవార్డ్ అందుకుంది. ఓవరాల్గా ఇన్ ది సెన్స్ నేషనల్ లెవెల్లో అందుకుంది, తెలుగు కేటగిరీలో మాత్రం కాదు. సో కల్కి ఇంకైతే ఎవరు పంపించరు అని అనుకుంటున్నాను. అండ్ మంగళగిరి నుంచి ఓకే, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు ఓకే అండి. సో ఆయన స్టైల్ ఎమోజీస్ తోటి ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ చంద్రశేఖర్ కొల్హాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, పెద్ద కాకాని నుంచి పద్మశేఖర్ గారు. ఏంటండి నాకు 3-4 ఆప్షన్స్ ఇచ్చారు సెలెక్ట్ చేసుకో అని చెప్పి. సో ఎస్, మొత్తానికైతే లక్కీగా మీరు పంపిన 3 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. అయ్యో రాత్రే చూశాను, ఇందాక మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ హాయ్ అల్కనంద గారు అంటూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతో కాన్ఫిడెంట్గా కల్కి అంటూ పంపించారు. నెక్స్ట్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి. ఓకే, సో ఈవిడ కూడా కల్కి అంటూ ఫాలో అయిపోయారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విసి మోహన్ ఎస్సీఐ కాలనీ మిర్యాలగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, అంటే ఫస్ట్ ఏమో పుష్ప 2 అనుకున్నారు, తర్వాత మొత్తానికి రైట్ ఆన్సర్లోకి వచ్చేసారు. అండ్ క్లూ ఇచ్చారుగా, మేము కనిపెట్టేశాం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఎస్, రైట్ ఆన్సర్ అండి. సో క్లూ ఇచ్చాను, నిహారిక కొనదెల ప్రొడక్షన్లో వచ్చిన సినిమా అని చెప్పి. నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, మొహమ్మద్ సిరాజుద్దీన్, నూరు లయాన్ అండ్ ఇనయా మిర్జా. ఓకే, శ్రీరంగపూర్ నుంచి రాకాస అంటూ పంపించారు. యా, అది కూడా తీసింది నిహారిక గారే, బట్ అది ఇంకా ఇయరే కదా రిలీజ్ అయింది. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చిత్రాలకి ఇప్పుడు 2026లో అవార్డ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇంకా కానూ నుంచి తాతారావు గారు.

0: రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్, అనంతపురం జిల్లా కుమెత నుండి చారుగంట్ల ఔబ్లేస్ గారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే వీళ్ళ పేరు పేరు పేరు పేరు పేరు పంపించిపోతే ఎలా చెప్పండి. సో జికే వేణి బృందావన్ కాలనీ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఆన్సర్ రివీల్ చేసేసేనా, అప్పుడే కదా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్తాం, రివీల్ చేసేసాయి అంటున్నారా. సో ఎస్, ఆన్సర్ వచ్చి కమిటీ కుర్రాళ్ళు. సో నిహారిక కొణిదెల, మరి తను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మించిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా న్యూ అంటే డెబ్యూ ఫిల్మ్గా ఈ చిత్రంలోకి వచ్చారు. అదైతే ఒక సూపర్ ఇనిషియేటివ్ బై ది ప్రొడ్యూసర్ అని చెప్పాలి, బికాస్ ఎంతోమంది ఎంతో ఆశలతోటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే పెద్ద ప్రొడక్షనా, అసలు ఎలా మమ్మల్ని తీసుకుంటారు, చిన్న ఛాన్స్ అయినా చాలు అని ఎంతో టాలెంటెడ్ పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఈ అవార్డ్ వాళ్ళందరికీ సొంతమైంది అంటే ఇట్స్ రియలీ వర్త్ అనే అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫస్ట్ ఫిలింలోనే ఈ విజయం సాధించారు అంటే ఒక్కొక్కళ్ళు ఫిల్మ్ క్రూ అంతా కూడా ఎంత డెడికేటెడ్గా ఈ ఫిలిం మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ అందుకే ఇట్ డిజర్వ్డ్ అవార్డ్. అండ్ ఈ ఫిలిం కోసం వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ కమిటీ కుర్రాళ్ళలో ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపిస్తాను. ఆగాగు, మా సెకండ్ క్వశ్చన్ ఇచ్చేసి అప్పుడు వెళ్ళు అంటున్నారా? సో ఎస్, ఐ నో యువర్ పల్స్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మనల్ని ఎన్నో చిత్రాల ద్వారా నవ్వించిన యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కదా, మరి ఆయన ఎన్నోసార్లు నంది అవార్డ్స్ అందుకున్నారు. అండ్ ఈరోజు ఆయన బర్త్డే కూడా. మరి ఆయన సైమా అవార్డ్స్ అంటే సెకండ్ ఇన్నింగ్స్, సో సపోర్టింగ్ యాక్టర్గా ఎన్నో సినిమాలు చేశారు అండ్ వాటికి కూడా 3 సార్లు సైమా అవార్డ్స్ అందుకున్నారు. సో అయితే 3 అడగను కానీ ఏదన్నా ఒక్క చిత్రం అంటే రాజేంద్ర ప్రసాద్ గారు సపోర్టింగ్ యాక్టర్గా సైమా అవార్డ్స్ అందుకున్న ఏదైనా ఒక చిత్రం నాకు మెసేజ్ పంపించేసేయండి. సో ఎస్, కమిటీ కుర్రాళ్ళు చిత్రంలోని పాట ప్లే చేస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు,
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
3: విజయ వంట నూనెలు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రియల్టీ. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి విన్నారు కదా కల్కి 2898 AD. సో ఈ ఫిలింలోని లవ్లీ ట్రాక్ అండ్ చాలా మంది కల్కి అని పంపించారు. మరి కల్కి కూడా అవార్డు వచ్చింది కదా అని అనుకుంటున్నారు కదా. సో ఎస్, కల్కికి కూడా అవార్డు వచ్చింది. బట్ అదేంటి అంటే బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. సో మొత్తం ఇండియాలో రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్లో సెలెక్ట్ అయిన చిత్రం కల్కి. బట్ నేను అడిగింది తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ అండ్ అదే కమిటీ కుర్రాళ్ళు. సో రెండు చిత్రాల్లోని వండర్ఫుల్ ట్రాక్స్ వినేశారు కదా. అండ్ నేను అడిగిన క్వశ్చన్, మనల్ని ఎన్నో చిత్రాల ద్వారా నవ్వించిన యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇవాళ. ఆయనకి ఎన్నో చిత్రాలకి నంది అవార్డ్స్ వచ్చింది యాజ్ అన్ యాక్టర్. బట్ సపోర్టింగ్ యాక్టర్గా కూడా తన్ని తాను ప్రూవ్ చేసుకున్నారు అండ్ సైమా అవార్డ్స్ అందుకున్నారు 3 సార్లు. సో ముచ్చటగా 3 సార్లు ఆ అవార్డు అందుకున్న రాజేంద్ర ప్రసాద్ గారికి ఏ చిత్రాలకి అవార్డు వచ్చింది అని అయితే అడిగాను. సో చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో. హాయ్ జబ్లమ్మ, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటూ టైలర్ సుజాత శ్రీనివాస్ గారు దొడ్డదేవరపాడు నుంచి, ఓకే నాకు ఆన్సర్ తెలుసు అంటూ కమిటీ కుర్రాళ్ళు అని పంపించారు. బట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం, సెకండ్ ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ మహేష్ రెడ్డి ఫ్రమ్ వాయల్పాడు మదనపల్లి జిల్లా, మనకి సినిమా పరిజ్ఞానం తక్కువ అండి అంటున్నారు. తక్కువైనా అవార్డ్స్ సంపాదించారంటే వాళ్ళ కృషి మనం గుర్తించాలి కదా, అందుకే ఇవాళ అవార్డ్స్ గురించి అడిగాను. అండ్ నెక్స్ట్ ఎండి సిరాజుద్దీన్, నూరులయాన్ అండ్ ఇనాయమిర్సా, శ్రీరంగపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు సూపర్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనపాల్యం నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్హాపూర్ నుంచి ఒక్కటేంటి ఒక్కటేంటి అలినందా 3 చెప్తా కాస్కో అంటూ 3 రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఎస్ నెక్స్ట్ ఎవరు అంటే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే ఇయర్స్తో సహా ఆన్సర్ పంపించారు. ఓకే అండ్ అలానే హైదరాబాద్ నుంచి శ్వేత గారు కూడా ఏ ఇయర్లో అవార్డు వచ్చింది అని కూడా పంపించేశారు. అండ్ మన చిన్న డైరెక్టర్లు మన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకున్న ఓకే తెస్తున్నారు. బల్గం సినిమాలో బంధం గురించి, కమిటీ కుర్రాళ్ళ మూవీలో జ్ఞాపకాల గురించి తెలుపుతున్నారు.

అండ్ ఎస్ సినిమా కోట్లు పెట్టి తీస్తే ఏముంది, చిన్న సినిమాలు అయినా కూడా. ఎస్ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే లైక్ సోషల్ మీడియా వచ్చాక అందరూ వాళ్ళ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ నిజంగానే కొత్త ఆర్టిస్టులు కూడా అవకాశాలు దొరుకుతున్నాయి కంపేర్డ్ టు 10 ఇయర్స్ బ్యాక్తో చూస్తే. సో మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఈ మెసేజ్ పంపించారు. సో మల్లికార్జున్ గారు సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎస్ నెక్స్ట్ ఎవరు అంటే సుధా గారు కొత్తగూడెం నుంచి. సుధా గారు, సో మీరు న్యూస్ అనే యాప్ గురించి మాట్లాడుతున్నట్టయితే చెప్పా కదా, ఒకసారి అన్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. మా ప్రోగ్రామ్స్ అన్నీ, మా ఛానల్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు.

సో ఎస్ ఫ్రెండ్స్, మరి చెప్పాను కదా ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్డే అని చెప్పి 1956 జులై నిమ్మకూరులో పుట్టారు. అండ్ అలా ఫస్ట్ ఆయన సిరామిక్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి

ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారు. అండ్ ఒకటా రెండా ఎన్ని అద్భుతమైన పాత్రలు అండ్ ఎన్ని అమోఘమైన చిత్రాల్లో నటించారు. అండ్ ఆ రోల్స్ అన్నీ కూడా మనకి నవ్వించేవే. అయితే యాజ్ అన్ యాక్టర్ అండ్ హీరో చేసిన రోల్స్ పక్కన పెడితే సపోర్టింగ్ యాక్టర్గా కూడా తన స్టైల్ ఆఫ్ కామెడీ తోటి అందరినీ అలరిస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మరి నేనైతే అడిగేశాను ఆ త్రీ ఫిలిమ్స్ ఏంటి అని చెప్పి. సో ఇంకా ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళు మీ ఆన్సర్స్ మాకు పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488114. సో ఇప్పుడైతే మీ అందరి కోసం అమరన్ ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్. సో ఎస్, మీ అందరికీ తెలిసిందే అమరన్ ఫిలింకి కూడా అవార్డ్స్ వచ్చాయి ఈ 2026 నేషనల్ ఫిలిం అవార్డ్స్లో. ఇంతకీ అది ఏంటి అంటే చెప్పేస్తాను. ముందైతే ఈ లవ్లీ ట్రాక్ వినేసేయండి. స్టేడి ఉండవు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజల్ కింద మనమున్నాము హరివిల్లు కార్యక్రమంలో. సో ఎస్, అమరన్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. అండ్ ఎస్, మరి ఈరోజు హరివిల్లులో నేషనల్ అవార్డ్స్ అందుకున్న చిత్రాల్లోని లవ్లీ ట్రాక్స్ మీకోసం అయితే ప్లే చేసేస్తున్నాను. మరి అమరన్ చిత్రానికి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినందుకు జీవి ప్రకాష్ అవార్డ్ అందుకున్నారు. అండ్ దాంతోపాటు రాజ్ కుమార్ పెరియస్వామి బెస్ట్ డైరెక్టర్గా కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు ఈ సంవత్సరం. అండ్ ఎస్, మరి నేనైతే అడిగేశాను క్వశ్చన్ ఏంటి అంటే మన యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సో ఎన్నో చిత్రాలకి నంది అవార్డు అందుకున్నారు. సో మనందరికీ తెలిసిందే ఎంత అద్భుతమైన యాక్టర్ ఆయన. సో యాజ్ అన్ యాక్టర్ ఎర్రమందారం మేడం ఆ నలుగురు, సో అసలు ఇంకా ఆ నలుగురు చిత్రం గురించి అయితే చెప్పనవసరం లేదు ఎంత వండర్ఫుల్ రోల్ ప్లే చేశారో ఆ చిత్రంలో. అండ్ ఇంకా

అరుణ్ ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. అండ్ ఎస్, మరి ఈరోజు హరివెల్లిలో నేషనల్ అవార్డ్స్ అందుకున్న చిత్రాల్లోని లవ్లీ ట్రాక్స్ మీకోసం అయితే ప్లే చేసేస్తున్నాను. మరి అమరన్ చిత్రానికి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినందుకు జీవి ప్రకాష్ అవార్డు అందుకున్నారు. అండ్ దాంతోపాటు రాజ్ కుమార్ పెరియస్వామి బెస్ట్ డైరెక్టర్గా కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు ఈ సంవత్సరం. అండ్ ఎస్, మరి నేనైతే అడిగేశాను క్వశ్చన్ ఏంటి అంటే, మన యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సో ఎన్నో చిత్రాలకి నంది అవార్డు అందుకున్నారు. సో మనందరికీ తెలిసిందే ఎంత అద్భుతమైన యాక్టర్ ఆయన. సో యాజ్ అన్ యాక్టర్ ఎర్రమందారం మేడం ఆ నలుగురు, సో అసలు ఇంకా ఆ నలుగురు చిత్రం గురించి అయితే చెప్పనవసరం లేదు ఎంత వండర్ఫుల్ రోల్ ప్లే చేశారో ఆ చిత్రంలో. అండ్ ఇంకా అలానే టామీ, ఈ చిత్రాలకి ఆయన నంది అవార్డ్స్ అయితే అందుకున్నారు. మరి నేను అడిగాను సైమా అవార్డ్స్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఏ చిత్రాలకి రాజేంద్ర ప్రసాద్ గారు అందుకున్నారు అని చెప్పి. సో ఆల్మోస్ట్ అందరూ నేను ఒకటైనా పంపించండి అంటే మూడు కూడా పంపించేశారు. సో చూద్దాం నెక్స్ట్ ఎవరు అంటే మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. ఓకే అండి, సో ఎస్ రైట్ అందరూ పంపించేశారు. మరి స్టూడియోలో సమయం అయితే 10:51 దాటి 52 వైపు ఈ టైమర్ ఈ క్లాక్ అయితే పరుగులు తీస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా నేను ఆన్సర్ రివీల్ చేసేసి మీ అందరి కోసం లవ్లీ ట్రాక్ వినిపించేస్తాను. మరి రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఈ చిత్రాల్లోది. సో రాజేంద్ర ప్రసాద్ గారికి మొత్తం 3 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, సో సైమా అవార్డ్స్ లభించాయి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా. సో ఫస్ట్ వచ్చి జులై ఫిలం కోసం 2013 అవార్డు అందుకున్నారు. అండ్ శ్రీమంతుడు చిత్రానికి 2016 అండ్ మహానటి చిత్రంలో 2019. సో నిజంగా ప్రతి రోల్ కూడా ఎంత వండర్ఫుల్గా ఉంటుందో, ఎస్పెషల్లీ మహానటిలో. సో సావిత్రి గారి రోల్ ప్లే చేసినట్టే కీర్తి సురేష్ ఆరోగ్యం బాగోపోతే ఇంటికి వచ్చి పలకరిస్తే, బాగోకపోతే నువ్వు వస్తావంటే నాకు ఇంతకు ముందే ఆరోగ్యం బాగోకుండా ఉందే బాగుండేదేమో అన్నప్పుడు అసలు నిజంగా ఎంత ఎమోషనల్గా ఉంటుందో కదా సీన్. అండ్ ఒక ప్రొటెక్టివ్ ఫాదర్గా, అంటే మా నాన్న కాదు కాబట్టి నా పెళ్ళికి ఒప్పుకోలేదు అని ఆవిడ అనుకుంటారు, కానీ ఒక ప్రొటెక్టివ్ ఫాదర్ ఎలా అయితే మంచి సంబంధం చూడాలి అని కూతురు కోసం తపన పడతారో ఆ రోల్లో ఎంతో అద్భుతంగా నటించారు. అండ్ అందుకనే అవార్డు అందుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎస్, మరి అలాంటి ఎన్నో వండర్ఫుల్ రోల్స్లో నటించాలి అని ఆయనకి మన విభి తరఫున కూడా బర్త్డే విషెస్ తెలియజేస్తూ, ఇది మరి ఈనాటి హరివిల్లు కార్యక్రమం. అండ్ ఎస్, ఇంకా ఫ్యూ మెసేజెస్ అన్నీ కూడా ఫినిష్ చేసేస్తాను బికాస్ నెక్స్ట్ ఆర్జీ కూడా మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఎవరు అంటే ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే ఓకే మురళీ గారు మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ది మెసేజ్ అండి. అండ్ ఎస్, మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కూడా నా హార్టీ థ్యాంక్స్ తెలియజేస్తూ, ఇప్పుడైతే మరి మహానటిలో చిత్రం మీకోసం వినిపిస్తున్నాను. మరి మహానటిలో చిన్న సావిత్రి గారు అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు. మరి జీన్స్లోనే ఆ నటన అనేది ఉంటుంటే అంత అద్భుతంగా నటించకుండా ఎలా ఉంటుందో చెప్పండి. సో ఎస్, ఆ పాప పేరు సాయి తేజస్విని. సో ఎంతో బ్యూటిఫుల్గా ఆ రోల్ ప్లే చేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇది మరి ఈనాటి కార్యక్రమాలన్నీ. సో నేనైతే టటబే చెప్పేస్తున్నాను, అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ స్ప్రెడింగ్ ది పాజిటివ్ వైబ్స్. అండ్ దిస్ ఈజ్ యోర్ ఆర్జే అల్కనందా సైనింగ్ ఆఫ్. టటబే బై సైనరో.

0: కీర్తి, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలను సజావుగా సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 11 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశీ ప్రయాణాలు సులభతరం చేసేలా త్వరలో హబ్ అండ్ స్పోక్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనివల్ల విదేశాలకు వెళ్లే వారికి ఇమ్మిగ్రేషన్ పరంగా ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిన్న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన వారందరికీ రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. నాలుగోసారి జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి ఎంపిక కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పెహల్గాం బాల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను, మాతా వైష్ణోదేవి యాత్రను ఈ రోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత నౌకాదళంలోకి మరో యుద్దనౌక చేరబోతోంది. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్ఎస్ మాలవన్ యుద్దనౌకను ప్రారంభించనున్నారు. ఈ మేరకు నావికాదళ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలకాల మకర విళక్కు యాత్రల సమయంలో భక్తుల భద్రత, సౌకర్యం, రద్దీ నియంత్రణ, పారిశుద్ధ్యం, ఇతర సంక్షేమ చర్యలకు ట్రావెన్కోర్ దేవస్థాన మండలి ప్రాధాన్యం ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. విశాఖ జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుండ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందున్న లారీని ఢీకొరటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భారత షట్లర్ తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన యమగుచిపై పీవీ సింధు విజయం సాధించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్. స్టూడియోలో టైం 11:05. ఈ టైం సినిమా కబుర్లకు వెల్కమ్ చెప్పేస్తూ ఈవినింగ్ 5 o'clock వరకు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రతి అవర్ కూడా. బట్ ఈ టైంలో సినిమా కబుర్లలో ఏం మాట్లాడుకుందాం? ప్రేమ. మన తెలుగు సినిమా హిస్టరీలో లవ్ స్టోరీస్కి ఒక సెపరేట్ ప్లేస్ డెఫినెట్గా ఉంటుంది, అవునా కదా? అంటే చాలా వరకు లవ్ స్టోరీస్ మనల్ని మెస్మరైజ్ చేశాయి, కొన్ని నవ్వించాయి, కొన్ని ఏడిపించాయి, అనుకుని మన హార్ట్స్లో పర్మనెంట్గా నిలిచిపోయాయి. అసలు లవ్కి ఏజ్ లేదు, భాష లేదు, హద్దులు లేవు, ఉండవు కూడా. అండ్ అంటే రెండు మనసులు నిజాయితీగా కలిస్తే చాలు, అవునా కదా? అందుకే గీతాంజలి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, అంటే అంతకుముందు కూడా చాలా ఓల్డ్ మూవీస్ కూడా ఉన్నాయి లవ్ స్టోరీస్, బట్ ఇప్పటి రీసెంట్గా సీతారామం లవ్ స్టోరీ, మజిలీ, ఫిదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. మరి ఆ లిస్టులో నుంచి కొన్ని సినిమాలు మనం మాట్లాడుకుందాం. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్, అండ్ అందులో నుంచి సాంగ్స్ కూడా ప్లే చేస్తాను. బట్ ఫస్ట్ మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ రెమో నుండి ప్లే చేస్తున్నాం అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచందర్ అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. మాట్లాడుకుందామని చెప్పాను కొన్ని లవ్ స్టోరీస్ గురించి అండ్ ఎస్పెషల్లీ అంటే రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీస్ గురించి. ఫస్ట్ మనం ఏ మాయ చేసేవి అండ్ హీరో అండ్ హీరోయిన్ ఒకే హౌస్ లోని గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారనమాట. అండ్ హీరోయిన్ కన్నా హీరో 2 ఇయర్స్ ఏజ్ తక్కువ కూడా. అండ్ అంతేనా కాదు, వాళ్ళిద్దరిది అంటే డిఫరెంట్ రిలీజియన్స్ ఇవన్నీ ఉంటే వాళ్ళెలా కలుస్తారు అని అనుకోవచ్చు, బట్ డెఫినెట్గా కలుస్తారు. అదే మ్యాజిక్ ఆఫ్ లవ్. డైరెక్టర్ వాసుదేవ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎంతో అందంగా చూపించిన క్లాసిక్ మూవీ ఏ మాయ చేసేవి. నాగ్ చైతన్య అండ్ సమంత చేసిన కార్తిక్ అండ్ జెస్సీ క్యారెక్టర్స్ మన మైండ్లో నుంచి ఎప్పటికీ అంత త్వరగా పోవన్నమాట. అండ్ సాంగ్స్ ఏఆర్ రెహమాన్ ఆల్బమ్ మొత్తం ఒక్క సాంగ్ అని కూడా తక్కువ చేయడానికి లేదు, అలాంటి సాంగ్స్ ఇచ్చారు. అండ్ మరి అలాంటి సాంగ్స్లో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఇప్పుడు ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసేవి నుంచి. బెన్నీడేల్ అండ్ కళ్యాణి మీనన్ పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది అనంత్ శ్రీరామ్. సాంగ్ వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ వినరు ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసావు నుంచి ప్లే చేశాను. అండ్ స్టూడియోలో టైం 11:19:02. కొన్ని లవ్ స్టోరీస్ మన కళ్ళను తడిపేస్తాయి డెఫినెట్ గా. హీరో యాక్చువల్గా ఈ సినిమాలో హీరో ఎవరు లేని ఒక ఇండియన్ సోల్జర్ అనమాట. అండ్ తన పేరు రామ్. అండ్ తనకు తెలియని ఒక అమ్మాయి నుండి వచ్చే ఒక లవ్ లెటర్తో తన లైఫ్లో ఒక కొత్త హోప్ని చూస్తాడు. అలాగే అండ్ ఆ లెటర్ రాసిన సీతామహాలక్ష్మి కోసం హీరో చేసిన జర్నీ ఈ అందమైన లవ్ స్టోరీ. గుర్తొచ్చిందా? అదే సీతారామం అనమాట. రామ్ అండ్ సీత క్యారెక్టర్స్ లో దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ తో పాటు కాశ్మీర్ అందాలు, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి ఈ మూవీని ఒక క్లాసిక్ ని చేశాయి. మరి ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ సీతారామం నుంచి ప్లే చేసిన వంటి సాంగ్ ని కంపోజ్ చేసింది విశాల్ చంద్రశేఖర్ అండ్ ఈ పాటను పాడింది ఎస్పి చరణ్. ఎన్ స్టూడియోలో టైం 11:24:05. మనం ఉన్నాం సినిమా కబుర్లలో, మాట్లాడుకుంటున్నాం కొన్ని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ గురించి. అండ్ నెక్స్ట్, అసలు లవ్ అనేది లైఫ్ అంతా ఒకేలా ఉంటుందా లేక కాలంతో పాటు మారిపోతుందా? ఈ క్వశ్చన్ను ఎంతో కొత్తగా ఎంతో అందంగా మనకందించిన మూవీ ఆరెంజ్. ఓ రేంజ్ లవ్ స్టోరీ అనమాట. సో ఫస్ట్ యాక్చువల్గా ఈ పాయింట్ విన్నప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు ఈ మూవీని కొంచెం కొత్తగా వింతగా ఉంది ఏంటి అని అనుకోవచ్చు, బట్ తర్వాత చూస్తే ఇప్పుడు అది క్లాసిక్ అయిందని చెప్పొచ్చు. అంటే ఒక అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ అడ్వాన్స్డ్గా వచ్చిన సినిమా, ఇప్పుడు రావాల్సిన సినిమా అది. ఎనీవే, ప్రేమించడం ఈజీ కానీ లైఫ్ మొత్తం అదే లవ్ని నిలబెట్టుకోవడం ఈజీనా అనే క్వశ్చన్తో హీరో చేసే జర్నీ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. అండ్ హ్యారీ జయరాజ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్.

అబద్ధమే రుచించని అబ్బాయిని. లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని పాడింది నరేష్ అయ్యర్ అండ్ అదిష అండ్ యువి జాకీ అండి. పాటను కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండి. పాటకు లిరిక్స్ అందించింది వనమాలి. అండ్ మనము నా సినిమా కబుర్లలో లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటాం. కొన్ని కల్ట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి, వాటిలో నుంచి మనం కొన్ని మాత్రమే మాట్లాడుకోగలం ఎందుకంటే మనకి 1 అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి. ఎనీవే, ప్రతి లవ్ స్టోరీకి ఒకే ఎండింగ్ ఉంటుందా అంటే ఉండదు. కొన్ని లైఫ్ మొత్తం తోడుగా ఉంటే మరికొన్ని జీవితానికి ఒక లెసన్ నేర్పిస్తాయి అన్నమాట. అలాంటిదే బేబీ మూవీ. లైఫ్ లో సిచ్యువేషన్స్ చేంజ్ అయినప్పుడు మనుషుల ఆలోచనలు కూడా చేంజ్ అవుతాయో, అంటే ఐ మీన్ ఎలా చేంజ్ అవుతాయో ఈ మూవీ మనకి డెఫినెట్ గా చెప్తుంది. అంటే ఈ మూవీలో ప్రేమతో పాటు నమ్మకం, అపార్థాలు, ఆశలు, బాధ, విరహం ఇలా అన్ని టచ్ చేసిందనమాట ఈ మూవీ అనేది. ఎనీవే, ఈ మూవీలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది విజయ్ బుల్గనిన్ అండ్ ఈ సాంగ్ ని పాడింది శ్రీరామ్ చంద్ర అండ్ కిడ్స్ కూడా పాడారు. సూపర్ సాంగ్ ఈ సూపర్ క్లైమేట్ లో మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ బేబీ నుండి ప్లే చేశాను. అండ్ స్టూడియోలో టైం 11:36:55. అండ్ ప్రేమ అనేది ఒక్క జన్మలో మొదలై ఆ జన్మలోనే ఉంటుందా? కాదు, మరికొన్ని జన్మలు దాటినా అది ఎండ్ అవ్వదు. కాలం మారినా ప్రదేశాలు మారినా నిజమైన ప్రేమ మాత్రం తన గమ్యాన్ని ఎప్పటికైనా డెఫినెట్ గా చేరుకుంటుంది అని చెప్పిన సినిమా శ్యామ్ సింగ్ రాయ్. రాహుల్ సంకృతి అని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాని డ్యువెల్ రోల్ తో పాటు సాయి పల్లవి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అలాగే మికిజే మేయర్ బ్యూటిఫుల్ మ్యూజిక్, ఇవన్నీ కలిపి ఈ మూవీని ఒక అందమైన ప్రేమ కావ్యంగా నిలబెట్టాయని చెప్పొచ్చు అన్నమాట. ఎస్పెషల్లీ నాకు క్లైమాక్స్, అంటే సినిమా మొత్తం బాగుంటుంది బట్ క్లైమాక్స్ నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది సినిమా. సో సాయి పల్లవి అంటే ప్రీవియస్ జన్మలో నానితో చెప్తుందనమాట, నేను నీ చేతుల్లోనే చనిపోతాను అని చెప్పి. అది నాని ఆ జన్మలో చనిపోయినా సరే మళ్ళీ ఇంకో జన్మలో నాని మళ్ళీ పుడతాడు అండ్ వాళ్ళందరూ, ఐ మీన్ వాళ్ళిద్దరూ క్లైమాక్స్లో కలుసుకుంటారు. అప్పటి వరకు నా అంటే సాయి పల్లవి తను చాలా ఓల్డ్ అయిపోయినా సరే అప్పటి వరకు వెయిట్ చేసి ఎప్పుడైతే నాని వస్తాడో తనని చూసిన తర్వాత తన చేతుల్లోనే చనిపోతుందన్నమాట. ఆ సీన్ నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది బట్ బ్యూటిఫుల్ మూవీ, అలాగే బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా. సో ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. ఇంటూ స్టేట్ యూన్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

అనురాగ్ కుల్కర్ని పాడిన లవ్లీ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ. శ్యామ్ సింగ్ రాణి నుంచి ప్లే చేశాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది మిక్కీ జేమేయర్. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో, మాట్లాడుకుంటున్నాం లవ్ స్టోరీస్ గురించి, కొన్ని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ గురించి. అండ్ నెక్స్ట్ అంటే కొన్ని కథలు కలిసే వరకు అందంగా ఉంటాయి, మరికొన్ని కథలు విడిపోయినా సరే అందంగానే మిగిలిపోతాయి. అలాంటి మధురమైన ప్రేమ కథే జాను అనమాట. మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమా? ఎనీవే, శర్వానంద్ అండ్ సమంత మెయిన్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీని డైరెక్ట్ చేసింది సి ప్రేమ్ కుమార్. అండ్ అంటే యాక్చువల్గా స్టోరీ ఏంటంటే, స్కూల్ డేస్లో మొదలైన ఒక స్వచ్ఛమైన ప్రేమ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి, చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది, బట్ అది అంతే సెన్సిటివ్గా చూపించారు ఈ సినిమాలో. అంటే ఒక స్కూల్ మెంబర్స్ అందరూ కూడా ఒక స్కూల్ ఒక క్లాస్ గెట్ టుగెదర్ జరిగినప్పుడు మళ్ళీ రామ్ అండ్ జాను క్యారెక్టర్స్ చాలా ఇయర్స్ తర్వాత ఒకరినొకరు కలుసుకుంటారు. అండ్ ఆ వన్ డేలో అంటే వాళ్ళ జీవితంలో మిగిలిపోయిన జ్ఞాపకాలు, చెప్పలేకపోయిన మాటలు, మౌనంగా దాచుకున్న ప్రేమను మరోసారి మనందరికీ ఎక్స్పీరియన్స్ చేసేలా చూపించారు డైరెక్టర్. యాక్చువల్గా మీరు గమనిస్తే ఈ సినిమాలో పెద్ద పెద్ద మాటలేం కనిపించవు, జస్ట్ నిశ్శబ్దంలో ప్రేమ కనిపిస్తుంది, ఒక చూపులో ప్రేమ కనిపిస్తుంది, అలాగే ఒక చిరునవ్వులో ప్రేమ కనిపిస్తుంది, అండ్ ఒక జ్ఞాపకంలో ప్రేమ కనిపిస్తుంది. అందుకే జాను ప్రతి ప్రేమించిన మనసుకు ఎంతో దగ్గరైన సినిమా అని చెప్పొచ్చు. మరి ఈ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్ టు వి విత్ భారతీ FM 101.3. నేను మీ క్రిష్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం సినిమా కవర్లలో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మీలో ఎంతమందికి ఈ సినిమా కూడా ఫేవరెట్? ఓయ్, ఈ సినిమాలో హీరో అంటే లైఫ్ని చాలా సరదాగా హ్యాపీగా ఎవ్రీ సెకండ్ని ఆస్వాదిస్తూ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలనుకుంటాడు. బట్ హీరోయిన్ విషయానికి వస్తే లైఫ్ని చాలా ప్రశాంతంగా ఒక ఆర్గనైజ్డ్గా గడపాలనుకుంటుంది. అండ్ హీరో నేమ్ ఏమో ఉదయ్, హీరోయిన్ పేరు సంధ్య. సో ఉదయం సాయంత్రం అన్నమాట. అండ్ హీరోయిన్ లైఫ్లో ఒక ట్రాజిడీ కూడా ఉంటుంది. బట్ ఆ ట్రాజిడీ వల్ల అంటే చిరునవ్వును దూరం చేయకుండా హీరోయిన్కి ఉండాలని చెప్పి ఆ ఉదయ్ చేసే ప్రతి అటెంప్ట్ కూడా మన హార్ట్స్ని డెఫినెట్గా మెల్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అవునా కదా, చాలామంది చూసే ఉంటారు ఓ సినిమా అయితే. ఎనీవే, యువన్ శంకర్ రాజా, వాట్ ఏ మ్యూజిక్! ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. అలాంటి డైమండ్స్లో నుంచి ఒక సాంగ్ మీ అందరికోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఇది ఈరోజు సినిమా కవర్లు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎనివే, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఈ సాంగ్ తర్వాత ఎగ్జాక్ట్గా 12 o'clock ఈ న్యూస్ కూడా ఉంటుంది. అండ్ 12:02 మళ్ళీ మనం కలుద్దాం. ఎక్కడ మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ చాక్లెట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. మొన్న కూడా కొన్ని మాట్లాడుకున్నాం కదా చాక్లెట్కి సంబంధించి చాలా ఫ్యాక్ట్స్. అండ్ ఈరోజు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి కొన్ని చాక్లెట్కి సంబంధించి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం 12:02 మీకు తెలుసాలో. అండ్ ఇప్పుడైతే ఈ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ ఓయ్ నుండి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. అండ్ ఈ పాటను పాడింది కేకే. వింటూ స్టెడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్టంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని గుంటూరు నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్గా ప్రారంభించారు. విశాఖ జిల్లా గండిగుండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందడం పట్ల హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై జిల్లా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా వ్యూహాలు ఉండాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన బీజేపీ రాష్ట స్థాయి సంస్థాగత సమావేశంలో ఆయన ప్రసంగించారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, రక్షిత మంచినీటి సరఫరాపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం 2.0 కింద రాష్టంలో 62.65 లక్షల మంది విద్యార్థులకు 38 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన వారికి ఉచిత చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై కాకినాడ జిల్లా తుని పట్టణ పోలీసులు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వద్దు అంటూ ప్లకార్డులతో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలకాల మకరవిలక్కు యాత్రల సమయంలో భక్తుల భద్రత, సౌకర్యం, రద్దీ నియంత్రణ, పారిశుద్ధ్యం, ఇతర సంక్షేమ చర్యలకు ట్రావెన్కోర్ దేవస్థాన మండలి ప్రాధాన్యం ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. రాష్టంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. భారత షట్లర్ తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన యమగుచిపై పివి సింధు విజయం సాధించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:03. మీకు తెలిసాకి వెల్కమ్ చెప్పేస్తూ మరి ఈ 1 అవర్ లో ఏం మాట్లాడుకుందాం చెప్పాను కదా, చాక్లెట్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. అంటే రకరకాల ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. రీసెంట్ గా మనం అంటే చాక్లెట్ డే సెలబ్రేట్ చేసామని చెప్పాను అంతకుముందు వచ్చినప్పుడు జూలై 7. యాక్చువల్ గా ఫిబ్రవరిలో వచ్చే చాక్లెట్ డే కాదనమాట, ఇది ఒరిజినల్ చాక్లెట్ డే జూలై 7. బట్ దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం అండ్ ఈ రోజు కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాక్లెట్ గురించి. బట్ దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ 101.3 అండ్ స్టూడియోలో టైం 12:21:31. మనమున్న మీకు తెలిసాలో లవ్లీ సాంగ్స్ వింటూ అండ్ కొన్ని చాక్లెట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే చాక్లెట్ స్మెల్ ఉంటుంది కదా, అందులో దాదాపు 600 రకాల వాలటైల్ కాంపౌండ్స్ ఉంటాయంట. అండ్ విచిత్రం ఏంటంటే సైంటిస్ట్ అందరూ కూడా ఒక ల్యాబ్లో ఎన్ని ప్రయోగాలు చేసినా సరే ఆ న్యాచురల్ చాక్లెట్ సువాసన ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్టిఫిషియల్గా రీక్రియేట్ చేయలేకపోతున్నారు. అదన్నమాట చాక్లెట్ పవర్. అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే మీరు అంటే ఎంత గట్టి చాక్లెట్ తీసుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టిన తీసిన చాక్లెట్ తిన్నా సరే నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది కదా. యాక్చువల్గా చాక్లెట్ అనేది మన బాడీ టెంపరేచర్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట, అందుకే ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా మాయమైపోతుంది. చెప్తూ ఉంటే నాకు కూడా చాక్లెట్ తినాలని ఉంది. ఎనీవే తర్వాత తిందాం. అండ్ 12:22:30-35 స్టూడియోల టైం ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ రెమో నుండి. నాకు నువ్వు ఈజీగా దొరకొద్దే క్రేజీ క్రేజీగా ట్రై చేస్తానే. ఈ లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రెమో నుండి ప్లే చేస్తాను. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

చూపుతోటి నన్ను కొల్లగొట్టే, నన్ను కొల్లగొట్టే, చంటి పాపలా నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే. ఫస్ట్ లుక్ లోన చూడగానే గుండె గంట కొట్టే, గుండె గంట కొట్టే, లవ్ బుక్ లోన ఫస్ట్ పేజీ.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్టూడియోలో టైం 12:29:08 మనమున్నాం. మీకు తెలిసాలో అమేజింగ్ చాక్లెట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను మీ అందరికి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు మరికొద్దిసేపట్లో తెలుసు కదా, అంటే 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. సో మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా ఎప్పుడు కలుద్దాం, జస్ట్ 10 మినిట్స్, 12:40 కలుద్దాం. మీకు తెలుసాలో మరిన్ని ఇంట్రెస్టింగ్ చాక్లెట్ ఫ్యాక్ట్స్ మీ అందరికీ షేర్ చేస్తాను విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. వింటూ స్టడీ ఉంటూ వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభంగానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్ము

కశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపిచేశారు. పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమాపేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమాపేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమాపేశంలో పాల్గొన్నారు. సమాపేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమాపేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమాపేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమాపేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమాపేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు, ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమాపేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్బిండి ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి సొంత రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షులతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ది చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత్ టాంజానియాలు విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన, సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు, సహకారం పంచుకుంటున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెంబెన్నిని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్టపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశాధ్యక్షురాలు మాయా సంధుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్టపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షురాలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 3 దేశాల పర్యటనలో చివరి దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్ట్రపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు.
ఆకర్షి

0: జమ్మూ కశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం బాల్తల్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాల్తాల్, నూన్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర మన్సు గుహాలయంలో మన్సు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమర యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని తగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు అమర చిత్రానికి రాజ్కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా కార్తిక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకనే యమగూచిని 21-17, 21-17తో వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ విజేత నిర్ణయించే 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈ రోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఈ రోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈ రోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:40 అండ్ మనము మీకు తెలుసాలో అమేజింగ్ ఫ్యాక్ట్స్ దేని గురించి, చాక్లెట్ గురించి తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మిల్టన్ హర్షీ ఒక ఫేమస్ చాక్లెట్ కంపెనీ ఓనర్ అనమాట. ఈయన యాక్చువల్ గా ఈయన టైటానిక్ షిప్ ఏదైతే ఉందో దానిలో ట్రావెల్ చేయాల్సిందంట, కానీ లాస్ట్ మినిట్ లో ఒక బిజినెస్ క్లాస్ బిజినెస్ మీటింగ్ వల్ల ట్రావెల్ ని క్యాన్సిల్ చేసుకున్నారన్నమాట.

అనమాట. అలా టైటానిక్ ట్రాజెడీ నుంచి తప్పించుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఫేమస్ చాక్లెట్ సిరప్, చాలా మందికి ఫేమస్ ఇది సిరప్ అనమాట. ఇంక్లూడింగ్ మనం ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ కానీ ఫలూదా కానీ తిన్నా సరే దానిలో కూడా ఈ చాక్లెట్ సిరప్ వేస్తారు అనమాట. సో దాన్ని డెఫినెట్ గా మిస్ అయ్యేవాళ్ళం. అంటే ఈయన ఆ షిప్ లో ట్రావెల్ చేసి ఉంటే, ఆ ప్రమాదం జరుగుంటే ఈయన ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఈ సిరప్ కూడా వచ్చేది కాదనమాట. అది సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి చాక్లెట్ కి సంబంధించి, చాలా మాట్లాడుకుందాం. బట్ ఇంకొక సాంగ్ ఫ్రమ్ ద మూవీ రాధేశ్యామ్ నుంచి ప్లే చేస్తున్నాను, నగుమోము తారలే. లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టూడియో.

జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని పాడింది శ్రీరామ్ ఫ్రమ్ ద మూవీ రాధే శ్యామ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా మీకు తెలుసాలో అమేజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ చాక్లెట్ గురించి తెలుసుకోండి. సో మొన్న ఆల్రెడీ చెప్పాను కదా, అంటే కోకో బీన్స్ ఉంటాయి, కోకో చెట్లు ఉంటాయి అని చెప్పి, అలాగే ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట. అవి చాలా అంటే చాలా చిన్నవిగా ఉంటాయంట. అండ్ వీటికి పాలినేషన్ తెలుసు కదా, పాలినేషన్ చేయగలిగేది కేవలం చాక్లెట్ మిడ్జ్ అనే ఒక చిన్న దోమ మాత్రమే. అసలు నిజంగా చెప్పాలంటే మనం ఆ దోమకి డెఫినెట్ గా థ్యాంక్స్ చెప్పి తీరాలి, ఎందుకంటే ఆ మస్కిటో అనేది లేకపోతే వరల్డ్ లో అసలు చాక్లెట్ అనేదే ఉండదంట. ఎందుకు అంటే పాలినేషన్ జరగాలి, పాలినేషన్ జరిగితేనే తర్వాత బీన్స్ వస్తాయి, దాని నుంచి చాక్లెట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇంకా ఈ సిరప్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ మేక్ చేయాలి అని అంటే డెఫినెట్ గా ఇదంతా జరగాలి అని అంటే ఆ మస్కిటో వల్ల పాలినేషన్ అనేది డెఫినెట్ గా జరగాలి. కాబట్టి దానికి మనం థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, వరల్డ్ వైడ్ డైలీ దాదాపు 100 కోట్ల మంది చాక్లెట్ ను ఆస్వాదిస్తున్నారని చెప్పి ఒక సర్వేలో తెలిసిందనమాట. ఆ విశేషాలు మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ ఉంటూ వివిధ్ భారతి FM 101.3, నేను మీ క్రిష్.

0: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా మీకు తెలిసాలో అమేజింగ్ చాక్లెట్ ఫ్యాక్ట్స్ మీ అందరికీ చెప్తున్నాను. ఇందాక చెప్పాను కదా, వరల్డ్ వైడ్ డైలీ దాదాపు అంటే 100 కోట్ల మంది చాక్లెట్ని ఆస్వాదిస్తున్నారంట. అంటే ఈ సెకండ్ ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఎవరో

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా మీకు తెలిసాలో అమేజింగ్ చాక్లెట్ ఫ్యాక్ట్స్ మీ అందరికి చెప్తున్నాను. ఇందాక చెప్పాను కదా, వరల్డ్ వైడ్ డైలీ దాదాపు అంటే 100 కోట్ల మంది చాక్లెట్ని ఆస్వాదిస్తున్నారంట. అంటే ఈ సెకండ్, ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చాక్లెట్ వేపర్ని అలా చింపి నోట్లో ఫస్ట్ బైట్ వేసుకుంటున్నారన్నమాట. అది చాక్లెట్ ఉన్న పవర్. ఎనీవే, ఒక రీసెర్చ్ ప్రకారం డార్క్ చాక్లెట్లో ఉండే కొన్ని కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం యూజ్ చేసే టూత్పేస్ట్ ఉంటుంది కదా, దానిలో ఫ్లోరైడ్ కంటే కూడా ఫాస్ట్గా మన టీత్లోని బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తాయంట. అందుకని కొన్ని ఫారెన్ కంపెనీస్ ఫారెన్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే చాక్లెట్ ఫ్లేవర్డ్ టూత్పేస్ట్ని కూడా రెడీ చేస్తున్నాయి అన్నమాట. మీరు వినింది నిజమే. ఎవరైతే పొద్దున్న బద్ధకంగా లేచి అబ్బా ఇప్పుడు బ్రష్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా అతి త్వరలో మేబీ చూడొచ్చు చాక్లెట్ టూత్పేస్ట్ని. అలా అని చెప్పి బ్రష్ చేయకుండా ఆ టూత్పేస్ట్ని తినేమాకండి, చాలా చండాలంగా ఉంటుంది. ఎనీవే, నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే లా చౌర్సా వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ చాక్లెట్ అనమాట. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 1 కిలో 6.6 లాక్స్ అంటే 660,000. అండ్ బ్రిటన్కు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన 5,792.5 కిలోస్ మహా చాక్లెట్ బార్ ఏదైతే ఉందో అది వరల్డ్స్ హెవీయెస్ట్ చాక్లెట్గా ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది. అంతేకాదు, 2024లో ఈక్వెడార్లో 416.34 స్క్వేర్ మీటర్స్ ఉన్న చాక్లెట్ బార్ అతిపెద్ద చాక్లెట్ బార్గా ఇంకొక రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది ఎంత పెద్దదంటే, ఇప్పుడు చెప్పిన ఈ చాక్లెట్ బార్ ఎంత పెద్దది అని అంటే ఆ రికార్డ్ కోసం క్రియేట్ చేసిన అంటే యూజ్ చేసిన ఈ చాక్లెట్ బార్ ఏదైతే ఉందో దాన్ని ఒక పర్సన్, సపోజ్ మీరే డైలీ ఒకటి చొప్పున ఒక చిన్న బైట్ చొప్పున తింటూ ఉంటే చాక్లెట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 30 ఇయర్స్ టైం పడుతుందండి. అంటే మనం ఆ బార్ దగ్గర నుంచొని హ్యాపీగా అంత ఎంత పెద్ద బార్ అయితే ఉందో ఆ బార్ దగ్గర చాక్లెట్ బార్ దగ్గర నుంచొని మనం రోజుకు ఒక చిన్న మొక్క తిన్నాం అనుకో, దాదాపు దాన్ని కంప్లీట్ చేయడానికి ఒక పర్సన్కి యావరేజ్గా 30 ఇయర్స్ టైం పడుతుందంట. అది సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి చాక్లెట్ గురించి. ఆల్రెడీ మనం మొన్న లాస్ట్ వీక్లో మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఎనీవే, ఇంట్లో చాక్లెట్ ఉంటే అలాగ తీసి ఒక చిన్న బైట్ నోట్లో వేసుకుని నేను ఇప్పుడు ప్లే చేస్తున్న సాంగ్ వింటూ ఉండండి. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తర్వాత ఎగ్జాక్ట్గా 1 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ధీరాలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెచ్చాను, దాని గురించి మాట్లాడుకుందాం. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఏలేరు జలాశయం నుంచి ఈ రోజు సాగునీటిని విడుదల చేస్తారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన ఈ రోజు పరిశీలించారు.

అనకాపల్లి నుంచి కాశీ అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. 20 బోగీల్లో 1500 మంది ప్రయాణికులతో ఈ రైలు అనకాపల్లి నుంచి అయోధ్యకు వెళ్తోందని, 5 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. గోదావరి నదిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 5 గిరిజనుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున జిల్లా యంత్రాంగం ద్వారా ఆర్థిక సాయం అందజేసినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లాలో ఈ నెల 24వ తేదీన జరగనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. రాష్టంలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పెహల్గాం బాల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను, మాతా వైష్ణోదేవి యాత్రను ఈ రోజు నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ రోజు 3వ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.

0: Bharti FM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:53:57. వెల్కమ్ టు ధీరా. సో మన ధీరలందరి కోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చాను అనమాట. ప్రపంచం ఏమైనా సరే, యుద్ధాలు జరిగినా సరే, యుద్ధాలు వచ్చినా సరే, ఎకనమిక్ రిసెషన్ వచ్చినా సరే, ఇలా ఏది వచ్చినా సరే, మిడిల్ క్లాస్ని షేక్ చేసేది రెండు విషయాలు అనమాట. ఒకటి ఫ్యూయల్ అండ్ రెండవది మగువలకి ఇష్టమైన బంగారం. అవునా, ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్కి మన ధీరలందరూ కూడా ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారని అనుకుంటున్నాను నేనైతే. నేను కూడా కొంతమందిని బయట చూశాను. సో గోల్డ్ కొనలేం కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా వేరే ఏదైనా యూజ్ చేద్దాం, లైక్ సిల్వర్ కానీ ఇలా ఉంటాయి కదా, ఈ జ్యువెలరీ యూజ్ చేద్దాం అని చెప్పి. అండ్ పెరుగుతున్న ప్రైజెస్ కానీ, డైలీ చేంజ్ అవుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, లైట్గా ఉండే డిజైన్స్, ఇవన్నీ కలిసి గోల్డ్కి ఆల్టర్నేటివ్ ఆర్నమెంట్స్గా మారుతున్నాయి అన్నమాట. ఒకప్పుడు చూస్తే ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా గోల్డ్ ఉండి తీరాల్సిందే. మరి ఇప్పుడు మాత్రం ఈ ఆల్టర్నేటివ్ సూపర్ హీరోస్ చాలానే ఉన్నాయి గోల్డ్ కాకుండా. వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు. ధీరాస్ రెడీయా, చాలా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ బింబిసారా నుంచి ప్లే చేస్తాను సాంగ్ మీ అందరి కోసం. వింటూ స్టేడియం టూ విత్ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ బింబిసారా నుంచి ప్లే చేశాను. నోరారవిలిగే లవ్లీ సాంగ్. అండ్ ఈ సాంగ్ తర్వాత మనం ధీరాలో ఏం మాట్లాడదాం అని చెప్పాను కదా. అంటే మన ధీరలకి, మన లేడీస్ అందరికీ కూడా గోల్డ్ అంటే ఎంత మగువ, ఐ మీన్ ఎంత మక్కువ, మగువకి గోల్డ్ అంటే అంత మక్కువ. అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అండ్ గోల్డ్ ప్రైస్ ప్రకారం కూడా చాలా, అంటే వేరే వేరే ఆప్షన్స్ కూడా చాలా వచ్చినాయి. ఏ ఫంక్షన్కి ఏం వేసుకెళ్ళాలి అంటే అదర్ దాన్ గోల్డ్ అనమాట, ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ చెప్పాలి అని అంటే గోల్డ్ కాకుండా ఏం యూజ్ చేస్తారు అని అంటే డెఫినెట్గా ఫస్ట్ ప్లేస్లో సిల్వర్ అని చెప్తారు. ఎందుకంటే గోల్డ్కి దగ్గరి రిలేటివ్ అని చెప్పొచ్చు దీన్ని. మెరుపులో ఏమాత్రం తగ్గదు ఇది, బట్ ఖర్చు విషయంలో మనసుకు కొంత హాయినిస్తుందనే చెప్పాలి. కంపేర్డ్ టు గోల్డ్, గోల్డ్తో కంపేర్ చేస్తే ఇది మనకి ఆ ప్రైజ్ అనేది చాలా తక్కువే ఉంటుంది. అండ్

ఇంకో విషయం చెప్పనా, పురాతన కాలంలో రాజులు సంపన్నులు అంటే బాగా డబ్బున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెండి ప్లేట్స్లోనే భోజనం చేసేవాళ్ళు అండ్ వెండినే యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు అని అంటే కొన్ని చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి హెల్త్కి మంచిదని చెప్పి, వాటర్ని కూడా క్లీన్గా ఉంచుతుంది ఈ వెండి అనేది అని చెప్పి అప్పుడు నమ్మేవాళ్ళు. అప్పుడు నమ్మడం ఏంటి, ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా హౌసెస్లో చిన్నపిల్లలకి సిల్వర్ గ్లాస్ అండ్ స్పూన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవునా? ఇంక్లూడింగ్ మనకి కూడా అది యూజ్ చేసే పెంచి ఉంటారు. అంతేకాదు పాతకాలంలో చిన్న చిన్న గాయాలకు కూడా వెండి పోత అనేది యూజ్ చేసేవాళ్ళంట. సో ఆ గాయం మానిపోతుందని చెప్పి నమ్మేవాళ్ళు. ఇలా ఒకటి కాదు, చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఈ సిల్వర్ అనేది అడుగుపెట్టి డైలీ ఆర్నమెంట్స్ కానీ, స్టైలిష్ అండ్ సింపుల్ చైన్స్, మోడర్న్ జ్యువెలరీ డిజైన్స్ ఇలా అందరి చేతుల్లో తళతళ మెరిసిపోతుందని చెప్పచ్చు. అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సాంప్రదాయం కానీ, ఆరోగ్యం, స్టైల్ అండ్ అవైలబిలిటీ, ఈ నాలుగు కలిసి సిల్వర్ని ఒక స్మార్ట్ చాయిస్గా నిలబెడతాయని చెప్పొచ్చు. కావాలంటే ఎవరినైనా అడగండి, మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా, ఇంక్లూడింగ్ మీ మదర్ని కానీ ఎవరినైనా, గోల్డ్ కాకుండా ఏం కొందామమ్మా అంటే డెఫినెట్గా ఫస్ట్ ఆప్షన్ సిల్వరే అవుతుందన్నమాట. అది సంగతి. ఇలా ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, వాటి గురించి అంటే వాటిలో కొన్నిటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు సిల్వర్ అయిపోయింది కాబట్టి ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ఓరి దేవుడా నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ని పాడింది సిద్ శ్రీరామ్ అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది లియాన్ జేమ్స్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రియేషన్ స్టూడియోలో. టైం 1:18:50. సో మనమున్నాం ధీరాలో, మాట్లాడుకుంటున్నాం మన మగువలకి ఇష్టమైన బంగారం కాకుండా ఇంకేం ఆర్నమెంట్స్, అంటే ఇంకేం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాను. ఫస్ట్ అయితే సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా చాలా మెటల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఐ మీన్ వాటిలో కొన్నిటి గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మనకున్న లిమిటెడ్ టైం 1 అవరే కాబట్టి ఈ ప్రోగ్రామ్కి. సో దాని గురించి, వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ఉంటాయి, ఎగ్జాక్ట్గా 1:20. సో మళ్ళీ మనం సేమ్ 10 మినిట్స్ గ్యాప్లో మళ్ళీ కలుద్దాం, 1:30 కల్లా కలుద్దాం. సో ప్రాంతీయ వార్తలు మరికొద్దిసేపట్లో, వింటూ స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రావుల సాయి గిరీష్. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్నా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురి మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు. ఇక వార్తల వివరాలు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు ఆయన ఎక్స్ వేదికగా అభినందన.

0: అభినందనలు తెలిపారు. మన సినిమా కీర్తి పెంచి తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 9 పురస్కారాలతో తెలుగు నటులు ప్రతిభ చూపించడం గర్వంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యానవనంపై దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేస్తూ,
1: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలి ముందుకి, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి కోరాం. అలాగే ఆన్లైన్ లో జరిగే మోసాల ద్వారా లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు, దీన్ని ఎలా అరికట్టడం, దీన్ని ఎలా మనం ఆపటం అనేది దానిపైన చర్చ తీవ్రంగా జరగాలి అని చెప్పి కోరటం జరిగింది.
0: ప్రపంచంలోనే అత్యద్భుత విమానాశ్రయాలలో భోగాపురం ఒకటని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బహిరంగ సభ వేదిక, పార్కింగ్, ప్రజా రవాణా తదితర ఏర్పాట్లను మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి తదితరులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి భోగాపురం భాగ్యనగరం కానుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ RF5 ఉప వేరియంట్ గుర్తించినట్లు వైద్య విద్యా సంచాలకులు విష్ణువర్ధన్ తెలిపారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా పరీక్షల్లో RF5 వేరియంట్ నిర్ధారణ అయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ ఉప వేరియంట్ల కంటే ప్రమాదకరమని నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రులను సిద్దంగా ఉంచుతూ ఉన్నామని, ప్రత్యేక వార్డులు, పడకలు, పరీక్షా కిట్లు, ఇతర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ఉన్నామని వెల్లడించారు. అనకాపల్లి నుంచి కాశీ అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి రైల్వే స్టేషన్లో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 బోగీలలో 1500 మంది ప్రయాణికులతో రైలు అనకాపల్లి నుంచి అయోధ్యకు వెళ్తోందన్నారు. 5 రోజుల పాటు ఈ ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. త్వరలో మరో రైలును అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు సీఎం రమేష్ తెలియజేస్తూ,
2: ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు అనకాపల్లి నుంచి 1500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. అన్ని సిస్టమేటిక్ గా రైళ్లు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు. ఇది మొదటి ట్రైన్. మళ్ళీ మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్ఫిడెన్స్ లో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది.
0: విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుండ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందిన పలువురు శ్రీకాకుళం జిల్లాలో ఓ శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో ఆనందపురం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిట దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఆయన జిల్లా పర్యటనకు రానున్నారు. ఏలేరు జలాశయం నుంచి ఈరోజు సాగునీటిని విడుదల చేయనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకొస్తున్నారు.

0: చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈ రోజు జరిగిన ఫైనల్లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించి జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్గా పీవీ సింధు నిలిచింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు 3వ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం లండన్లోని లార్డ్స్ వేదికగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు కానీ లేదా mygov.in వెబ్సైట్కు కానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిచిపట్టడం క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతూ ఉన్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల యొక్క పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ వరకు, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తూ ఉన్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ఉపరితలావర్తనం కేంద్రీకృతమై ఉన్నది. దీని ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ సంకల్పమన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద

0: కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వేవ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:51:52. మనమున్నాం ధీరాలో. మన మగువలకి మక్కువ అయిన గోల్డ్ కాకుండా ఇంకేం ఆర్నమెంట్స్ అంటే ఇంకేం మెటల్స్ ఉన్నాయి, ఏ జ్యువెలరీ యూజ్ చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ అయితే సిల్వర్ గురించి చెప్పాను అండ్ ఇప్పుడు ప్లాటినం. సో ప్లాటినం అంటే ఫ్యామిలీకి చెందిందనమాట ఇది ఒక మెటల్. ఇది కూడా మీరు విన్నారో లేదో, నిజానికి అవైలబిలిటీ అనేది కొంచెం తక్కువే దొరుకుతుంది ఇది ఈ మెటల్ అయితే, బట్ స్టైల్లో మాత్రం ఫుల్ మార్క్స్ వేయచ్చు దీనికి. అంటే ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్ కానీ ప్రీమియం డైలీ వేర్ జ్యువెలరీలో ఇది సైలెంట్గా ట్రెండ్ సెట్ చేస్తుందన్నమాట. అండ్ హిస్టరీ చూసుకుంటే అంటే 19th సెంచురీలో సైంటిస్ట్ దీన్ని కనిపెట్టారంట యాక్చువల్గా. అండ్ కాస్ట్ పరంగా అంటే ఒక్కోసారి ఇది ఒక్కోలా ఉంటుందన్నమాట, అంటే ఒక్కోసారి చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, ఒక్కోసారి లగ్జరీ లెవెల్లో కాస్ట్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం బడ్జెట్కి పెద్ద షాక్ ఇవ్వకుండా లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే స్మార్ట్ చాయిస్గా పెలేడియంని ట్రీట్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలి, చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ దీన్ని తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు కొనుక్కోండి, దాచిపెట్టుకొని చక్కగా సిల్వర్ లాగే అంటే చూడడానికి తలతళ మెరుస్తూ ఉంటుంది అనమాట, ఇది కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎనీవే ఇంకో మెటల్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: विविध भारती FM 101.3।
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిషన్, మనమున్నాం ధీరాలో. మన ధీరలందరికీ ఇష్టమైన బంగారం కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఆర్నమెంట్స్, అంటే వేరే ఏ మెటల్స్ ఉన్నాయి అనేది మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ సిల్వర్ గురించి చెప్పాను, అండ్ నెక్స్ట్ పెలేడియం గురించి చెప్పాను, అండ్ నెక్స్ట్ ప్లాటినం అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, అంటే జ్యువెలరీ వరల్డ్లో ఒక సైలెంట్ కింగ్ అని చెప్పొచ్చు దీన్ని. జనరల్గా సిల్వర్గా కనిపించే ఇది చాలా స్ట్రాంగ్ మెటీరియల్ అనమాట. కాలం గడిచినా తన అందాన్ని మాత్రం కోల్పోదు. ఒకప్పుడు ఇది చాలా రేర్గా దొరికే మెటల్ అవ్వడం వల్ల రాజులు, ధనవంతులు మాత్రమే దీంతో ఆర్నమెంట్స్ చేయించుకునే వాళ్ళంట, ఇప్పుడు కాదు ఒకప్పుడు. అండ్ ఇంకొకటి, ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యారేజ్ రింగ్స్ కానీ, ఎంగేజ్మెంట్ రింగ్స్ కానీ, ఇలా ప్రీమియం జ్యువెలరీలో ప్లాటినంను ఒక ఎటర్నల్ రిలేషన్కి గుర్తుగా భావిస్తారనమాట. అండ్ స్క్రాచెస్ కానీ, హీట్ కానీ, స్వెట్, వాటర్, ఇలా ఏదైనా సరే దాని మెరుపు పోనే పోదు. బట్ ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అండ్ ఇందా చెప్పాను కదా స్టార్టింగ్లో, గోల్డ్ ఎంత ఉంది చెప్పండి, అసలు మామూలుగా ఉందా గోల్డ్ రేటు? ఒక 2 ఇయర్స్ ముందుకి ఇప్పటికి అసలు కంపారిజనే లేదు. దాంతో కంపేర్ చేస్తే జ్యువెలరీలో కానీ, అంటే ఆ డిజైన్స్లో కానీ, ట్రెండ్స్లో కానీ, ఇవన్నీ కొంచెం ఆల్టర్నేటివ్ చాయిసెస్ అవుతున్నాయని చెప్పొచ్చు. సిల్వర్, పెలేడియం, ప్లాటినం అండ్ ఇంకా ఉన్నాయి చాలా కూడా. సో మీ టేస్ట్కి తగ్గట్టు గోల్డ్ కొనలేము, ఇప్పుడు ఎందుకులే, అవసరం లేదు అని అనుకుంటే వీటిల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కూడా చెప్పక్కర్లేదు మీకు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన మగవులందరికీ.

అది సంగతి. అండ్ టైమ్ స్టూడియోలో ఎగ్జాక్ట్ గా 1 o'clock దాటి 46 minutes 10 seconds. ఇది ఈరోజు ధీరా. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ మన ధీరలందరికీ. ఎనీవే, బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా 2 o'clock ఇన్ న్యూస్ కూడా ఉంటుంది. అండ్ 2:15కి కూడా మనం, ఐ మీన్ సందరే సందడిలో వెల్కమ్ వెల్కమ్ చెప్తాను మీ అందరికీ. తెలుసు కదా సందడే సందడిలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే 0866-24-888-14 ఈ నెంబర్కి నేను అడిగే క్వశ్చన్స్కి వాట్సాప్ చేయొచ్చు. మీ ఆన్సర్స్ అన్నీ కూడా ఫ్రమ్ 2:30 నుంచి యాక్చువల్లీ. బట్ ఇప్పుడైతే లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీస్ మరియన్ అండ్ అలాగే వర్ణ నుండి ప్లే చేస్తాను. ఈ సాంగ్స్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఈ సాంగ్ ఇప్పుడైతే మీ అందరి కోసం వింటూ

0: BFM 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:39:32. మరికొద్దిసేపట్లో అంటే 2 గంటలకు ఇంగ్లీష్లో న్యూస్ వింటారు ఢిల్లీ నుంచి, అండ్ ఎగ్జాక్ట్గా 2:15కి మళ్ళీ కలుద్దాం సందడే సందడిలో. వింటూ స్టే ట్యూన్డ్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

to enjoy your scenario with Bharti FM 101.3 and Studio Lo Time. 2:31 అని మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సండేస్ అందరికి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ ఈ రోజు సండే కాబట్టి మాక్సిమం అందరూ వింటున్నారని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో, ఎలా జరుగుతుందో షో డెఫినెట్ గా. బట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అడుగుతాను.

సో ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా అడుగుతున్నాను. ఏంటంటే, తోక ఉంటుంది పైకి కూడా ఎగురుతుంది కానీ పక్షి కాదు, ఏంటది? తెలిస్తే 08662438148 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పట్లానే చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. 08662438148 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. తోక ఉంటుంది పైకి కూడా ఎగురుతుంది కానీ పక్షి కాదు, ఏంటది? తెలిస్తే 08662438148 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

సిత్సురి రంబడిన బ్యూటిఫుల్ సాంగ్ ని కంపోజ్ చేసింది అనూప్ రువెన్స్ అండ్ ఫ్రమ్ ద మూవీ మంచి రోజులు వచ్చాయని చెప్పి ప్లే చేశాను. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే తోక ఉంటుంది పైకి కూడా ఎగురుతుంది కానీ పక్షి కాదు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. ఎప్పట్లోనే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగానే అడిగాను అని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. క్రిష్ గారు చాలా రోజులకు వచ్చారు, మీరు వస్తే ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంటుంది అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్సర్ కూడా పంపించండి అండ్ వెల్కమ్ టు అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి రైట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, భోజనం చేశారా, ఏంటి ఈరోజు స్పెషల్స్, వెల్కమ్ టు సందరే సందరి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను అండ్ స్పెషల్స్ ఏం లేవు.

అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ వజ్రాల వెంకటరెడ్డి గారు పల్నాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ భ్రమర శర్మ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. సందడే సందడి టైం రానే వచ్చింది, ప్రోగ్రామ్ లో కిషోర్ గారు ఏమేమి ప్రశ్నలు వేయబోతున్నారో మరి అని అంటూ, సో టుడే మీరు వచ్చి సర్ప్రైజ్ చేశారు, బోలెడు విషయాలు పాటలు సందడే సందడి వరకు ఎంతో చక్కగా వింటూ రెడీ అవుతామని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ జానకీజీ. అండ్ రైట్ ఆన్సర్ కూడా థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రమాదేవి గుంటూరు, సారీ రవికుమార్ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్జీ నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నీ కూడా రోజ్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు కుసుమ అంబట్నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ భీమవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అర్జే సార్ అని అంటూ, ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాకు నుండి రమా సుధాకర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఆన్సర్ ఎర్రబాలెం నుండి గోపాల్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ కదా అది. అండ్ హాయ్ అంటూ గడ్డ మంకయ్య పంపించారు బండార్పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శుభ మధ్యాహ్నం అని అంటూ, ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, 3 రోజులుగా యాప్లో రావడం లేదు, మేము యాప్లోనే వింటుంటాం, చాలా దూరం కాబట్టి యాప్లో రావడం లేదు, దయచేసి గమనించగలరు అన్నాడు. సో ఈ రోజే నేను, ఐ మీన్ నేను నోటీస్ చేశాను, ఎస్పెషల్లీ చాలా మందికి యాప్లో రావట్లేదని చెప్పి నాకు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పటివరకు నాకైతే తెలియదు, అండ్ సో సారీ. మాక్సిమం దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. నిజామాబాద్ జిల్లా నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాణ జైనుద్దీన్ పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కాహనూర్ నుంచి తాతారావు గారు డబుల్ ఎక్స్ప్రెస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి విజయవాడ యూజువల్లీ వినే సైట్లో నాట్ అవైలబుల్ సిన్స్ 2 డేస్. ఓకే, అదే ఇప్పుడు చెప్తున్నారు చాలా మంది, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి పంపించారు సూర్యబాబు గారు రాంగ్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ గోల్నేపల్లి నుండి ఈదునూరి లక్ష్మయ్య జంగమ్మ రైట్ ఆన్సర్. తోక ఉంటుంది, పైకి కూడా ఎగురుతుంది, కానీ పక్షి కాదు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సో ఆన్సర్ కైట్ అన్నమాట, గాలిపటం. నెక్స్ట్ క్వశ్చన్ పెన్ పేపర్ క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీగా ఉండండి. సో 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 9 అక్షరాలు ఉంటాయి ఈ లెటర్లో, ఇందులో 3, 4, 5 కలిపితే 10 అని అర్థం వస్తుంది, 6, 8, 9 కలిపితే 1000 కిలోలు అని అర్థం వస్తుంది, అండ్ 1, 5, 2 కలిపితే చీమ అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866244881 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. దాసరపాలెం నుండి పోలీసు శివదాసరెడ్డి గారు తిరుపతమ్మ పంపించారు రైట్ ఆన్సర్, గాలిపటం అంటూ. అండ్ సెకండ్ క్వశ్చన్ పెన్ పేపర్తో జాగ్రత్తగా నోట్ చేసుకోండి, 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 3, 4, 5 కలిపితే 10 అండ్ 6, 8, 9 కలిపితే 1000 కిలోలు అండ్ 1, 5, 2 కలిపితే చీమ అని అర్థం వస్తుంది. ఏంటా వర్డ్, 9 లెటర్ వర్డ్ తెలిస్తే 0866244881 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టే ట్యూన్డ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:44:20 అండ్ మనము నామ్ సందడే సందడిలో. నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, ఆన్సర్ ఏంటో చూద్దాం. చెప్పే ముందు చాలా మంది ఆన్సర్స్ పంపించారు కాబట్టి చెక్ చేద్దాం. పడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఆధుని నుంచి పంపించారనమాట. కృష్ణ ఓకే క్రిష్ గారు అని అంటూ రాంగ్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అటెండెన్స్ కాదు, అది ఇంకోటి ఉంది. ఫస్ట్ 4 లెటర్స్ అయితే 5 లెటర్స్ అయితే కరెక్టే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే క్రిష్ సార్ ఆన్సర్ అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే గౌనగండ్ల నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో విజయవాడ స్టేషన్ మాత్రమే రావడం లేదు సార్ ఫోన్లో, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ రైట్ ఆన్సర్. బట్ నేను చెక్ చేస్తుంటే వస్తుంది, నాకైతే యాప్ వర్క్ అవుతుంది, మీకు ఎందుకు రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. చూద్దాం మరి ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందో ఈ ప్రాబ్లం. అండ్ సందడే సందడి ప్రశ్నకు జవాబు అని అంటూ మహేశ్వరి విజయవాడ వన్ టౌన్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముడిపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. విబి విజయవాడ 101.3లో మొబైల్ యాప్లో రావడం లేదు, కానీ ఆకాశవాణి తిరుపతిలో మొబైల్ యాప్లో వస్తోందని చెప్పు క్రిష్, అది కూడా 3 PM వరకు మాత్రమే వస్తుంది. ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి పంపించారు, అదనమాట ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ప్రస్తుతానికి. ఇన్ కేస్ మీకు యాప్ కనుక వర్క్ అవ్వకపోతే స్టిల్ వినాలి అని అనుకుంటే వివిధ భారతిని జస్ట్ మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఆన్లైన్ విబి విజయవాడ అని సెర్చ్ చేయండి. సో ఆన్లైన్ విబి విజయవాడ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ ఏదైతే సైట్ వస్తుందో ఆ సైట్ ఓపెన్ చేయగానే మీకు ప్లే బటన్ కనిపిస్తుంది, అది ప్లే చేస్తే మీకు మన రేడియో వస్తుందన్నమాట.

ఈసారి డెఫినెట్ గా వర్క్ అవుతుంది. ఓకేనా, చెక్ చేయండి. అండ్ ఆన్సర్ ఏంటి అంటే అటెన్షన్ అనమాట ఆన్సర్ అయితే నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహభావన జనిదిన్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ మాటల మాంత్రికుడు కిషోర్ గారికి అని అంటూ కర్నూలు స్టేషన్ లో కూడా వస్తుంది, బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసినందుకు. అండ్ పడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వస్తుంది సార్, మన వాళ్ళు వేరే యాప్లు వాడుతున్నారు, అక్కడ విజయవాడ స్టేషన్స్ రావడం లేదు. లేదు, అలా ఏం లేదు, యాక్చువల్గా ప్రాబ్లం కూడా ఉంది, అందుకే చెప్తున్నాను. ఎవరికైతే రావట్లేదో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మన విబీ విజయవాడ స్టేషన్ అయితే రావట్లేదో, వాళ్ళు జస్ట్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, డెఫినెట్ గా వర్క్ అవుతుంది. ఈసారి ట్రై చేసి నాకు చెప్పండి. అండ్ 247:45 స్టూడియోలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో అఖిల్ రీసెంట్ గా లెనిన్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పొచ్చు. ఎక్సలెంట్ గా ఉంది మూవీ మాత్రం, అండ్ ఎస్పెషల్లీ యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ అల్టిమేట్ ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఎనీవే, అఖిల్ అండ్ పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఆన్లైన్లో విబీ విజయవాడలో కూడా ప్లే బటన్ నొక్కితే రావట్లేదు అని అంటూ ప్రసూన గచ్చిబోరు నుంచి. సో ఇది కూడా నాకు కంప్లైంట్, ఒకళ్ళిద్దరు చేశారు కానీ మ్యాక్సిమం వస్తుంది. బట్ ఇప్పుడు వింటున్న వాళ్ళు ట్రై చేయండి, ఏంటంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. యాక్చువల్గా సెట్టింగ్స్కి వెళ్ళి వేరే ప్రాసెస్ ఉంటుంది, అదంతా వద్దు. జస్ట్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి ఫస్ట్, రిమూవ్ కూడా కాదు అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్లేస్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేయండి, ఈసారి డెఫినెట్గా వర్క్ అవుతుంది. అండ్ సార్, ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ప్రాబ్లమ్ ఇన్ రిసీవింగ్ విబీ తెలుగు విజయవాడ ఇన్ మై మొబైల్ ఫర్ వీక్ అంట, వీక్ నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంట ఎర్రమిల్ సీతామహాలక్ష్మి గారు. ఇప్పుడు చెప్పాను కదా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి. అండ్ అక్కర్పాక నుండి రమా సుధాకర్, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో అఖిల్ అండ్ పూజా హెగ్డే కాంబినేషన్ వచ్చిన బ్యూటిఫుల్ మూవీ ఏంటి తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: विविध भारती एफएम 101.3।
1: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హిట్ 3 నుంచి ప్లే చేశాను అండ్ మనమున్నాం సందడే సందడిలో సందడి చేస్తూ. అఖిల్ అండ్ పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. ఆన్సర్స్ చూసే ముందు అండ్ ఇంకా చాలా మందికి అంటే స్టిల్ అంటే మీరు వెబ్సైట్ లో చెక్ చేసి వర్క్ అవ్వకపోయినా మన రేడియో రాకపోయినా మన ఛానల్ రాకపోయినా అండ్ ఆల్సో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వర్క్ అవ్వకపోతే స్టిల్ మీరు ప్లేస్టోర్కి వెళ్ళి వేవ్స్ యాప్ ఉంటుంది, WAVES వేవ్స్ యాప్, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద నుండి సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కూడా మీకు రేడియో కనిపిస్తుంది. ఆ రేడియోలో మీరు మన విజయవాడ అంటే ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఛానల్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ కూడా వినొచ్చు. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయో చూడండి, టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా వినండి. 3 o'clock లోపు సార్ట్అవుట్ చేసుకుని ప్రశాంతంగా వినండి. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి పంపించారు బోరెల్ల జయన్న రైట్ ఆన్సర్. అండ్ సందడే సందడి ప్రశ్నకు జవాబు అని అంటూ మహేశ్వరి వన్ టౌన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ జాన్సన్ మీ కూడా. అండ్ రైట్ ఆన్సర్. అండ్ నేమ్ పి జానకిరామ్ అండ్ ఉమా ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సగమే పంపించారేంటి, అదేది ఫ్రెండ్ది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు బాగున్నారా అంటూ కొడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మై ఆన్సర్ ఈజ్ అని అంటూ మై నేమ్ ఈజ్ దర్పినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అజయ్ క్రిష్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో క్రిష్ గారు, హవ్ ఆర్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్. మీ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ మల్లీశ్వరి గారు రైట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు, నేను తిరుపతిలో వింటున్నాను అని అంటూ ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వస్తుంది, థ్యాంక్ యూ అగైన్ అని అంటూ ప్రసూన గచ్చిబౌలి నుంచి. సో అదన్నమాట సంగతి, మొత్తానికి వర్క్ అయింది మీకు. అండ్ తమ్మవరం పల్నాడు నుంచి పంపించారు ఒకలైలా కోసం అంట, ఒకలైలా కోసంలో నాకు చేతినే ఉన్నాడు అఖిల్ అక్కడ ఉన్నాడు. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుంచి రమా రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి గారు పంపించారు శివాజీనగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే మన శ్రోతలందరికీ హాయ్ అని అంటూ ఏలూరు నుంచి సతీష్ కుమార్ హాయ్ మీకు కూడా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి తిరుపతి కర్నూలు స్టేషన్స్లో ఇదే ఎఫ్ఎం వస్తుంది నిజమే అని అంటూ, బట్ అవసరం లేదు ఇప్పుడు మీరు మన స్టేషన్కి ట్యూన్ అయ్యి ఉండండి చెప్పాను కదా, అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి లేదంటే వేవ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మహాలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ పాలెం బోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రమాదేవి ఇసుకబల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్. అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ పడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సర్జీ, హవ్ ఆర్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి హాయ్ నేను చాలా బాగున్నాను అండ్ రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అన్నయ్య, గుడ్ ఆఫ్టర్నూన్, పోయిన వీక్లో ఆఫ్టర్నూన్ వచ్చారా, మా సైడ్ నిన్న నుంచి ఫుల్ రెయిన్ అంటూ సంధ్య పంపించారు. సో నేను లాస్ట్ వీక్లో ఆఫ్టర్నూన్ రాలేదు, యాక్చువల్గా నైట్ షిఫ్ట్ వచ్చాను. అండ్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ ముడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిరియల్గూడ నుంచి హలో కిషోర్ బాబు ఎలా ఉన్నావు, ఇంకోలో ప్లే అవ్వట్లేదు, ఇంకో యాప్ చెప్పావుగా, ఇంకోసారి చెప్పు. సో ఆ యాప్ పేరు ఏంటంటే వేవ్స్.

యాప్ అన్నమాట, WAVES వేవ్స్ యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో. అది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసి కింద నుంచి సెకండ్ ఆప్షన్ హోమ్ బటన్ కాకుండా దాని పక్కన ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేస్తే మీకు మళ్ళీ రేడియో అండ్ టీవీ రెండు కనిపిస్తాయి. రేడియోలోకి వెళ్ళిన తర్వాత మనం చూసుకోండి, అక్కడ సెర్చ్ చేసుకోండి, విజయవాడ వివిధ భారతి ఆకాశవాణి అని ఉంటుంది, డెఫినెట్గా అక్కడ ప్లే అవుతుంది. అండ్ తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి పంపించారు బ్రహ్మచారి, పేరేంటి అంజనయ్యచారా అంజయ్యచారా. ఓకే, మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందర కాలనీ చప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు, మీ బాస్ గారు అబ్బాయి అఖిల్ అయ్య గారే నెంబర్ వన్ అని గట్టిగా హిట్ కొట్టారు. డెఫినెట్గా సూపర్ హిట్ కొట్టాడు, మామూలు కాదు. అండ్ గీతారెడ్డి విశ్వనపేట నుంచి పంపించారు, ఆన్సర్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. అది సంగతి. అండ్ టైమ్ స్టూడియోలో ఎగ్జాక్ట్గా 2:00 దాటి 58 మినిట్స్ దాటి 5 సెకండ్స్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనమాట. ఎనీవే, ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. దీనంత ఆలస్యం దానంత నష్టం లేదు అని సామెత, ఏంటా సామెత? ఇదొక సామెత యాక్చువల్గా, దీని అంత ఆలస్యం దాని అంత నష్టం అని సామెత. ఏంటి ఎంత ఆలస్యం ఎంత నష్టం తెలిస్తే 0866-2-4-3-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్గా 3:00 2 మినిట్స్కి కలుద్దాం. సందడే సందడిలో ఆన్సర్ చేస్తూ ఉండండి. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతుంది సాయిగిరీష్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్లమెంట్ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యాధునిక విమానాశ్రయాలలో ఒకటిగా నిలుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల 1న ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు పరిశీలించారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగు సినీ పరిశ్రమకు 9 అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పురస్కార విజేతలను అభినందిస్తూ తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిభకు ఈ అవార్డులు నిరసనమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలోని గండిగుండ వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ శుభకార్యానికి వెళ్తూ ఉన్న కారు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఏలేరు జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయనున్నారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొనున్నారు. అనకాపల్లి నుంచి కాశీ అయోధ్యకు ప్రత్యేక రైలును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎంపీ సీఎం రమేష్ ఈరోజు ప్రారంభించారు. 20 బోగీలతో సుమారు 1500 మంది భక్తులతో ఈ ప్రత్యేక రైలు అయోధ్యకు బయలుదేరనుంది. 5 రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక యాత్ర కొనసాగనుంది. ఏలూరు జిల్లా కైకలూరులో ఈ నెల 22న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ది సంస్థ తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకుని బయోడేటా మరియు విద్యార్హతల ధృవపత్రాలతో హాజరు కావాలని ఏపీ ఎస్ఎస్డీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:03 అండ్ మనము నాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, దీనంత ఆలస్యం దానంత నష్టం లేదు అనే సామెత ఏంటది? తెలిస్తే 0866-2438-1484 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో రైట్ ఆన్సర్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే క్యాదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, అండ్ థింక్ అంటూ వాణి పంపించారు. ఏం ఆలోచించాలి? నేనే ఆలోచించాలా? అండ్ అలాగే ఏలూరు నుంచి సతీష్ కుమార్ రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు. హాయ్ కిషోర్ గారు ఎక్స్ప్రెస్ రైట్, హవ్ ఆర్ యూ, భోజనం చేశారా, బాగున్నారా అంటూ. నేను చాలా బాగున్నాను, భోజనం కూడా చేశాను, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిదాస్ పంపించారు. కిషోర్ సార్ మా పేర్లు చదవలేదు మూడో ప్రశ్నకంట, ఎవరు? మురహరి యశోద జానకిరాజు. సో ఇప్పుడు ఇప్పుడు చదివాను కదా, మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించారు. సో గోరంత ఆలస్యం కొండంత నష్టం అన్నమాట, గోరంత ఆలస్యం కొండంత నష్టం అని సామెత. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, కరెక్టేనా క్రిష్జీ అని అంటూ ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అది. సో ఫోర్త్ ఆన్సర్ కూడా అయిపోయింది కాబట్టి ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

0: It is the business in hand. There are various demands by various political parties for discussion. We have said that let parliament function smoothly. Exactly what are the issues to be discussed? That has to be decided in the business advisory committee. Congress has written the letter earlier also. They have written letter now also. It is the right of the Congress party and any other political party to make demand and request. And government will definitely take the steps whatever is necessary, but we can't force each other.
1: In Jammu and Kashmir, at least 4 persons, including 3 women, lost their lives and several others are missing after heavy rainfall triggered landslides and flash floods at multiple places today. The worst affected area is Surankot, Tehsil of Poonch district, where all deaths have been reported. Rescue teams have been deployed in the area to evacuate stranded residents and provide relief to affected families. A woman was killed after a house collapsed in Noonabandi village, while her husband and 3 children were rescued with injuries. Union Home Minister Amit Shah spoke with Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha and Chief Minister Omar Abdullah and took stock of the flood situation. Mr. Shah assured them of all possible assistance from the central government to ensure the safety and security of those affected. Prime Minister Narendra Modi today shared an article by Union Minister Nirmala Sitharaman which highlights how traditional Indian craftsmanship can drive economic growth through innovation and global partnerships. In a social media post, Mr. Modi said the One District, One Product initiative is helping local crafts gain market access, create sustainable livelihoods, preserve heritage and strengthen the country's global competitiveness. In badminton, star Indian shuttler and 2-time Olympic medalist PV Sindhu scripted history becoming the first Indian to win the prestigious Japan Open. She clinched the women's singles title in Tokyo today, defeating local favourite and 3-time world champion Akane Yamaguchi in straight games 21-17, 21-17. With the win, Sindhu ended a title drought of more than 2 years. Football FIFA has gripped fans across the globe as defending champions Argentina and European powerhouse Spain prepare for a thrilling showdown in the FIFA World Cup final at the New York, New Jersey Stadium tonight. The title clash is scheduled to kick off at 12:30 a.m. Indian Standard Time. In cricket, the series deciding third ODI between India and England will be played today at Lord's in London. The match is scheduled to begin at 3:30 p.m. Indian Standard Time and the series is levelled 1-1. And that is the end of this news bulletin.
2: అవునా అండ్ నేమ్ పి జానకిరామ్ అండ్ ఉమా పంపించారు రిలీజ్ ఇన్ తెలుగు యాజ్ ఎగ్జాక్ట్లీ నందిగామ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ హాయ్ క్రిష్ మీ క్వశ్చన్కి నా ఆన్సర్ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కానీ ఘోరంత ఆలస్యం చేస్తుంటే నాకు కొండంత లాభం కాకపోయినా నష్టం జరగకుండా ఉండేది అమ్మ బాబోయ్ ఇదేదో టంగ్ ట్విస్టర్ లాగా అలాగే చాలా వింతగా అనిపించింది నాకు ప్రీవియస్ క్వశ్చన్కి ఎనీవే జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి 5th question ఆన్సర్ అని అంటూ రైట్ ఆన్సర్ అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే క్రిష్ అని అంటూ ఎర్మిళి సీతామాలక్ష్మి అమలాపురం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ శివదాసురెడ్డి గారు తిరుపతమ్మ దాసరిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ అండ్ నాని మిర్యాలగూడ నుంచి పంపించారు మీలానే కదా క్రిష్జీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్ అలాగే పాలంపల్లి గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి నుంచి పంపించారు ధనుష్ సమంత కాంబినేషన్లో వచ్చిన ఏకైక సినిమా అని అంటూ మొత్తం డీటెయిల్స్ రిలీజ్ డేట్ మ్యూజిక్ ఇతర తారాగానం ఇవన్నీ పంపించారనమాట మొత్తానికి రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్ అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికైపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మద్ జనిద్దీన్ స్నేహబాణి జనిద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ ఉర్వకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ సో ఏంటా సినిమా ఐ మీన్ ధనుష్ అండ్ సమంత కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి అని అంటే నవ మన్మధుడు అన్నమాట సో పెద్దన్న పంపించారు నాగభూషణం ఓన్లీ మన్మధుడు నాగార్జునది నవమన్మధుడు ధనుష్ అన్నమాట అది సంగతి ఎనీవే నెక్స్ట్ ఒక సాంగ్ ప్లే చేస్తాను ఆ సాంగ్ ఏ సినిమాలోదో చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా 08662438

ఈ సాంగ్ ఏ సినిమాలో తెలిస్తే 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే. సో మీకోసం మొత్తానికి ఒక క్లూ కింద ఈ పాట మొత్తం ప్లే చేస్తాను, ఓకేనా? ఈ సాంగ్ ఏ సినిమాలో చెప్పండి. 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

మిమ్మల్ని చెప్పమని అడిగాను కాబట్టి మీరే చెప్పాలి. చూద్దాం. పెడన జోగనందర్ కాలనీ చప్పలరాజు గారు ప్రీవియస్ క్వశ్చన్ కి బ్యాచులర్ మూవీ అని అంటూ ఇప్పుడు అడిగిందా బ్యాచులర్స్, బట్ అది కాదు. అండ్ అంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ పంపించారు. నవమన్మధుడు అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ పి జానకిరామ్ అండ్ ఉమా పంపించారు. సగమే పంపించారండి నందిగామ గారు, ఐ మీన్ నందిగామ నుంచి పంపించారు పి జానకిరామ్ గారు. అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు, ఇప్పుడే ట్యూన్ చేసా చకచకా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అని అంటూ. కోర్టు కాదు కదా దేవసేన. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు, ఏంటి అందరూ సగమే పంపిస్తున్నారు మిగతా సగం ఏమైంది. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కృష్ణాష్టమం అంట కాదు. అండ్ వాణి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ కోర్ట్ అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు బట్ కాదు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి, మీరు కూడా సగమే పంపించారు జాన్సన్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే క్రిష్ గారు అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అంధాదే గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఏంటి ఇన్ని తక్కువ మెసేజెస్ వచ్చినాయి నాకు, ఒక సందడే సందడి ప్రోగ్రాంలో అతి తక్కువ మెసేజ్లు వచ్చింది ఈ క్వశ్చన్కే అనుకుంటా. కానూరు నుంచి తాతారావు గారు, సినిమా పేరు తప్పైతే క్షమించండి. అయ్యయ్యో అదేం లేదు, కానీ సగం రైట్ ఆన్సర్ పంపించారు మొత్తానికి. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, మొత్తానికి ఆన్సర్ నేనే రివీల్ చేస్తా. రైటర్ పద్మభూషణ్ అనమాట. సో అది రైట్ ఆన్సర్. చాలామంది రైటర్ రైటర్ అని చెప్పి పంపించారు కానీ పద్మభూషణ్ ఏది పక్కకి వెళ్ళిపోయిందనమాట, అది సంగతి. ఎనీవే 3:18:50 స్టూడియోలో టైం. సిక్స్త్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ గుర్తులేదు నాకు. సో నెక్స్ట్ పెన్ పేపర్ క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీగా ఉండండి. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 4 కలిపితే దేవుడు అని అర్థం వస్తుంది. అండ్ 2, 3, 4 కలిపితే పాత అని అర్థం వస్తుంది. అండ్ 4, 2, 3, 3 కలిపితే బొమ్మ అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243881 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది యాక్చువల్గా. ఇందులో 1, 2, 4 కలిపితే దేవుడు, 2, 3, 4 కలిపితే పాత, అండ్ 4, 2, 3, 3 కలిపితే బొమ్మ అని అర్థం వస్తుంది. ఏంటి ఆ వర్డ్? యాక్చువల్గా ఈరోజు మొత్తం ఎవరైనా షో వినుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ వినకపోయినా సరే ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటది తెలిస్తే 0866243884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

భరించడం అందులోంచి బయటికి రావడం. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది చైతన్ భరద్వాజ్. మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి ఆ క్వశ్చన్? ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. ఇందులో ఐ మీన్ 1, 2, 4 ఈ లెటర్స్ ని కలిపితే దేవుడు అని అర్థం వస్తుంది. అండ్ 2, 3, 4 లెటర్స్ ని కలిపితే పాత అని అర్థం వస్తుంది. అండ్ 4, 2, 3, 3 ఈ లెటర్స్ ని కలిపితే బొమ్మ అని అర్థం వస్తుంది. ఏంటా వర్డ్ అని చెప్పి క్వశ్చన్ అడిగాను. మార్నింగ్ నుంచి విన్న వాళ్ళు అయితే ఈజీగా గెస్ చేయొచ్చు అని నా ఎక్స్పెక్టేషన్ అనమాట. చూద్దాం మరి ఎంతవరకు రీచ్ అవుతారో. సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్, రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నాస్కవేణు దేశాయపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ కుర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి పంపించారు. అన్నమయ్య జిల్లా ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే క్రిష్ గారు అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్, సాంగ్ వినిపించిన మూవీ పేరు తెలియలేదు అని అంటూ నేను ఆల్రెడీ చెప్పేశాను అది. అండ్ సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు రైట్ ఆన్సర్ జానకిజీ. అండ్ సందడి సందడి ప్రశ్నకు జవాబు అని అంటూ మహేశ్వరి విజయవాడ వన్ టౌన్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటూ మల్లేశ్వర గారు, శాంభవి, జగదీశ్వర్ తమన్ వీళ్ళందరూ పంపించారు. ఉపలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాస్కర్ విజయవాడ నుంచి, సారీ పడన నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ పి జానకిరామ్ అండ్ ఉమా పంపించారు నందిగామ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో 3:25:30 సెకండ్స్ స్టూడియోలో టైం. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, ఐ మీన్ ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి ఆన్సర్

సో ఆన్సర్ గోల్డ్ అన్నమాట, GOLD గోల్డ్, మన మగువలకి ఇష్టమైన గోల్డ్. అది సంగతి. అండ్ 8th క్వశ్చన్ అడుగుతున్నాను గచ్చడి. వేయి కళ్ళు ఉన్నది, వేటకెళ్ళి వేటాడుతుంది, ఏంటది? తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వేయి కళ్ళు ఉన్నది, వేటకెళ్ళి వేటాడుతుంది, ఏంటది? 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:31 మనమున్నాం సండే సందర్లు. థ్యాంక్ యూ మూవీలో నుంచి జునీదా గాంధీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఎస్ఎస్ తమన్. అండ్ మనమున్నాం సండే సందర్లు. వేయి కళ్ళు ఉంటుంది, ఐ మీన్ వేయి కళ్ళు ఉన్నది, వేటకెళ్ళి వేటాడుతుంది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది పంపించారు ఆన్సర్, చూద్దాం రైటో రాంగో ఏం పంపించారు. పడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ పాలంపోలే గారు వాళ్ళగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ గోల్డ్ అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహభాను జనీద్దీన్. అండ్ నమస్తే అండి కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్ పంపించారు రైట్ ఆన్సర్ దామర్ల చిన్నమస్తన్రావు గారు, పెద్దమస్తన్రావు గారు. అలాగే నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వివిధ భారతి తిరుపతి మీద వింటున్నాము ఇప్పుడే తెలిసింది అని అంటూ, సో అవసరం లేదు నేను ఆల్రెడీ చెప్పాను, యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి, లేదు అని అంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఆన్లైన్ వేబీ విజయవాడ అని టైప్ చేయండి, ఫస్ట్ లింక్ వస్తుంది, ఫస్ట్ సైట్ వస్తుంది, అది ఓపెన్ చేస్తే ప్లే చేస్తే ప్లే అవుతుంది. అది కూడా లేదు అని అంటే హ్యాపీగా ఇంకొక యాప్ ఉంది, వేవ్స్ యాప్ అనమాట, WAVE.

ఎస్ వేవ్స్ యాప్ ప్లేస్టోర్లో మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకొని అది ఓపెన్ చేసి అక్కడ కూడా వినొచ్చు మన లైవ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ మల్లేశ్వరరావు గారు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉప్పలూరు నుంచి పంపించారు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ వాణి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అక్కర్పాక నుంచి రమా సుధాకర్ రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. క్రిస్జీ 10 క్వశ్చన్స్ నియర్లీ వావ్, థ్యాంక్ యూ సో మచ్. మేబీ 11th క్వశ్చన్ కూడా వెళ్తుందేమో, చూద్దాం మరి అవునో కాదో. అండ్ రైట్ ఆన్సర్, మన రికార్డ్ని మనమే బ్రేక్ చేద్దాం. అండ్ సాలీడు అని అంట క్యాదర్ వీరేష్, బట్ కాదు కదా. అండ్ బట్ట రామకృష్ణ దేవాంగ. సౌత్ మోపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కూడా. అండ్ తిరుపతి నుంచి సాయి శిరీష పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెమలి అంట సుందరి ఫ్రమ్ పెనంలూరు నుంచి, కాదు సుందరి. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, కాదు రాంగ్ ఆన్సర్ యాక్చువల్లీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పీకాక్, కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే క్రిష్ గారు అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ అంకయ్య గారు పంపించారు నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలయ్య గారు వాళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు, నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు మీకు మా నమస్కారం తెలియజేస్తుంది, స్వాగతం, మీ ప్రశ్నకు సమాధానం అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల వీళ్ళందరూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్, నేను భోజనం చేశాను. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనిద్దీన్, స్నేహబాను జనిద్దీన్. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు కృష్ణ సంతోష, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ నున్న నుంచి శోభారాణి గారు, రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో స్టూడియోలో టైం 3:34:15 అండ్ మనమున్నాం సందడే సందడి మన ఫేవరెట్ ప్రోగ్రాంలో. నేను అడిగిన 8th క్వశ్చన్ ఏంటి, 1000 కళ్ళు ఉన్నది వేటకెళ్ళి వేటాడుతుంది ఏంటది? ఆన్సర్ వల అన్నమాట, నెట్. మనం చేపలు పడతాం కదా వల, ఆ వల రైట్ ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు కాబట్టి మీకోసం ఒక లవ్లీ సాంగ్. బట్ దానికన్నా ముందు 9th క్వశ్చన్, సో ఎలాగో చేపల వల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సముద్రంలో మునుగుతుంది కానీ చేప కాదు ఏంటది? తెలిస్తే 0866-24-8814 నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సముద్రంలో మునుగుతుంది కానీ చేప కాదు, అలా అన్నానని చెప్పి చేప కాదన్నానని చెప్పి ఏవేవో పంపించొద్దు, రకరకాల అంటే సముద్రంలో ఉండే జీవులన్నింటినీ పంపించొద్దు నాకు. సో అది జీవి అంటే చెప్పను నేను, క్లూ కావాలంటే తర్వాత ఇస్తాను సాంగ్ అయిపోయిన తర్వాత. బట్ గెస్ చేయండి లోపు, సాంగ్ లోపు గెస్ చేయండి. ఓకేనా? సముద్రంలో మునుగుతుంది కానీ చేప కాదు ఏంటది? తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నుంచి ప్లే చేశాను లెహరాయి. అండ్ ఈ సాంగ్ ని పాడింది సిత్ శ్రీరామ్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది గోపి సుందర్. అండ్ మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటా క్వశ్చన్? సముద్రంలో మునుగుతుంది కానీ చేప కాదు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. బబ్బబ్బబ్బ, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. చూద్దాం, మరి ఒక్క రైట్ ఆన్సర్ అని ఉంటుందేమో. పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, సూర్యుడు అంట కాదు. అండ్ వలా అంట, సేమ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ మువ్వలకోటి సురగారు పోలవరం నుంచి, జలాంతర్గామి అమ్మబాబోయ్ కాదు. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ అని అంటూ మల్లేశ్వర గారు, శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సబ్మెరైన్ కాదు. అండ్ కేదరి వీరేష్ రాజల మండలం నుంచి, రైట్ ఆన్సర్ కాదు కాదు రాంగ్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబోలు నుంచి, రాంగ్ ఆన్సర్. సో ఒక్క రైట్ ఆన్సర్ అని వస్తుందా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఆన్సర్ తెలిసిన తర్వాత పప్పారెరే అని అనిపిస్తుంది అనమాట. చూద్దాం మరి. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి, ఉప్పు కాదు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి, సబ్మెరైన్ కాదు. అండ్ లెహరాయి అంటూ నవ్వుతున్నారు, ఎందుకు మరి? కున్నుతల సునీల్ గారు. అండ్ భాస్కర్ పెడల నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి, మొహమ్మద్ జనీద్దీన్, స్నేహభాను జనీద్దీన్, ఉప్పు కాదు. అండ్ తిరుపతి నుంచి శ్రీనివాస్, ఏమిటబ్బా అది అని అంటూ, నేను చెప్తాను కదా. అండ్ ఎండ్రకాయ అంట, మోషలే, నీటి గుర్రం, తాబేలు, ఇంకా చాలా ఉన్నాయి. అదే చెప్పాను, ఈ రకరకాల జీవుల్ని నాకు పంపించొద్దు అని చెప్పి. గణగలూరు నుండి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు. అలాగే హాయ్ అన్నయ్య, ఐఎమ్ లతా మోహన్ అంటూ నెల్లూరు నుంచి, హాయ్ లత. బట్ ఆన్సర్ ఏది? అండ్ సముద్రంలో మునిగేది ఉప్పు అంట జీకే వేణి గారు విజయవాడ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు, తెలియడం లేదు అబ్బాయి అంట, నేను డెఫినెట్గా చెప్తాను మీకు. అండ్ తిమింగలం అంట, బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూర్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ నుంచి పంపించారు, సముద్రంలో మునిగేది మరియు చేప కానిది జలాంతర్గామి కాదు కదా. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి జవాబు, నెట్, రాంగ్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, 9th క్వశ్చన్, సూర్యుడు లేదా టైటానిక్ అంట కాదు. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి, రాయి అంట, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్, ప్రోగ్రామ్ సూపర్గా ఉంది అని అంటూ బి రాంబాబు గారు పంపించారు, ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి, బట్ యాంకర్ కూడా కాదు. అండ్ వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు దేవాంగ, సబ్మెరైన్స్ కాదు.

అండ్ తిమింగలం అని అంటూ పాలెం పోలయ్య గారు రాంగ్ ఆన్సర్, సేమ్ ఆన్సర్ శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష వీళ్ళందరూ, అండ్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిమింగలం కాదు, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు షిప్ కాదు. అయినా తిమింగలం ఎలా అవుతుందండి, చేప కాదు అని అన్నాను, అంటే తిమింగలం చేప కాదా, అది వేరేదా? అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఆక్టోపస్ అంట, బా చెప్పేగా డిఫరెంట్ డిఫరెంట్ జీవులు వస్తాయని. అండ్ మల్లేశ్వరరావు గారు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గాలం కాదు. అండ్ వాణి విజయవాడ నుంచి మొత్తానికి ఒక రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. సో ఏంటది, సముద్రంలో మునుగుతుంది కానీ చేప కాదు, ఎగ్జాక్ట్లీ సూపర్. వాణి విజయవాడ నుంచి పంపించారు ఫస్ట్ రైట్ ఆన్సర్. అండ్ లహరాయి మీన్స్ అలా సార్, అంటే లహరాయి అంటే నాకు కూడా మీనింగ్ తెలీదు బట్ సాంగ్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. అండ్ హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ప్రసూన సెకండ్ రైట్ ఆన్సర్, గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ పడవ అన్నయ్య అంటూ మనుషులు అన్నయ్య అంట, లత కాదు. అండ్ దేవసేన తిరుపతి నుంచి కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్, స్నేహభాను జనిదిన్, శంఖం కూడా కాదు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ముత్యం కూడా కాదు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి వానచినుకంట కాదు. అండ్ నౌక అంటూ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రాంగ్ ఆన్సర్. సముద్రంలో మునుగుతుంది కానీ చేప కాదు, ఏంటో చేపనా, నది, నది అన్నమాట. సముద్రంలో కలుస్తుందా లేదా, ఏ నదైనా నది సముద్రంలో మునుగుతుంది కానీ చేప కాదు, అది రైట్ ఆన్సర్. మొత్తానికి ఎంతమంది ఎస్ఎంఎస్లు చేస్తే ఇద్దరు మాత్రమే రైట్ ఆన్సర్ పెట్టారు. సో రెయిన్ అన్నయ్య అంట, లతామోహన్, ఇంకా ఆపేసే ఆన్సర్ రివీల్ చేస్తాను నేను. ఎనీవే టెన్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. సో ఇది కూడా 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్, 9 లెటర్స్ ఉంటాయి ఈ వర్డ్లో. ఇందులో 2, 3, 5 కలిపితే తినండి అని అర్థం వస్తుంది, అండ్ 1, 3, 5 కలిపితే గబ్బిలం అని అర్థం వస్తుంది, అండ్ 7, 8, 9, 9 కలిపితే పూర్తిగా లేదా మొత్తం అని అర్థం వస్తుంది, అలాగే 1, 6, 5, 2 కలిపితే కొరకడం అని అర్థం వస్తుంది. ఏంటది? సో 9 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 2, 3, 5 లెటర్స్ కలిపితే తినండి, 1, 3, 5 లెటర్స్ కలిపితే గబ్బిళం, అండ్ 7, 8, 9, 9 కలిపితే పూర్తిగా లేదా మొత్తంగా అని అర్థం వస్తుంది, అండ్ 1, 6, 5, 2 ఈ లెటర్స్ని కలిపితే కొరకడం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ స్వాతిముత్యం నుంచి ప్లే చేశాను. అండ్ ఓల్డ్ స్వాతిముత్యం కాదనమాట, కొత్త స్వాతిముత్యం ఇది. ఎనీవే, స్టూడియోలో టైం 3:48:59 అండ్ మనమున్నాం సందడి చేస్తూ. నేను 10th క్వశ్చన్ అడిగాను, 9-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. డీ కోడ్ చేశారో లేదో చూద్దాం ఎంతమంది చేశారో. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, తెలియలేదు సార్, నేను చెప్తాను ఆన్సర్ అయితే. అండ్ కేదరి వీరేష్ రాజోల మండలం నుంచి, ప్రీవియస్ క్వశ్చన్కి నది అని అంటూ. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. అలాగే బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వాణి విజయవాడ నుంచి, లహరాయి అంటే గాలిలో ఎగరడం లేదా ఊగడం. ఎగ్జాక్ట్లీ అంటే హ్యాపీ అనమాట, హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసినందుకు వాణి. అండ్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటూ, మల్లేశ్వర గారు, శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కంకిపాడు మండలం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ కమతమ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ పి జానకిరామ్ అండ్ ఉమా నందిగామ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హలో హాయ్ అంటూ పంపించారు నిరంజన్ జగదీష్ ఫ్రమ్ చీరాల నుంచి, హాయ్ బట్ ఆన్సర్ ఏది. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి 10th ఆన్సర్. అమ్మో డీ కోడ్ చేసేసరికి లేట్ అయ్యింది అంటూ. సో మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ 3:50:10 స్టూడియోలో టైం. 10th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే బ్యూటిఫుల్ అనమాట. సో బ్యూటిఫుల్ అనేది 9-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చాలామంది డీ కోడ్ చేశారు. మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈసారి సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అనుకుంటా మనం 10 questions దాటి 11th క్వశ్చన్కి రీచ్ అవ్వడం. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు నేను 11th క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. ఏంటంటే మీ లైఫ్లో మీరు ఎక్కువగా వెళ్ళిన ప్లేస్ ఏది, అంటే మీరుంటున్న ప్లేస్ కాకుండా లైక్ టూరిస్ట్ స్పాట్ కానీ ఏదైనా సరే మీ లైఫ్లో, మీ అమ్మమ్మ గారి ఇల్లు కానీ ఏదైనా అవ్వచ్చు, మీ లైఫ్లో మీరుంటున్న ప్లేస్ కాకుండా మీరు వేరే చోటకి అంటే అదర్ ప్లేస్కి ఏదైనా సరే ఎక్కువసార్లు వెళ్ళిన ప్లేస్ ఏది నాతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

అదన్న మన సంగతి. సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ప్లే చేశాను అండ్ చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ కి మీ లైఫ్ లో మీరు ఎక్కువ వెళ్ళిన వేరే ప్లేస్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. హాయ్ కిషోర్ గారు అని అంటూ మల్లేశ్వర గారు, శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రీశైల క్షేత్రానికి వెళ్లారంట, సూపర్. అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ బ్యూటిఫుల్ అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి మమ్మ జనిదిన్ స్నేహభావన జనిదిన్, సూపర్. అలాగే మంత్రాలయం వెళ్లారంట ప్రసూన గచ్చిబౌలి నుంచి, వెరీ నైస్. నేను ఒకే ఒకసారి వెళ్ళాను. అలాగే మా మ్యాంగో గార్డెన్ అంట, ఎవరు, కొన్నుతిల సునీల్ గారు, సూపర్. అండ్ కమతం లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి తిరుమల వెళ్లారంట, వెరీ నైస్. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ కిషోర్ గారు, ఎప్పటిలాగానే సందడి సందడి మీ స్టైల్లో పరుగులు పెట్టించారు. నేను ఎక్కువగా వెళ్లిన ప్లేస్ మన విజయవాడ సార్ అనంట, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ వచ్చినందుకు అన్నిసార్లు. అండ్ తిరుపతి అన్నయ్య అంటూ ఎవరు, లతా మోహన్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడు ఎక్కువసార్లు వెళ్లిన ప్లేస్ తిరుపతి అని అంటూ, వెరీ నైస్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు గద్వాల్ మరియు హైదరాబాద్ వెళ్లారంట. అండ్ భాస్కర్ పెడన నుంచి, నేను ఎక్కువసార్లు ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ ఊర్లోని మజ్జిగౌరమ్మ గుడికి చాలాసార్లు వెళ్ళాను అని అంటూ, సూపర్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, మై ఫేవరెట్ షో సందడే సందడి, క్రిష్ గారు 10 అబౌవ్ క్వశ్చన్స్ వేశారు, యు ఆర్ గ్రేట్. నా లైఫ్లో ఎక్కువసార్లు వెళ్లిన ప్లేస్ స్కూల్ ఆర్ కాలేజ్ డేస్లో అరకులోయలు, బొర్రా గుహలు, లైఫ్లో మర్చిపోని అక్కడ గుహల్లో ట్రైన్ ప్రయాణం అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు జానకీజీ, థ్యాంక్స్ అలాట్. అండ్ జీవితంలో నేను ఎక్కువసార్లు వెళ్ళింది కలియుగ దైవం కొలువై ఉన్న తిరుపతి, 50 సార్లు కంటే ఎక్కువ వెళ్ళి ఉంటాను అని అంటూ, ఆఖరి శ్వాస వరకు వెళ్తూనే ఉంటాను అని అంటూ, జీకే వేణి విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ స్వయంభూ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళారంట కాళ శ్రీనివాసరావు గారు, కోదాడ నుంచి పంపించారు, వెరీ నైస్. అండ్ బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్లారంట కరీంనగర్ నుంచి, 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అని అంటూ ఎం మురహరి యశోద జానగిరాజు పంపించారు. అండ్ అలాగే 11th క్వశ్చన్కి ఆన్సర్, బీచ్ ఉండే ప్లేస్ ఏదైనా సరే ఆల్మోస్ట్ ఏపీలో ఉన్నాయన్నీ కవర్ అయినట్లే, అదర్ స్టేట్స్లోవి కొన్ని ఉన్నాయంట. వాణి ఫ్రమ్ విజయవాడ. సో బీచ్ అనగానే నాకు కూడా డెఫినెట్గా వెళ్ళాలనిపిస్తుంది.

మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే అదే చెప్తాను, బీచ్ అండ్ ఎస్పెషల్లీ వైజాగ్ బీచ్ అనమాట. అండ్ చాలా రోజులైంది, ఈసారి వెళ్ళాలి ఎప్పుడైనా. అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి నేను నా కూతురింటికి తరచూ వెళ్తూ ఉంటాను, కోరుట్ల రామ్నగర్లో ఉంటున్నారు అంటూ, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అంటూ అంకయ్య గారు పంపించారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పెంచలకొని వెళ్ళారంట. అండ్ లక్ష్మీదేవి నంద్యాల నుంచి మహానందికి వెళ్ళారంట. అండ్ గుడ్ ఈవినింగ్ క్రిష్ గారు అని అంటూ, బ్యూటిఫుల్ అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముడిపాడు నుంచి, ప్రశ్నలు అడగడంలో ఈ రోజు రికార్డు బద్దలు కొట్టేశారు అని అంటూ. సో మన రికార్డ్ మనమే బ్రేక్ చేయాలి, చెప్పాను కదా 10 క్వశ్చన్స్ ఎప్పుడూ అడుగుతాను. అండ్ 11th క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 టైమ్స్ ఇంతకుముందు అడిగినట్టున్నాను, అండ్ ఈ 3rd టైం అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీరు కూడా చాలా అంటే ఐ మీన్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా పంపిస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా. కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ, నిజాం సాగర్ అలీ సాగర్ ఎక్కువ వెళ్ళాము అని అంటూ, మమ్మ జనిదిన్ స్నేహభాను జనిదిన్. అండ్ అలాగే మీ ప్రశ్నకు సమాధానం, నేను ఎక్కువగా తిరుపతి వెళ్ళాను అని అంటూ పంపించారు, వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు దేవాంగ. అండ్ ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. బట్ మరి కొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎగ్జాక్ట్గా 4:02 కి నేను మిగిలిన ఎస్ఎంఎస్లు అన్నీ కూడా చదువుతాను. సో మరి కొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతుంది సాయి గిరీష్. భారత్ ఇంగ్లాండ్ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఈరోజు లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా గాయం కారణంగా భారత ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ యొక్క మ్యాచ్కు దూరమయ్యారు. అతని స్థానంలో అర్షదీప్ సింగ్కు తుది జట్టులో అవకాశం లభించింది. భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ యొక్క మూడో వన్డే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. సిరీస్ విజేత నిర్ణయించే ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొనింది. విశాఖపట్నంలోని సైక్లోన్ వార్నింగ్ సెంటర్ సిడబ్ల్యూసీ విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు తరుణ్ చుగ్ అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ రాష్టస్థాయి సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సన్నద్ధత ప్రతి కార్యకర్తలో ఉండాలని పిలుపునిచ్చారు. భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్దనౌక చేరనుంది. కొచ్చిలో ఈ నెల 22న ఐఎన్ఎస్ మాలవన్ యుద్దనౌకను భారత నౌకాదళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి నావికాదళం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ తిరుచానూర్ కాచిగూడ మధ్య జులై 23-24 తేదీలలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో 2 దిశల్లోనూ ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ఈరోజు ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహంతో పట్టణం యొక్క అభివృద్ది చెందుతూ ఉందని, వాడవాడలా జాతరలను నిర్వహించడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. భారత బ్యాడ్మింటన్ పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఈరోజు జరిగిన ఫైనల్స్లో ఆతిథ్య జపాన్కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించింది. విద్యుత్ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిషన్ స్టూడియోలో. టైం 4:03:58 అని మనమున్నాం ఇందాక సందడి సందడిలో. అండ్ ఈ టైం వివిధ టైం ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. బ్యూటిఫుల్ ఆల్బమ్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను. బట్ దానికన్నా ముందు ఇందాక అడిగిన లాస్ట్ క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ చాలా మంది పంపించారు కాబట్టి చూద్దాం. సూపర్ షో సార్ అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వర గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉప్పలూరు నుంచి. అండ్ హలో క్రిష్జీ, టుడే సూపర్ ఆల్ ప్రోగ్రామ్స్, మళ్ళీ ఎప్పుడు మీ రాక అని అంటూ మంగళగిరి నుంచి మల్లేశ్వరి గారు. సో మళ్ళీ నేను, సో ఎంత దూరం లేదు, రేపు సాయంత్రం 5 కలుస్తాను మీ అందరినీ, రెడీగా ఉండండి. నేనైతే అనంతపూర్ డిస్టిక్లోని ఉన్న సత్యసాయిబాబా దర్శనానికి వెళ్తూ ఉంటాను పుట్టభర్తికి అని అంటూ వెళ్ళాను అని అంటూ కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండి హాయ్ కిషోర్ గారు, నేను ఎక్కువసార్లు వెళ్ళిన ప్లేస్ తిరుపతి, 2 కిందనే వెళ్ళొచ్చా అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ నేను ఎక్కువసార్లు వెళ్ళిన ప్లేస్ పీఠం, ఆసల పీఠమా, ఓకే, నన్నూరులో ఉంది, అక్కడికి వెళ్ళాను అని అంటూ కందికాయపల్లి గ్రామం నుంచి వెంకట సుబ్బయ్య గారు. అండ్ 11 ప్రశ్నలతో అదరగొట్టారు కిషోర్ సార్, థ్యాంక్ యూ అని అంటూ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి. ఎం మురహరి యశోద జానకిదాసు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిషోర్ గారు, ఈరోజు సందడే సందడి అత్యంత ఉత్సాహంగా ఆసక్తిదాయకంగా కొనసాగింది, సూపర్ డూపర్ పాటలు వినిపించారు, మంచి మంచి ప్రశ్నలు అడిగారు, మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనిదిన్ స్నేహభావన జనిదిన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాలెం బోలయ్య గారు రైట్ ఆన్సర్, 11 ప్రశ్నలతో ఈరోజు రికార్డు బద్దలు కొట్టారు మాకు అని అంటూ ఈ మధ్యనే మీ, ఓకే పాలెం బోలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ క్రిష్ గారు, నేనైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల ఊరుకుండాన ఉరవకుండాన అది తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎక్కువగా వెళ్ళాను. ఆధుని నుంచి పంపించారు శశిరేఖ, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ కామర్తి నుంచి శంకర్ రాజోల్ నుంచి, కామర్తి శంకర్ రాజోల్ నుంచి పంపించారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టీ పంపించినందుకు. అండ్ ఇంటి నుంచి పొలానికి ఎక్కువసార్లు వెళ్ళాం అని అంటూ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి హనుమంతు సరిత, పొలానికి ఎక్కువసార్లు వెళ్ళారనమాట మీరు. అండ్ నేను ఎక్కువసార్లు వెళ్ళింది నల్గొండ రామాలయం ఉంది అక్కడ అని అంటూ పంపించారు ఎవరు, గీతారెడ్డి విశ్వనపేట నుంచి. అది సంగతి, మొత్తానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు యాక్టివ్గా, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ టైం 4:00 దాటి 6 దాటి 20 ఇది ఈరోజు సందడే సందడి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా సరదాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం సందడే సందడి ప్రోగ్రామ్ రేడియో జాకీ ఎక్స్ప్రెస్ కిషోర్ గారికి మా అభినందనలు అంటూ పంపించారు. బి రాజశేఖర్, బి సుజాత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మేము ఎక్కువసార్లు వెళ్ళిన ప్రదేశం తిరువన్నమలై తమిళనాడు, ఓకే అరుణాచలం, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అది సంగతి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సందడి సందడి. అండ్ ఈ టైం వివిధ టైం కాబట్టి ఒకే ఫిలిం సాంగ్స్ వినిపిస్తాను. అండ్ ఆ ఫిలిం ఏ మాయ చేసావే, మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా అందుకే నాకు గుర్తొచ్చిందనమాట, ఏ మాయ చేసావే మూవీల నుంచి ప్రతి సాంగ్ మీ అందరికీ బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను వివిధాలో. వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.

0: Jyoti FM 101.3.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:24 ఎగ్జాక్ట్ గా. అండ్ మనము నా వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ వినిపిస్తున్నాను. అండ్ ఆ సినిమా ఏ మాయ చేసావే. అండ్ ఈ సాంగ్స్ అన్నిటినీ కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటలకు లిరిక్స్ అందించింది అనంత్ శ్రీరామ్. నెక్స్ట్ కార్తిక్ పాడిన ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసావే నుంచి ప్లే చేస్తున్నారు. వింటూ స్టేడియం టూ విత్ భారతీ ఎఫ్ఎం 101.3 విత్ మీ యువర్ క్రిష్.

ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:43:30 అండ్ మనము నా వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ వినిపించాను మీ అందరి కోసం. ఫ్రమ్ ద మూవీ ఏ మై చేసాము నుంచి ప్లే చేశాను అండ్ ఇంకొక లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను. నేను కూడా సైన్ ఆఫ్ చెప్పేసే టైం వచ్చింది కాబట్టి అండ్ ఈ సాంగ్ తర్వాత 4:50 వెనిలా ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అండ్ మళ్ళీ మనం రేపు సాయంత్రం ఇదే టైంకి అంటే ఆల్మోస్ట్ 5 o'clock కలుద్దాం. సాఫ్ట్వేర్ కు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. నేను మీ క్రిష్.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विद मी योर आरजे चेतन। अर्ध ज्ञानं कन्ना अज्ञानमे मिन्ना, हाफ नॉलेज इज वेरी डेंजरस अने अलेक्जेंडर पोप कोट मनंदरिकी तेलिसिंदे। अर्ध ज्ञानं अत्यंत प्रमादकरं, పద్మవ్యూహంలోనికి ప్రవేశించటమే కానీ బయట పట్టని తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నీలరాలిపోయాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అజ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియడమే జ్ఞానం. ఆత్మజ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది తప్ప అన్యదా అసాధం. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యాస్తమం దాకా ఆ తెలివి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొందరు వాయించలేక మధ్యన దరువేయమన్నట్టు తెలివి యొక్క రాకపోకలు తెలియకుండానే ప్రజ్ఞానం బ్రహ్మమని నమ్ముతారు. ఈ తెలివి కర్మేంద్రియాలతో కలిసినప్పుడు స్వల్ప గుణం ఉత్పత్తి అవుతుంది. ఇదే కేవలం ఈ తెలివి జ్ఞానేంద్రియాలతో కలిసినప్పుడు ఎరుక. చిన్న చెంబులో నీళ్లు, బిందెలో నీళ్లు, రెట్టిలో నీళ్లే ఉన్నాయి, ఉపాధుల్లో మాత్రమే తేడా ఉంది. అజ్ఞానం ఏంటంటే నన్ను నేను తెలియక విషయాదులందు వర్తించుట శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు మనసు వీటి వల్ల కలిగే సుఖదుఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకున్నటయే అజ్ఞానము. జ్ఞానం ఏమిటంటే నేను దేహమును తెలుసుకున్నాను కానీ నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను మనసును తెలుసుకున్నాను కానీ మనసు యొక్క అనుభవాలు నావి కావు. నేను మనసును కాను, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను ప్రకాశరూపుణ్ణి, ప్రజ్ఞాస్వరూపుణ్ణి. నేను అంటే ఐగా ప్రకాశించబడుతున్నది తెలుసుకున్నటయే జ్ఞానము. తల్లి గర్భంలో ఇంద్రియాలు ఎట్లా ఏర్పడుతున్నాయని అటువంటి జ్ఞానమే మనకు లేదు. ఈ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడతాయి? ఆ సాలెపురుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అట్లా ఏర్పడతాయి. అందులోనే తన ఆనందాన్ని వెతుకుతుంది, అందులోనే తన ఆహారాన్ని సంపాదిస్తుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, కాబట్టి నీ ఆనందం అంతా బయట నుంచి రావడం లేదు, నీయందే ఉంది. ఆ ఆనందం ప్రతిబింబిస్తుంది. నీ అందు ఆనందం అనే స్థితి లేకపోయినట్లయితే నీకు ఆనంద అనుభవం కలగదు కదా. కాబట్టి ఆ క్రిమి కీటక జంతువు అవస్థ నుంచి నువ్వు పరిణామం చెందాలి. ఈ ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసేటువంటి మొదటి ఆఖరి సహాయం. ఆ భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభు, గాడ్ ఎవరైనా కానీ ఆయన ఒకేసారి మానవ ఉపాధిని మనకిచ్చేశాడు. మనస మాయన పడకే, తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్కటి జీవన దశలో ఎట్లా అయితే చూస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ అధిగమిస్తూ బాల్యం నుంచి పరిణామం చెందుతూ వచ్చామో అట్లా పరిణామం చెందాలి కదా. అన్నింటినీ

వదులుకోవాలి కదా, వదులుకోకుండా ఎందుకున్నాము? ఆ వదులుకోలేకపోవడం అనేటువంటి నిగ్రహం మనకు లేదన్నమాట. అందుకే సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు ఉండాలట. ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయాము అని, ఏం సంపాదించాము అని. మరి అవన్నీ ఏమయ్యాయి? నీవంటూ కొన్ని సంపాదనలు సంపాదించుకోవచ్చు, అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు సాధనలు నీ దగ్గర కనుక ఉంటే వాటితో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది. ఇవాళ చాలా డీప్

0: సంపాదించుకోవచ్చు. అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు సాధనలు నీ దగ్గర కనుక ఉంటే వాటితో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది. ఇవాళ చాలా డీప్ టాపిక్ మాట్లాడుకున్నామండి. చాలా డీప్ అంటున్నాం కానీ టాపిక్ స్టార్ట్ కావడమే హాఫ్ నాలెడ్జ్తో స్టార్ట్ అయ్యింది. అది ఎంత డేంజరస్ అని మనందరికీ తెలుస్తూ ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానము, సుజ్ఞానము ఇవన్నిటి లోపలికి మనం తీసుకెళ్ళింది. ఎందుకంటారు హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అంటే, కొంచెమే తెలిసింది అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళలేం దాంతో. ఏదైనా విషయం కానీ, ఏదైనా సంగతి కానీ, ఒక స్కిల్ కానీ, టాలెంట్ కానీ తెలిస్తే మనకి మొత్తం తెలియాలి. ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే ఆలోచించుకోండి. ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ మీకు సేఫా కాదా అని తెలిసిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సగం చదువుకున్న డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారా అంటే వెళ్ళరు. అలాగే కొంచెమే ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్తో కానీ మీరు ఇల్లు కట్టిస్తారా అంటే కట్టివ్వరు, ఎందుకంటే అది కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే ఏ విషయంలోనైనా కానీ, ఒకవేళ డ్రైవరే తీసుకోండి, అలాంటి డ్రైవర్ సగమే నేర్చుకున్నానమ్మా కార్ నా కార్ ఎక్కండి అంటే క్యాబ్లో ఎక్కుతారా మీరు? ఎక్కరు, ఎందుకంటే అది రిస్క్తో కూడిన పని కాబట్టి. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీ పిల్లల్లో కానీ మీరో కానీ ఏదన్నా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు సగమే నాలెడ్జ్ వచ్చు అంటే అలాంటి స్కూల్లో కానీ అలాంటి ఇన్స్టిట్యూట్లో కానీ మీరు జాయిన్ అవుతారా అంటే జాయిన్ కారు. ఇలా ఏ దాంట్లో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కానీ, ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ హాఫ్ నాలెడ్జ్ మనకు అస్సలు పనికిరాదు. అది మనమే సబ్స్క్రైబ్ చేసుకోము. ఇక కానీ మీరు ఒక్కసారి గమనించినట్లయితే, మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు నైట్ పడుకునే వరకు మీకంతా హాఫ్ నాలెడ్జ్ తప్పితే ఏవీ లేదు. అంటే అతిశయోక్తి కాదు, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ద పాయింట్. ఒక్కసారి చూసుకోండి, మీ స్క్రీన్ టైం చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎన్నెన్ని రీల్స్ చూస్తున్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సోషల్ మీడియాలో మీకు డైలీ సిలబస్ వచ్చేస్తుంది. ఆ సిలబస్ ఎవరు పంపుతున్నారు, ఏ యూనివర్సిటీ పంపుతుంది అంటే సోషల్ మీడియా వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకున్నారా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు వితౌట్ నోయింగ్ ద సోర్సెస్ ఆఫ్ ఇట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, దాని స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏంటి అసలు మీకు తెలియకుండా పోయింది. మనము ఒకవేళ చదువుకున్నట్టయితే, స్కూల్ చదువుతాం, తర్వాత ఇంటర్మీడియట్ చేస్తాము, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, ఇలా ఒక క్రమంలో చదువుకుంటూ పోతాము. అలా ఎలాగైతే మనం అడ్వాన్స్ అవుతూ ఉంటాం, మన స్టడీస్లో స్పెషలైజేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఒక మెథడాలజీ ఉంటుంది, రీసెర్చ్ చేస్తాం, రీసెర్చ్కి గల కారణాలు చెప్తాం. ఇదంతా అయ్యాక మనం రీసెర్చ్ ఎందుకు, ఎప్పుడు, ఎలా చేసామో చెప్తాము. అవన్నిటికీ ఒక గైడ్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, నచ్చితే పెడతారు, ఒకవేళ దాంట్లో ఏది తక్కువగా కానీ తీసి పరేస్తారు. మనం మళ్ళీ రీసెర్చ్ చేయాల్సిందే, మళ్ళీ రాయాల్సిందే, మళ్ళీ దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఆ తరువాతే కానీ ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్ళదు. అంత కష్టంగా ఉంటుంది ఒక చిన్న ఫ్యాక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి. అలాంటి హాఫ్ ఇన్ఫర్మేషన్ మెసేజెస్ మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫార్వర్డెడ్ మెసేజెస్గా వస్తున్నాయి. ఆ మెసేజెస్ని మనం పరిశీలించకుండా, ఎగ్జామిన్ చేయకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా ఇతరులకు చాలా ఈజీగా ఫార్వర్డ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ట్రెండ్ గోయింగ్ ఆన్ ఇన్ ద కరెంట్ సొసైటీ. మీకు ఒకవేళ వస్తే మీరు రెస్పాండ్ చేయడం ఆపేయండి. డోంట్ సబ్స్క్రైబ్ టు దిస్ హాఫ్ నాలెడ్జ్. మీకు నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లైబ్రరీస్లో దొరుకుతుంది. మంచి సైట్స్, వెబ్సైట్స్ నుంచి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని యూజ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఏదో తెలుసుకుంటాం, ఎన్ని తెలుసుకుంటారు, ఏం చేస్తారా తెలుసుకొని, ఒక 100 రీళ్లు చూస్తారు, దాంట్లో పైన చూసిన అన్ని మర్చిపోతూ ఉంటారు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, వైఎమ్ ఐ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద యూజ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్. అది నిజంగా ఎంటర్టైన్మెంట్ పర్పసా చూసుకోండి. ఒక్కసారి రీల్స్ చూస్తారు, ఏదో చిన్న చిన్న వీడియోస్ వస్తే చూస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ అయిందా, ఆత్మసంతృప్తి పొందారా, పొందలేదు కదా, అవాయిడ్ దట్. ఒకవేళ మీకు నిజంగా కామెడీ కావాలంటే మంచి కామెడీ ప్రోగ్రామ్స్ చూడండి, క్వాలిటీ ఉన్న కామెడీ చూడండి. క్వాలిటీ ఉన్నవన్నీ చూస్తే మీ మైండ్ కూడా అలాగే అవుతుంది. అండ్ డోంట్ ఎన్కరేజ్ అదర్స్ టు పోస్ట్ సచ్ హాఫ్ ఇన్ఫర్మేషన్, బ్లాక్ దెమ్. సడన్లీ వాళ్ళకే అర్థమవుతుంది మీరు ఎందుకు బ్లాక్ చేశారని, వాళ్ళ నుంచి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో విత్ దిస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకేం చెప్పారంటే, ఇవాళ సోషల్ మీడియా చాలా అధికమవుతుంది, ఎన్నో ప్లాట్ఫామ్స్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలియకుండానే సబ్ కాన్షియస్లీ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఫాల్స్ అండ్ విచ్ ఇస్ ఫేక్. అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ని సబ్స్క్రైబ్ చేయకండి, అవాయిడ్ దట్ అండ్ స్టాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హాఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ డేంజర్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెనెలా ప్రోగ్రామ్ టు గివ్ యూ మోర్ ఇన్సైట్స్ అండ్ టు షెడ్ లైట్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్ట్స్ అబౌట్ లైఫ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయండి.

చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522730. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు

0: వనితలోకం స్త్రీల కార్యక్రమానికి సమయం ఇది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే అంశాలు, ముందుగా లలిత భక్తి గీతాలు వింటారు. అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారం.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు విందాం లలిత భక్తి గీతాలు.

0: ఇంతవరకు లలిత భక్తి గీతాలు విన్నారు.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. వనితా లోకం శ్రీల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ సిసిఈఏ సమావేశమైంది. ఈ సందర్భంగా ఎరువుల శాఖ ప్రతిపాదించిన స్వయం సమృద్ధ భారత్ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం 2026 ఎన్ఐపియుకు ఆమోదం తెలిపింది. దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా స్వావలంబన లక్ష్య సాధనలో ఈ విధానం తోడ్పడుతుంది. ఎన్ఐపి 2012తో పోలిస్తే ఈ కొత్త విధానంలో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈ మేరకు మరింత పారదర్శకత కోసం స్థిర చర వ్యయాలను వేరు చేశారు. అలాగే ఈక్విటీపై రాబడికి సంబంధించి 12% కనిష్ట, 16% గరిష్ట పరిమితితో ఆచరణాత్మక శ్రేణిని నిర్దేశించారు. మునుపటి మారకం రేట్ల ప్రాతిపదికన 4 ఏళ్ల తర్వాత స్థిర వ్యయాన్ని భారత రూపాయి విలువలోకి మార్చడం ద్వారా విదేశీ మారకం రేటు సంబంధిత ముప్పును తగ్గించారు. ఈ చర్యల వల్ల ఎన్ఐపి 2012తో పోలిస్తే ఎన్ఐపియు 2026 కింద ఏర్పాటయ్యే ప్రతి కర్మాగారానికి 250 కోట్ల రూపాయలు పైగా ఆదా అవుతుందని అంచనా. దేశంలో కొత్త యూరియా తయారీ కర్మాగారాల ఏర్పాటు ప్రక్రియ ఇకపై స్వయం సమృద్ధ భారత్ దిశగా యూరియాపై జాతీయ పెట్టుబడి విధానం 2026 పరిధిలోకి వస్తుంది. యూరియా రంగంలోకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఎరువుల శాఖ 2012లో పునరుద్ధరణ, విస్తరణ, పునర్జీవనం సహా కొత్త తయారీ కర్మాగారాల కోసం ఒక పెట్టుబడి విధానాన్ని రూపొందించింది. ఈ నవ్య పెట్టుబడి విధానం 2012 కింద దేశంలో 6 కొత్త కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ప్రతిపాదిత ప్రభుత్వ రంగ సంస్థల సంయుక్త అనుబంధ కంపెనీల ద్వారా 4, ప్రైవేట్ కంపెనీల ద్వారా 2 వంతున ఏర్పాటు చేశారు. అయితే ఎన్ఐపి 2012 కింద కొత్త పెట్టుబడుల సంబంధిత గడువు 2019 అక్టోబర్ నాటికే ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 269.42 లక్షల పునరంచనా లేదా స్థాపిత సామర్థ్యంతో 33 యూరియా తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. కానీ దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉండటం వల్ల ఉత్పత్తి డిమాండ్ మధ్య ఏర్పడిన అంతరాన్ని ఇప్పటిదాకా దిగుమతులు పూరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కర్మాగారాల స్థాపన కోసం ఎరువుల మంత్రిత్వ శాఖకు అనేక ప్రతిపాదనలు అందుబడటంతో ఒక ప్రత్యేక జాతీయ పెట్టుబడి విధానం అవసరమైంది. భారత్లోని సామాజిక స్థలాలు, పట్టణ ప్రాంతాలు, పార్కులు ప్రజలను ఒకచోటికి చేర్చడమే కాక ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రోజురోజుకు పట్టణాల్లో జీవన విధానం

వేగవంతం అవుతున్న తరుణంలో శారీరక మానసిక ఆరోగ్య కేంద్రాలుగా ఈ బహిరంగ ప్రదేశాల ప్రాధాన్యత పెరుగుతోంది. వీటి సామర్థ్యాన్ని గుర్తించిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న పార్కులను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చేందుకు యోగా పార్క్ పోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన జీవనం ప్రజల దైనందిన జీవితంలో భాగం కానున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కోసం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో 25 రోజులు కౌంట్డౌన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యోగా పార్క్ పోర్టల్ను కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. తిరిగి ప్రారంభించిన యోగా సంఘం పోర్టల్తో పాటు దీన్ని ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగాను విస్తరించేందుకు దేశవ్యాప్తంగా స్థిరమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను రూపొందించడానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా ఈ వేదిక నిలిచింది. యోగా పార్క్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పార్కులను కేవలం వినోద స్థలాలు కాకుండా సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దడం, ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే ఉన్న పార్కులను యోగా పార్కులుగా అభివృద్ధి చేయడంలో పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావచ్చు. ఈ యోగా పార్కులు యోగా సాధన, ధ్యానం, ఆరోగ్య సంరక్షణ చర్యలు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే శాశ్వత సామాజిక ఆస్తులుగా యోగా పార్కులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. యోగాను రోజువారీ జీవితంలో భాగం చేయాలని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నివాస సముదాయాల్లో ప్రజలకు సులభంగా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా చూడాలన్న మంత్రిత్వ శాఖ విస్తృత నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. భౌతిక అభివృద్ధిపై దృష్టి సారించే సాంప్రదాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులా కాక ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, సామాజిక భాగస్వామ్యాలతో యోగా పార్క్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పార్కులను యోగా సాధన, ధ్యానం, సామాజిక ఆరోగ్య కార్యకలాపాలకు అనుగుణంగా ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతారు. అన్ని వయసుల వారు రోజూ పాల్గొనే ప్రోత్సహించడానికి ప్రత్యేక యోగా వేదికలు, ధ్యాన కేంద్రాలు, పచ్చిక మైదానాలు, అవగాహన సదుపాయాలు, సమూహాలుగా యోగా చేసేందుకు వీలుగా ఖాళీ స్థలాలను అభివృద్ధి చేస్తారు. అందరి భాగస్వామ్యంతో నమూనా ద్వారా అమలు చేయడం ఈ కార్యక్రమం విశిష్టత. అనువైన పార్కులను గుర్తించి నిర్వహించడంలో స్థానిక అధికారులు, సామాజిక సంస్థల ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవగాహన కార్యక్రమాలకు క్రమం తప్పని యోగా తరగతులకు యోగా సంస్థలు మద్దతిస్తాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా భాగస్వామ్యాన్ని కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. స్థానిక సమాజాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కంపెనీలు సహకారం అందించవచ్చు. కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా ఏర్పాటు చేసే యోగా పార్కులు రోజువారీ యోగా సాధన, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం అందుబాటులో ఉండే స్థలాలను అందించడం ద్వారా ప్రజారోగ్యానికి శాశ్వత వారసత్వాన్ని సృష్టించగలమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందులో పాల్గొనే కంపెనీలు సామాజిక సంక్షేమానికి చేసిన కృషికి తగిన గుర్తింపును పొందవచ్చు. ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో ప్రైవేట్ రంగం పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా భాగస్వామ్యం కోసం రూపొందించిన డిజిటల్ వ్యవస్థే యోగా పార్క్ పోర్టల్. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అవసరమైన మార్గదర్శకాలు, కాన్సెప్ట్ నోట్స్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, ఇతర వనరులను ఈ వేదిక అందిస్తుంది. ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు, కమ్యూనిటీ సంస్థలు, కార్పొరేట్ భాగస్వామ్యాలను ఈ పోర్టల్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్యం సంరక్షణే లక్ష్యంగా సమన్వయ జాతీయ ఉద్యమాన్ని రూపొందించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ఇతివృత్తం వృద్ధాప్యంలో ఆరోగ్య సంరక్షణకు యోగాకి అనుగుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి సమస్యలు, మానసిక ఒత్తిడి, వయసు రీత్యా ఆరోగ్య సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో క్రమం తప్పకుండా

శారీరక శ్రమ, మానసిక ప్రశాంతత, సామాజిక సంబంధాలను పెంపొందించడంలో ఇలాంటి బహిరంగ ఆరోగ్య సంక్షేమాల స్థలాలు కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లలు, యువత, ఉద్యోగ నిపుణులు, వయోవృద్ధులు ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగా సాధన చేయడం ద్వారా ప్రయోజనం పొందేలా అందరికీ అందుబాటులో ఉండే వాతావరణాన్ని కల్పించేందుకు ఈ యోగా పార్కులు. యోగా పార్క్ కేవలం ఏటా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా సుదీర్ఘకాలం నిలిచిపోయే వారసత్వాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సామూహిక యోగా ప్రదర్శనలు, బహిరంగ కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఆరోగ్య కేంద్రాలు సంవత్సరం పొడవునా పౌరులకు సేవలు అందించగల శాశ్వత వనరుగా మారుతాయి. ఈ విధంగా ఈ కార్యక్రమం కేవలం ఒకరోజు జరిగే ఈవెంట్లా కాకుండా ప్రజల జీవితాల్లో నిరంతరం ఆరోగ్య అలవాటుగా మారేలా మార్పును తీసుకొస్తుంది. దశాబ్ద కాలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య ఉద్యమాల్లో ఒకటిగా మారింది. ఈ వేగాన్ని యోగా పార్క్ పోర్టల్ మరింత ముందుకు తీసుకెళ్తూ అవగాహన కల్పించడమే కాక మౌలిక సదుపాయాల కల్పనగా ప్రజల భాగస్వామ్యాన్ని, సమాజానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే విధంగా మారుస్తోంది. భారత్లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మరిన్ని పార్కులను ఈ కార్యక్రమంలో భాగం చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సామరస్యం, సంపూర్ణ సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతకు యోగా పార్క్ శాశ్వత చిహ్నంగా మారనుంది. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఇంతవరకు వనితలోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5:30.

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి సమయమిది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే అంశాలు, ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం సమర్పణ, శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ముందుగా ఇప్పుడు విందాం ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రాతిపాదికన ప్రొవిషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 6,715. బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు బ్యాంక్ ఆఫ్ బరోడా 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1100, కెనరా బ్యాంక్ 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియా ఓవర్సీస్ బ్యాంక్ 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 504, పంజాబ్ సింధ్ బ్యాంక్ 161. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత వివరాలు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 1 జూలై 2026. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.ibps.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://www.ibps.in.

0: ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
4: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
3: ప్రతి సోమవారం ఉదయం 8:35
4: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
3: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
4: తప్పక వినండి రత్న దీపికావళి
3: ప్రతి సోమవారం ఉదయం 8:35
4: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
0: శ్రోతలు, రేపు ఉదయం 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం స్వాతంత్ర సమరయోధులు, పారిశ్రామికవేత్త శ్రీ జీడి బిర్లా గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది.
5: దైవచింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో. భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. యువవాణి యువజనుల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: శ్రోతలకు నమస్కారం. మరి ఈరోజు ఈ వారం కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. ఇక ఇప్పుడు మనం పునరుత్పాదక ఇంధనం గురించి చూద్దాం. భారతదేశం 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రధాన రంగాలు ఏమిటంటే సౌర విద్యుత్, పవన విద్యుత్ అంటే విండ్ ఎనర్జీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు. ఇవి ఇంధన భద్రతతో పాటు కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు కూడా ఉపయోగపడతాయి. అలాగే వ్యవసాయ మార్కెట్లు మెరుగుపరచడానికి కూడా భారతదేశం ముందు అడుగేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడానికి ఈ నామ్, అలాగే గిడ్డంగుల అభివృద్ధి, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్, వీటి మీద దృష్టి సారిస్తున్నారు. ఇక పెట్టుబడిదారులకు సూచనలు ఏమిటంటే, ఆర్థిక నిపుణులు పెట్టుబడిదారులకు సూచిస్తున్న ముఖ్య అంశాలు ఏమిటంటే, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి, పెట్టుబడులను ఒకే రంగంలో కాకుండా విభిన్న రంగాల్లో విస్తరించాలి, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి, మోసపూరిత పెట్టుబడి పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక ఇప్పుడు మనం విజ్ఞాన సాంకేతికం, ఇస్రో, అంతరిక్షం, రక్షణ, ఏఐ, పర్యావరణ సంబంధిత అంశాలను పరిశీలిద్దాం. ముందుగా జాతీయ అంతర్జాతీయ ముఖ్యాంశాలు మనం పరిశీలిద్దాం. ఇండోనేషియా పర్యటనలో ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు 20 కీలక ఒప్పందాలు చేసుకున్నారు. 7 జూలై ముగిసినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా పర్యటన ఫలితాలు ఈ వారంలో ప్రధాన చర్చగా నిలిచాయి. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ఇరు దేశాలు సుమారు 20 కీలక ఒప్పందాలు ఇంకా అవగాహన పత్రాల మీద అంగీకరించాయి. వీటిలో రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ లాంటి రంగాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం బ్రహ్మోస్ క్షిపణి సహకారం కూడా ముఖ్య చర్చాంశంగా నిలిచింది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక స్థానం మరింత బలపడుతుంది, రక్షణ సహకారం విస్తరిస్తుంది, అలాగే ద్వైపాక్షిక వాణిజ్యానికి ఊతం లభిస్తుంది. ఇక న్యూఢిల్లీలో ఆసియాన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ AITIGA సంయుక్త కమిటీ 13వ సమావేశం జరిగింది. 2010 నుంచి అమల్లో ఉన్న ఈ ఒప్పందాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా సవరించేందుకు చర్చలు జరిగాయి. సమీక్షలో ప్రధాన అంశాలు భారతదేశం నుంచి ఎగుమతులకు మరిన్ని అవకాశాలు, వాణిజ్య లోడ్ తగ్గించడం, కస్టమ్స్ ప్రక్రియల సరళీకరణ, ఇంకా డిజిటల్ వాణిజ్యానికి ప్రోత్సాహం. ఇక ఈ వారంలో విడుదలైన సమాచారం ప్రకారం భారతదేశం

దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో రష్యా వాటా 40% దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని వివిధ దేశాల నుంచి దిగుమతులను కొనసాగిస్తోంది. ఇది ఎందుకు ముఖ్యం అంటే ఇంధన భద్రతకు ఇది కీలకం. చమురు ధరల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే భారత విదేశాంగ సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు మనం పోషణ్ ట్రాకర్, పోషకాహార పర్యవేక్షణకు సాంకేతికత అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పోషణ్ ట్రాకర్ వ్యవస్థ మీద ఈ వారంలో సమీక్ష జరిగింది. ఈ యాప్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్నటువంటి పోషకాహార సేవలను డిజిటల్గా పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటాయా అంటే, పోషకాహార లోపాలను త్వరగా గుర్తించడం, డేటా ఆధారంగా విధాన నిర్ణయాలు, అలాగే సేవల పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ అన్నమాట. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం ఏ రకంగా ఉంది అనేది చూస్తే, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్ల మీద ప్రభావం చూపించాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్లో కూడా తీవ్ర ఒడిదుడుకులు కనిపించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా పడిపోగా రూపాయి విలువ మీద కూడా ఒత్తిడి ఏర్పడింది. అయితే దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే, భౌగోళిక ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంకా చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ వారమే ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ డిజిటల్ సేవలు మరింత మెరుగుపరిచింది. కొత్త పోర్టల్ ద్వారా సభ్యులు తమ పిఎఫ్ ఖాతా, క్లెయిములు, నామినేషన్, కేవైసీ లాంటి సేవలను మరింత సులభంగా పొందగలుగుతున్నారు. ఇక ఈ వారంలో జరిగినటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక ముందడుగు ఏమిటంటే, ప్రైవేట్ అంతరిక్ష రంగంలో భారతదేశం ప్రైవేట్ అంతరిక్ష రంగంలో స్కైరూట్ ఏరోస్పేస్ తన విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఈ వారంలో వార్తలు వచ్చాయి. ఇది భారత్ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర పెరుగుతున్న దానికి మరో నిదర్శనం. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం, ఉపగ్రహ ప్రయోగాల సామర్థ్యం పెరుగుతుంది, అలాగే అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు విస్తరిస్తాయి. అంతేకాకుండా చిన్న ఉపగ్రహాల ప్రయోగ సామర్థ్యం పెరుగుతుంది, ఇండియన్ స్పేస్ ఎకానమీ అభివృద్ధికి దోహదం కూడా అవుతుంది. ఇక ఇప్పుడు మనం సైబర్ భద్రత, ఏఐ, డీప్ ఫేక్ల గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. బెంగళూరులో నిర్వహించిన బిసైడ్స్ బెంగళూరు 2026 సైబర్ సెక్యూరిటీ సమావేశంలో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ సాంకేతికత, సైబర్ మోసాలు ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి. ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సమావేశం చేసిన ముఖ్య సూచనలు ఏమిటంటే, డీప్ ఫేక్ వీడియోలను గుర్తించే సాంకేతికత అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో సైబర్ భద్రత శిక్షణ, ఇంకా వ్యక్తిగత డేటా రక్షణకు కఠిన చర్యలు. ఇక ప్రతి సంవత్సరం జూలై 16 నిర్వహించే ఏఐ అప్రిసియేషన్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా బాధ్యతాయుత ఏఐ వినియోగం, పారదర్శకత, నైతిక ప్రమాణాల మీద చర్చలు జరిగాయి. ఏఐ అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా అది మానవ సంక్షేమానికి ఉపయోగపడేలా ఉండాలని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏఐ వల్ల ఆరోగ్య రంగంలో సద్వినియోగం, వ్యవసాయంలో స్మార్ట్ సలహాలు, విద్యలో వ్యక్తిగతీకరించిన అభ్యాసం, ఇంకా ప్రభుత్వ సేవల డిజిటలీకరణ. ఇక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్లో భారత్కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU IND భారీ సైబర్ మోసాన్ని వెలికితీసిన కేసుకు గాను బెస్ట్ ఎగ్మాంట్ కేస్ అవార్డ్ BECA 2026 రన్నర్అప్గా నిలిచింది. అంతర్జాతీయ ఆర్థిక నేరాల నియంత్రణలో భారత దర్యాప్తు సామర్థ్యానికి ఇది గుర్తింపుగా భావిస్తున్నారు.

0: ఇక ఫీఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య హోరాహోరీ సెమీఫైనల్ జరిగింది. హ్యారీ కేన్, లయనల్ మెస్సీ లాంటి ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించి అర్జెంటీనా విజయం సాధించింది. ఇక క్రికెట్లో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహణ విధానంలో మార్పులు ప్రకటించింది. ఈ టోర్నమెంట్ను మరింత పోటీతత్వంతో అభిమానులకు ఆకర్షణీయంగా మార్చే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపింది. ఇక కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం తన సన్నాహాన్ని ప్రకటించింది. 2026 కామన్వెల్త్ క్రీడల నేపథ్యంలో భారత జూడో క్రీడాకారిణి తులికా మాన్ లాంటి క్రీడాకారుల మీద ప్రత్యేక దృష్టి నెలకొరింది. భారత బృందం వివిధ విభాగాల్లో పతకాల లక్ష్యంతో శిక్షణ కొనసాగిస్తోంది. ఇక ఇప్పుడు మనం ఈ వారంలో ముఖ్యమైన అవార్డులు, నియామకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అలాగే ముఖ్య దినోత్సవాల గురించి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాయి. భారత ప్రభుత్వం పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 కోసం నామినేషన్లను ప్రారంభించింది. ఈ అవార్డులు ఇప్పుడు చెప్పబోయే రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పిల్లలకు అందజేస్తారు. ఇన్నోవేషన్ అంటే నవకల్పన, విద్య, క్రీడలు, కళలు మరియు సంస్కృతి, సామాజిక సేవ, ధైర్య సాహసాలు. దరఖాస్తుల గడువు ఈ సంవత్సరం జూలై 31గా నిర్ణయించారు. ఇక కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. భవ్య పోర్టల్ అంటే BHAVYA. ఈ భవ్య పోర్టల్ లక్ష్యం ఏంటంటే భారతీయ ఎగుమతులకు ప్రోత్సాహం, వ్యాపార అనుమతుల సరళీకరణ, డిజిటల్ సేవల విస్తరణ. ఇక గత ఏడాదిలో నమోదైనటువంటి కొత్త జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే GI ట్యాగ్లలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. అయితే GI ట్యాగ్ అనేది ఒక ఉత్పత్తి నిర్దిష్ట ప్రాంతానికి చెందిన ప్రత్యేకతను గుర్తించే మేధో సంపత్తి హక్కు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అన్నమాట. మరి శ్రోతలు, అవండి, ఈ వారం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్లోని ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైన విశేషాల విహంగ వీక్షణం. ఈ వారానికి కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి మళ్లీ వచ్చే శనివారం సాయంత్రం 5:30 వచ్చే వారం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో తిరిగి మిమ్మల్ని అందరినీ కలుసుకునే వరకు మీ సుధాకర్ మోహన్ కు సెలవు. బాయ్.
1: ఇంతవరకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
3: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
2: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
3: తప్పక వినండి రత్న దీపికావళి
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6 గంటలు. ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంకాలం 6:30 బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారం. అనంతరం తరిగొండ గీతరవళి భక్తిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సూటి పశువుల యాజమాన్యం, పాలెం జూనియర్ పశువైద్య అధికారి శ్రీ ఎం రామమూర్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 సినీ భక్తి గీతాలు, 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 పార్లమెంట్లో ప్రముఖ అంశాలు ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 రవి వాసరియ సంగీత సభ కార్యక్రమంలో విదూషి శ్రీమతి బాలామణి ఈశ్వర్ గారి క్యారనాటిక్ గాత్ర కచేరి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు ప్రసారం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం శ్రీ రామకృష్ణారావు, 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర సమరం గురించిన కొన్ని వివరాలు ప్రసారం. అనంతరం 1000 పడగలు నాటిక ధారావాహిక 8వ భాగం నవలా మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిత్తకూరి శ్యామలాదేవి, ఎల్ఎం రాజు, సరోజ నిర్మలా గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 కర్నూలు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం, స్వాతంత్ర సమర యోధులు పారిశ్రామికవేత్త శ్రీ జిడి బిర్లా గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారం. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15, 12:10, 12:40, 1:30 అనంతరం 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. రేపు సాయంకాలం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా రైతు శ్రీమతి బి మల్లిక గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. అనంతరం ప్రపంచ చదరంగం దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ సిఏఓ ఫీడే ఆర్బిటర్ శ్రీ వి బాలాజీ ప్రసాద్ చౌదరి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 6:00 ప్రసార విశేషాలు. రేపు సాయంకాలం 6:30 కేరాఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం ప్రసారమవుతుంది. సమాధానాలిస్తున్న వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:15 వ్యవసాయ పాఠశాల వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతల

0: Jasprit Bumrah missed the match due to a knee injury. Players from both the teams were wearing black armbands and observed a minute silence to honour the legendary West Indies all-rounder Sir Garfield Sobers, who recently passed away. Football's greatest stage is set for a blockbuster finale of the FIFA World Cup 2026 as defending champions Argentina take on Spain at New Jersey tonight. The match kicks off at 12:30 a.m. Indian time. Argentina is one of the most successful teams in the FIFA World Cup history, having won the title three times. Messi's team will be looking to become the first team to successfully defend the FIFA World Cup title after Brazil in 1958 and 1962. And with that, we end this news bulletin.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది,
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టైటిల్ను కవిసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని గవర్నర్ ఆకాంక్షించారు. రాబోయే ఒలింపిక్స్లో కూడా ఆమె అత్యుత్తమ ప్రదర్శన చేసి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పివి సింధు ప్రయాణం లక్షలాది మంది యువ క్రీడాకారులకు పెద్ద కలలు కనడానికి కష్టపడేందుకు స్ఫూర్తినిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో మంత్రి పాల్గొన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లానర్లు, ఈవెంట్ నిర్వాహకులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వెడ్డింగ్ పర్యాటక విస్తరణకు ఉన్న అనుకూలతలు, సహజ సిద్ధమైన వనరులు, ప్రభుత్వ రాయితీల గురించి మంత్రి దుర్గేష్ వారికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన సముద్ర తీరాలతో రాష్ట్రం వెడ్డింగ్ డెస్టినేషన్లకు అనుకూలమైనదని అన్నారు. ప్రపంచస్థాయి బీచ్ వెడ్డింగ్స్ నిర్వహించుకోవడానికి హిల్ రిసార్ట్స్ కలయికతో ఉన్న విశాఖ తీరం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. సూర్యలంక బీచ్లో స్టార్ హోటళ్లు ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన సంస్కృతి, ఎకో టూరిజం, కాఫీ విశిష్టతలతో అరకు పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోందని అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వివాహాలు చేసుకోవాలనుకునే వారికి తిరుపతి మొదటి ప్రాధాన్యతగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం అనంతరం ఎంపీ మాట్లాడుతూ అన్ని పార్టీలు నదుల అనుసంధానంపై చర్చలో పాల్గొనాలని కోరారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానించాలని, పొగాకు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని పేర్కొన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్పై పార్లమెంటులో చర్చించాలని ఎంపీ పేర్కొంటూ,
5: నదులు అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గోదావరి పెన్నా లింకేజ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ 2 రివర్సే కాదు, మిగతా నదులు కూడా ఉన్నాయి, వాటిని ఎలా అనుసంధానించాలనే దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము ప్రస్తావించడం జరిగింది.

0: ఆక్వా రైతులకు సంబంధించి వారికి ఏదైతే ఫీడ్ కాస్ట్ ఉందో దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. 36 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా దాదాపు 60 వేల కోట్లతో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 60% స్టేట్ నుంచి 40% సెంటర్ నుంచి మనం ఏమైనా తెచ్చుకోగలిగితే దాన్ని ఇంకా ఫాస్ట్ గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
1: రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని రాష్ట మహిళ శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం జిల్లాలోని ఆంధ్ర జలాశయం నుంచి ఖరీఫ్ సాగునీటిని ఈరోజు మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జలాశయం కాలువల నిర్వహణకు అవసరమైన నిధులు అందిస్తూ రైతులకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. సాగునీటి వసతుల బలోపేతానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యంత ఆధునిక విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతుందని, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేస్తూ,
2: సివిలేషన్ మంత్రివర్లు శ్రీ పింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకుని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు కావాల్సిన అప్రూవల్స్ ను కూడా వేగవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం మర్చిపోకుండా వాళ్ళను కూడా మేము గుర్తించుకుంటూ 1వ తారీఖున ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అనేది చాలా వైభవంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇనాగ్రేషన్ ని ప్రపంచం అంతా కూడా ఈ వైపు తీసుకెళ్లేలాగా ఈ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది.
1: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కార ప్రక్రియలో మరింత పారదర్శకత జవాబుదారీతనం పెంపొందించేందుకు నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని జిల్లా మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాల్లో పీజీఆర్ఎస్ సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మొబైల్ ఫోన్లలో సులభంగా స్కాన్ చేసి సేవలపై వెంటనే అభిప్రాయాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం పెందుర్తి జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 4 మృతి చెందడం బాధాకరమని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి తెలిపారు. నిన్నటి ద్రోణి ఉత్తర బీహార్ నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఛత్తీస్గఢ్పై కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపారు. గోదావరి నదిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 5 గిరిజనుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేలా జిల్లా యంత్రాంగం చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత పివి సింధుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రానికి ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటులో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. శ్వః ఆరభ్యమాణస్య సంసదః ప్రావృట్ సత్రాత్ ప్రాక్ సర్వకారేణ సర్వదలీయ సభాం ఆహూతం. సభాయాం NCPI దళం ఆమంత్రణ విపక్షేణ ప్రతీకాత్మక రూపేణ బహిష్కారం కృతం. సంసదీయ కార్య మంత్రి కిరేన్ రిజిజు సర్వాన్ రాజనైతిక దళాన్ సంసదః సుగమతయా సంచాలనం సునిశ్చేతుం ప్రార్థితవాన్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః మోల్దోవా ఉత్తర మెసెడోనియా రోమానియా ఇత్యతేషాం త్రిరాష్ట్రాణాం భ్రమణార్థం ప్రస్థితవతీ. జమ్మూకశ్మీర ప్రదేశే అనేకేషు స్థానేషు ఆకస్మిక జలప్లావనేన భూస్ఖలనేన చ నైకే జనాః మృతాః సంపత్తినాం క్షతిః చాభవత్ ఉద్ధార కార్యాణి ప్రచలంతి కేంద్రేణ సర్వవిధ సహాయతాయై ఆశ్వాసితం. బ్యాడ్మింటన్ క్రీడాయాం పీవీ సింధు ఇత్యేషా ప్రథమా భారతీయ మహిళా అభవత్ యయా జాపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ స్పర్ధా విజిత్య ఐతిహ్యం విరచితం అపి చ అద్య రాత్రౌ ఫిఫా విశ్వకప్ అంతిమ స్పర్ధాయాః కృతే అర్జెంటీనా స్పెయిన్ దేశౌ సజ్జౌ స్తః. అథ వార్తాః విస్తరేణ. శ్వః ఆరభ్యమాణస్య సంసదః ప్రావృట్ సత్రం ఆగామి మాసస్య 3 దినాంకం యావత్ ప్రచలిష్యతి. అస్మిన్ సత్రే అనేకాని మహత్వపూర్ణాని విధేయకాని ప్రస్తూయంతే. ప్రావృట్ సత్రస్య పూర్వసంధ్యాయాం కేంద్రసర్వకారేణ అద్య సంసది సర్వదలీయ సభా ఆయోజితా. అస్యాః సభాయాః అధ్యక్షత రక్షామంత్రి రాజనాథ్ సింహః కేంద్రీయ సంసదీయ కార్యమంత్రి కిరేన్ రిజిజు రాజ్యసభాయాః సదన నేత జగత్ ప్రకాశ నడ్డా చ అకూర్వన్. సంసదీయ కార్య రాజ్యమంత్రి అర్జున్ రామమేఘవాలః తథా డాక్టర్ ఎల్ మురుగనః అపి సభాయాం ఉపస్థితౌ ఆస్తాం. సభాయాం అప్నా దళస్య నేత్రీ అనుప్రియా పటేలః జెడియు దళస్య నేత సంజయ ఝా టిడిపి దళస్య నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు కాంగ్రెస్ దళస్య నేత జయరామ రమేశః సమాజవాదీ దళస్య నేత ధర్మేంద్ర యాదవః ఝార్ఖండ ముక్తిమోర్చా దళస్య రాజ్యసభా సదస్య మహువా మాఝీ తథా 40 అధికానాం రాజనైతిక దళానాం 50 అధికాః నేతారః ఉపస్థితాః ఆసన్. సభాయాః ఆరంభే ఏవ విపక్షీయ దళానాం సదస్యాః NCPI ఇత్యతస్య దళస్య సహభాగితామాలక్ష్య విరోధం ప్రదర్శయితుం ప్రతీకాత్మకరీత్యా ఉపవేశనాత్ బహిర్గతవంతః. NCPI ఇతి పంజీకృతం రాజనైతిక దళమస్తి యస్య పశ్చిమబంగ విధానసభా నిర్వాచనేషు సహభాగితా అభవత్. సంప్రతి తృణమూల కాంగ్రెస్ దళస్య అనేకాః విద్రోహి సాంసదాః అపి అస్మిన్ దళే ఏవ సమ్మిళితాః సంతి. తథాపి విరోధం ప్రకటయన్ విపక్షీయాః పునః సభాయాం సముపవిష్టాః. సభాయాః అనంతరం వార్తాహరైః సహ సంవాదం కుర్వన్ కిరేన్ రిజిజుః సర్వేభ్యః రాజనైతికదలేభ్యః సంసదః సుచారురూపేణ సంచాలనం సునిశ్చేతుం తథా ప్రముఖవిషయేషు రచనాత్మకచర్చాయాం సహభాగితాయై ప్రార్థితవాన్. సహ ఉక్తవాన్ యత్ లోకతంత్రం సుదృఢీకరణాయ వ్యవధానస్యాపేక్షయా సార్థకచర్చా అధికా ఆవశ్యకా అస్తి.
2: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात चुनेंगे और विपक्ष भी हमारे.
1: వార్తాహరై సహ సంవాదం కురువంతి.

0: शोकं प्रकटितवान् तथा च आश्वासितवान् यत् सर्वाः संस्थाः उद्धारकार्ये सहायकार्ये च निमग्नाः सन्ति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः जम्मूकश्मीरस्य उपराज्यपालेन मनोज सिन्हावर्येण मुख्यमन्त्रिणा उमर अब्दुल्ला इत्यनेन च सह वार्तालापं कृत्वा जलप्रलयस्य स्थितिं समीक्षितवान्। द्विवारं ओलंपिक पदक विजेत्री पीवी सिंधु जापान देशे स्वप्रथमं विजयम् उपाधिम् अलभत्। सा अद्य जापान ओपन स्पर्धां विजित्यम्। अद्य रात्रौ फीफा विश्वकप अंतिम स्पर्धायाः कृते अर्जेंटीना स्पेन देशौ सज्जौ स्तः इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగా హెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6:30. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు ప్రసారం. అనంతరం తరిగొండ గీతరవళి భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: पीएम जय अब गरीबों की जय बन गई है।

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಯಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. భారతదేశంలో జాతీయం చేయబడిన బ్యాంకుల చరిత్ర స్వాతంత్రానంతరం యుగానికి చెందినది. ఇది బ్యాంకింగ్ సేవలకు విస్తృత ప్రాప్యతను నిర్ధారించడానికి, ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి మరియు ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ ప్రవాహాన్ని నియంత్రించడానికి భారత ప్రభుత్వం ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయాలని నిర్ణయించిన సమయం. మొదటి దశ జాతీయం 1969 జరిగింది. అప్పుడు 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. తర్వాత 1980 మరో 6 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. ఇది భారతదేశంలో జాతీయం చేయబడిన బ్యాంకుల మొత్తం సంఖ్యను 20కి తీసుకెళ్లింది. భారతదేశంలో జాతీయం చేయబడిన బ్యాంకుల ప్రాథమిక లక్ష్యాలలో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. జాతీయం చేయబడిన బ్యాంకులు తమ శాఖ నెట్వర్క్ను విస్తృతించడం మరియు వివిధ ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు బ్యాంకింగ్ సేవలు లేని మరియు తక్కువ బ్యాంకింగ్ ఉన్న జనాభాకు కూడా బ్యాంకింగ్ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు వ్యవసాయం, పరిశ్రమ మరియు చిన్న వ్యాపారాల వంటి ఆర్థిక వ్యవస్థ యొక్క వివిధ రంగాలకు క్రెడిట్ అందించడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సామాజిక

0: సంక్షేమ కార్యక్రమాలకు కూడా మద్దతు ఇస్తాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు ప్రధాన రంగ రుణాలు, సూక్ష్మ రుణాలు మరియు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు వంటి సమాజంలోని బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చే వివిధ పథకాలు మరియు సేవలను అందించడం ద్వారా సామాజిక సంక్షేమానికి దోహదపడతాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు విస్తృతమైన విధులను నిర్వర్తిస్తాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి, నిధులను సమీకరించడానికి పొదుపు డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటివి వివిధ రకాల డిపాజిట్లను ప్రజల నుండి స్వీకరించబడ్డాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, వ్యాపార రుణాలు మరియు వ్యవసాయ రుణాలు వంటి వివిధ ప్రయోజనాల కోసం వ్యక్తులు, వ్యాపారాలు మరియు ఇతర ఎంటిటీలకు రుణాలు మరియు అడ్వాన్సులు అందిస్తాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు NEFT, నెఫ్ట్, RTGS మరియు IMPS వంటి వివిధ ఛానళ్ల ద్వారా దేశంలో మరియు విదేశాలలో నిధులు బదిలీని సులభతరం చేస్తాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ బాండ్లు మరియు బీమా పాలసీ వంటి పెట్టుబడి ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తాయి. ఇవి కస్టమర్ల సంపదను పెంచడంలో సహాయపడతాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు కస్టమర్ సౌలభ్యాన్ని పెంపొందించడానికి ఏటీఎం సేవలు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ వంటి ఇతర సేవలను కూడా అందిస్తాయి. భారతదేశంలో జాతీయం చేయబడిన బ్యాంకులకు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటి గురించిన కొన్ని వివరాలు. జాతీయం చేయబడిన బ్యాంకులు అధిక స్థాయి NPAS తో బరువుగా ఉన్నాయి. ఇవి వాటి లాభదాయకత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు కస్టమర్ల యొక్క పరిణామశీల అవసరాలను తీర్చడానికి సాంకేతిక పురోగతులతో అదే వేగంతో ఉండాలి మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టాలి. జాతీయం చేయబడిన బ్యాంకులు రాజకీయ జోక్యం మరియు విధాన మార్పులను ఎదుర్కొంటాయి. ఇవి వాటి కార్యకలాపాలు మరియు నిర్ణయం తీసుకోవడంపై ప్రభావం చూపుతాయి. జాతీయం చేయబడిన బ్యాంకులు జనాభాలో పెద్ద భాగానికి బ్యాంకింగ్ సేవలను అందించడం, అభివృద్ధికి దోహదపడడం ద్వారా భారతీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి మరియు వాటి విజయం మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం, సాంకేతికతను స్వీకరించడం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించడం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
1: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
2: రేడియోల్లో, సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీలో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
1: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
2: ఎఫ్ఎం గోల్డ్, ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో,
1: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
2: మలయాళం, గుజరాతీ, పంజాబీ
1: ఈ 8 ఛానళ్లను
2: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
1: వివరాలకు
2: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
1: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా, చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
2: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
1: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
2: ఉచితంగా పొందండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం తరిగుండ గీతరవళి భక్తి గీతాల కార్యక్రమం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

శ్రోతలు, ఈరోజు రాత్రి 9:30 పార్లమెంట్లో ప్రముఖ అంశాలు ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 రవి వాసరియ సంగీత సభ కార్యక్రమంలో విదూషి శ్రీమతి బాలామణి ఈశ్వర్ గారి కేరనాటిక్ గాత్ర కచేరి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం తరిగుండ గీతరవళి భక్తిగీతల కార్యక్రమం వింటున్నారు.

శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేకులు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం గురించిన కొన్ని వివరాలు వింటారు. అనంతరం 1000 పడగలు నాటిక ధారావాహిక 8వ భాగం నవలా మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిత్తకూరి శ్యామలాదేవి, ఎల్ఎం రాజు, సరోజ నిర్మలా గారు

ఇంతవరకు తరిగొండ గీతరవళి భక్తిగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబార్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ద్వారా మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియాలతో భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు ఏర్పడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు భవన సముదాయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో సభానాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. అంతరాయాలు సృష్టించడం కంటే అర్థవంతమైన చర్చలు జరగడం ద్వారానే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे
0: అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐకి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సిపిఐ ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీ. ఈ పార్టీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలు కూడా ఈ పార్టీలో చేరారు. ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఏ రాజకీయ పార్టీకి ఉన్న హక్కులను ప్రభుత్వం హరించదని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోనే తొలి జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లద్దాఖ్లోని పుగా లోయలో దేశంలోనే తొలిసారిగా జియో థర్మల్ బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటి ఆధారంగా దేశంలో మొట్టమొదటి 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన జియో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాంజీబార్ అధ్యక్షులు విప్లవ మండలి చైర్మన్ డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. జాంజీబార్ టాంజానియాలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ప్రాంతం. దీనికి ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, జాతీయ పతాకమూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు భారత్ టాంజానియా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అలాగే భవిష్యత్తులో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ టాంజానియా మధ్య కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యంతో పాటు శతాబ్దాల నాటి సముద్ర వాణిజ్య, సాంస్కృతిక

ఇక ప్రజల మధ్య ఉన్న అనుబంధాల కారణంగా ఆధారంగా భారత్కు జాంజీబార్తో ఉన్న ప్రత్యేక సంబంధాలను ఈ సమావేశం మరోసారి బలపరిచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది భాగస్వామ్యం, పర్యాటకం, బ్లూ ఎకానమీ, విద్య, సాంకేతికత, బహుపాక్షిక వేదికల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాధాన్యతా రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా టాంజానియా జాంజీబార్ల అభివృద్ది లక్ష్యాల సాధనలో భాగస్వామిగా కొనసాగేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటించారు. గోవాలోని తలైగావ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ రెవెన్యూ మంత్రి జెన్నిఫర్ మోన్సరెట్ దీర్ఘకాల అనారోగ్యంతో కనుమూశారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఆమె ప్రస్తుత రెవెన్యూ మంత్రి అథనాసియో మోన్సరెట్ సతీమణి. ఒడిశా తీర ప్రాంతంలో 160 కిలోమీటర్లకు పైగా పొడవైన రామేశ్వర్ పారదీప్ హైవేను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ది చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం కానుంది. ఈ హైవే ఖుర్దా, పూరి, కేంద్రపారా, జగత్సింగ్పూర్ జిల్లాల మీదుగా సాగుతుంది. రాష్ట్ర తీర ప్రాంతంలోని ముఖ్యమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక, ఆర్థిక కేంద్రాల మధ్య మెరుగైన రవాణా అనుసంధానాన్ని కల్పించనుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు ఈరోజు రాత్రి న్యూజెర్సీలో స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ప్రారంభమవుతుంది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు 3 సార్లు ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకుంది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా ప్రపంచకప్ టైటిల్ను కాపాడుకున్న తొలి జట్టుగా నిలవాలని మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2010 తర్వాత రెండవసారి ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని స్పెయిన్ జట్టు ఉత్సాహంగా ఉంది. స్పెయిన్ తొలిసారి 1978లో సొంత గడ్డపై ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ తర్వాత 1986, 2022లో కూడా టైటిల్స్ సాధించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా 3వ వన్డే మ్యాచ్ లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు కడపటి సమాచారం అందేసరికి 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. భారత జట్టు తుది 11 మంది ఆటగాళ్లలో 3 మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, అర్షదీప్ సింగ్, పేసర్ ప్రిన్స్ యాదవ్లను జట్టులోకి తీసుకుంది. మోకాలి గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇటీవల కన్నుమూసిన వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్కు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి 1 నిమిషం పాటు మౌనం పాటించారు. జపాన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న పివి సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. టోర్నమెంట్ అంతటా సింధు చూపించిన పట్టుదల, అసాధారణ ప్రతిభ స్పష్టంగా కనిపించాయని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. జాంజీబర్ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అలీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంటులో భాగంగా ఈరోజు రాత్రి న్యూజెర్సీలో జరిగే అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ పోరులో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి FM కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:15.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమానికి సమయమిది. ఇవాల్టి ఈ కార్యక్రమంలో సూటి పశువుల యాజమాన్యం పాలెం జూనియర్ పశు వైద్య అధికారి శ్రీ ఎం రామమూర్తి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: రైతు సోదరులకు నమస్కారం అండి. నేను జూనియర్ వెటరీ ఆఫీసర్, గ్రామీణ పశు వైద్యశాల, కలకడ మండలం, కదిరాచేరువండి. ఈరోజు మనం చూడు పశువుల సంరక్షణ గురించి తెలుసుకుందామండి. పశువులు చూడుగా ఉన్నప్పుడు వాటి ఆరోగ్యము, మేపు విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే అవి ఈనిన తర్వాత అధికముగా పాలనిస్తాయి. బలమైన ఆరోగ్యమైన లేగదూడలు కూడా పుట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతర పశువుల కంటే మరింత జాగ్రత్తగా చూడు పశువుల్ని సంరక్షించుకోవడం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. అందుకు గాను పశు పోషకులు అంటే పశువులు పెంచే రైతులు క్రింది సూచనలు పాటించాలి. వీర్యదానం చేసిన తర్వాత వీర్యం అండము కలిసి ఫలదీకరణం చేసిన 4 రోజులకు జైగోటు ఏర్పడి అండవాహికల్లో ఉంటుంది. ఆ తర్వాత 18 రోజుల లోపల పిండము గర్భాశయంలోనికి చేరుతుంది. ఆ తర్వాత 30 రోజులలో గర్భాశయం కోడలకు అంటుకుని పోషక పదార్థాలను సంగ్రహించి పెరుగుతుంది. అంటే పోషక పదార్థాలను గ్రహించి చక్కగా పెరగడం జరుగుతుంది. 60 రోజుల్లో పిండంలో అవయవాలు కూడా ఏర్పడతాయి. చూడు కాలం సాధారణంగా ఆవుల్లో 280 రోజులు, గేదెల్లో అంటే ఎనుముల్లో 310 రోజులు ఉంటుంది. కృత్రిమ గర్భధారణం చేసిన తర్వాత 45 నుంచి 60 రోజుల వరకు పశువుల్లో చూడు పరీక్ష నిర్ధారణ చేసుకోవాలి. 2-3 నెలలు చూడి ఉన్నప్పుడు మలద్వారం భాగంలో వెన్నెముక ఇరువైపులా వెంట్రుకలు సన్నగా మృదుగా ఉంటాయి. ఈ భాగంలో రుద్దితే కొత్తగా పుట్టిన వెంట్రుకలు అలాగే ఉండి పెద్దవి రాలిపోతాయి. చూడి 5వ నెల నుండి పాలు తగ్గుతాయి. చూడు కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇంకా కొన్ని లక్షణాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. చూడి 3-6 నెలల్లో ఆల్బెనజోల్, రాఫోబెన్ వంటి మందులు తాగించి డివర్మింగ్ చేయాలి. పశువుల చూడు చివరి 3 మాసాల్లో మేపు పట్ల శ్రద్ధ తీసుకుంటే గర్భంలోని పిండము 4 రెట్లు అధికంగా ఎదిగి బలంగా ఆరోగ్యంగా ఉండే దూడలు జన్మనిచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈనిన తర్వాత పశువుల్లో కనీసము 400 లీటర్లు పాల దిగుబడి కూడా ఎక్కువగా పొందవచ్చు. పెట్టిన పెట్టుబడి కంటే 4 రెట్ల అధిక ఆదాయం పొందవచ్చు. కాబట్టి ఈ కాలంలో చూడు పశువులు పశువుల శరీరం పోషణకు పోను, పిండము ఎదుగుదలకు అదనముగా కనీసం 1.5 నుండి 2 కిలోల సమీకృత దాణా ఎక్స్ట్రాగా పశువుకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజు కనీసం 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం కూడా అందించాల్సి ఉంటుంది. మేతలో పీచు పదార్థం ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. చూడు పశువులకు మొలకెత్తిన ఉలవలు రోజుకు కిలో చొప్పున 15 నుండి 20 కిలోలు తినిపిస్తే దానివల్ల కలిగే లాభం గర్భకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈనిన తర్వాత మావి త్వరగా వేసేదానికి కూడా వీలుగా ఉంటుంది. పొదుగువాపు రాకుండా ఉంటుంది. నేటి చూలి పశువుల సక్రమం మేపు రేపటి పాలదూడల చూపు అని గమనించాలి. పాలిచ్చే చూడి పశువులు ఈనడానికి 2 మాసాల ముందు నుండే పాలు పెతకడం మానేయాలి. యాంటీబయాటిక్ మందులను పొదుగులేకి ఎక్కించి పొదుగువాపు రాకుండా జాగ్రత్త వహించాలి. ఈనడానికి 1 నెల ముందు నుండి పొదుగును మృదువుగా మర్దన చేస్తే పొదుగు వృద్ధి చెందుతుంది. చక్కెల గింత ఉండదు, పాల ఎగసేపు ఉండదు. ఈ జాగ్రత్తలు చూడు పశువుల్లో తీసుకుంటే ఎన్నో లాభాలు మనం నష్టాలు తగ్గించుకొని లాభాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. పశువును ఈనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. చాలామంది పశువులు ఈనే

తెలిసి తెలియకను అనేక అజాగ్రత్తల వల్ల చల్ల నష్టపోతూ ఉంటారు. అందుకని ఈ అంశాన్ని తెలియజేసుకుంటాం. పశువు ఈనే ముందు చూలి పశువు ఎక్కువగా నీళ్లు తాగకుండా చూడాలి. రైతు గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే, పశువులు 280 రోజులకు 10 రోజులు అటు ఇటు ఇంతాయి. కాబట్టి ఆ రోజుల్లో మనం దాన్ని చాలా జాగ్రత్త వహించి, ఇంకా దగ్గరలో ఈనుతుంది అనే సమయం ఆసనమైనప్పుడు నీళ్లు ఎక్కువగా త్రాగకుండా చూడాలి. నిండు చూడులో ఉన్నప్పుడు మందతో బయటకు పంపకూడదు. అంటే ఇతర పశువులతో మందలో ఈ చూడు పశువులను, ఈనే ముందు ఉన్న పశువులను మందలో పంపకూడదు. ప్రమాదవశాత్తు దున్నలు ఆంబోతులు పడవకుండా దాటకుండా జాగ్రత్త పడాలి. పక్కన ఉన్న పశువులు వీటిపైన దాటకుండా, వీటిని కుమ్మకుండా జాగ్రత్త వహించాలి. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళనీయకూడదు. ఈ చూడు పశువులను ఎత్తైన ప్రదేశాలకు వెళితే ఇవి జారుడు ప్రమాదాలకు కానీ కింద పడే ప్రమాదాలకు అనేకమైన నష్టాలు కలుగజేస్తాయి. పరిగెత్తనీయకుండా చూడాలి, భయపెట్టకుండా చూడాలి, పొట్లాడనివ్వకుండా చూడాలి. ఇవన్నీ మనము కనీసం చేయవలసిన జాగ్రత్తలు. చూడు పశువుల్ని విడిగా ఇతర పశువులతో కలిసి ఉంచరాదు. ఇక కొద్ది రోజుల్లోనో కొద్ది గంటల్లోనో ఈయన పశువును ఇతర పశువులతో ఉంచకూడదు. కొన్ని పశువుల్లో ఈనడానికి 10 రోజుల ముందు పొదుగు ముందు భాగంలో నీరు దిగి వాపు వస్తుంది. ఇది సహజంగా వస్తుంది. దీన్ని వ్యాధిగా భావించని అవసరం లేదు. దీనికి మనోవేదన చెందనవసరం లేదు. ఇది ఒక అలర్జీ లాంటిది. అందులో నీరు మాత్రమే ఉంటుంది కానీ పాలు రావు. మామూలుగా రైతులు పాలు ముందుకు వచ్చేస్తాయి, పాలు ముందుకు వచ్చేస్తాయి అనుకుని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, మానసిక వేదన పడుతూ ఉంటారు. కానీ ఇందులో మాత్రం ఎటువంటి నష్టము లేదు. కొన్ని పశువులకు ఈ విధంగా ఉంటుంది, కొన్ని పశువులకు ఈనిన తర్వాత వస్తుంది, కొన్ని పశువులకు ఈనక ముందు వస్తుంది ఇటువంటి వాపు. కాబట్టి దీనికి ఏ రైతు కానీ ఇబ్బంది పడే అవసరం లేదు. అంతకు ఈనిన తర్వాత ఎక్కువగా ఉంటే, పశువు ఇబ్బంది పడుతూ ఉంటే పశు వైద్యాన్ని సంప్రదించి దానికి తగిన మందులు వాడాలి. అంతేగాని దీనికి కంగారు పడే అవసరం లేదు. పశువు ఈన సమయంలో ముందు పశువుని పశువుల శాల నుండి శుభ్రపరచాలి. పశువును ప్లస్ పశువుల శాలను రెండింటిని శుభ్రపరచాలి. పశువులు ఈనడానికి 2 గంటల ముందు జొన్న, రాగులు, సజ్జలు మొదల గింజల్ని నలగగొట్టి ఉడికించి అందివ్వాలి. పచ్చిగడ్డి కూడా కొద్దిగా అందివ్వాలి. పశువులు ఈనే ముందు దానా, పచ్చిగడ్డి సరిగా తినవు. పాలుడు కూడా ఉంటుంది, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. పశువులు ఈనే సమయంలో దగ్గర పడి ఉన్నప్పుడు సాధారణంగా మనుగులు కుంగుతాయి, బొడ్డు కింద నీరు చేరుతుంది, పొదుగు చేస్తాయి, ముర్రుబాలు కనపడతాయి, మానం ఉబ్బి ఉంటుంది, తెల్లటి తీగలు కూడా కనపడతాయి. ఆరోగ్యమైన పశువులు నొప్పులు ప్రారంభమైన 1 గంట నుండి 6 గంటల్లో ఈనుతాయి. ఈనేందుకు సమయం 6 గంటల కంటే మించితే తప్పనిసరిగా వైద్యుని సంప్రదించుకోవాలి. ఈనే ముందు సాధారణంగా లేగ, దూడ మరియు ముందరి కాళ్ళు ముట్టే ముందుగా బయటికి వస్తాయి. సాధ్యమైనంత వరకు పశువు దానింతటదే ఈనేందుకు దోహదపడాలి. పశువులు ఇదివరకు మనం పశువులు ఈనక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి, మనం నష్టపోకుండా అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు పశువులు ఈనిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పశువులు ఈనిన తర్వాత రైతు నష్టపోకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు మన మనసులో ఉండాలి, ఏమేమి అనుభవాలు మన మనసులో ఉండాలి అనేది మనం చాలా వరకు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం. వేడి నీళ్ళతో శరీరాన్ని బాగా శుభ్రం చేయాలి. ఈనిన తర్వాత వరిగడితో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి. అంటే ఈనిన పశువుకు కింది భాగంలో మెత్తగా ఉండేటట్టు, దాని శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు వరిగడ్డిని పరచాలి. ఇదే వరిగడ్డి బెడ్ అంటే ఇదే. ఈనిన తర్వాత నీరసం తగ్గడానికి బెల్లం కలిపిన గోరువెచ్చటి తాగే నీరు ఇవ్వాలి. ఈనిన తర్వాత పశువు చాలా నీరసపడిపోతుంది, దూడను సక్రమంగా ఏం లేకనో, లేదు ఆవులో ఈనేంత తగిన శక్తి లేకపోవడం, లేదు వాతావరణం అనుకూలించకపోవడం పశువులు చాలా నీరసించిపోతాయి. కాబట్టి వాటికి బెల్లం కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగేదానికి పెట్టాలి. పశువులకి కొన్ని రోజుల వరకు కొద్దిగా దాణా అందిస్తూ 2 వారాలు పూర్తి పాలలో ఇవ్వాలి. పశువులు ఈన తర్వాత 2 నుండి 8 గంటలు మేయ వేస్తాయి. ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పశువుది సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. మేయని ఇప్పుడు అశాస్త్రీయమైన పద్ధతిలో లాగితే గర్భకోశం చిట్లి రక్తస్రావం కలిగి పశువులు తిరిగి పొరలకుండా పోయే, అంటే పశువులు తిరిగి ఎదక రాకుండా పోయే, అంటే పశువులు తిరిగి చూలు నిలకుండా పోయే ప్రమాదం కూడా సంభవిస్తుంది. ఒక్కొక్కసారి పశువు మరణిస్తుంది కూడా. కాబట్టి ఈనిన తర్వాత పశువులు ప్రమాదశాత్తు మాయ తినకుండా జాగ్రత్త పడాలి. అధిక పాల దిగుబడి ఉంటే పశువులు ఈనిన వెంటనే 2 రోజుల వరకు పాలను సంపూర్ణంగా పితుకరాదు. అంటే అనగా కొద్దిగా ప్రతి కాడలోన పాలు కొంచెం

మాత్రము నిల్వ ఉండేటట్టు ఉంచాలి. అధిక పాలిచ్చే పశువులకు ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా కాల్షియం ఇంజెక్షన్లు వేయాలి. పాల జ్వరం అనగా పశువు ఈనిన 72 గంటల లోపల పైకి లేకుండా పోయే అవకాశం ఉంటుంది, దీన్నే పాల జ్వరం అంటారు. అప్పుడు కాల్షియం ఇంజెక్షన్ ద్వారా నరంలోకి ఈ ఇంజెక్షన్ పంపితే అప్పుడు వెంటనే పశువు పాల జ్వరం నశించి వెంటనే ఆరోగ్యంగా తయారవుతుంది. ఈయన వారం రోజుల ముందు కూడా తర్వాత కూడా విటమిన్ డి ఇవ్వాలి. ఈయనకు ముందు ఇవ్వాలి, ఈయన తర్వాత ఇవ్వాలి విటమిన్ డి. పశువులు చూడగా ఉన్నప్పుడు కానీ ఈయన తర్వాత కానీ మేయ సమస్య ఎదురైతే వెంటనే చికిత్స చేయాలి. పుష్టికరమైన మేతతో పాటు ఖనిజలలో నిష్టమైన కూడా మినరల్ మిక్చర్ రోజు చూడు పశువులకు అందిస్తే చాలా వరకు సమస్యను నివారించబడుతుంది. మినరల్ మిక్చర్ వాడడం వలన కలిగే లాభాలు ఇన్ని అన్నీ కాదు, ఎన్నో చెప్పుకోవచ్చు. పాల ఉత్పత్తి పెరుగుతుంది, పశువు ఆరోగ్యంగా ఉంటుంది, సకాలంలో ఎదకొస్తుంది, సకాలంలో పశువు చూలు నిలవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని అంతే ముఖ్యమైనది పాల నాణ్యతను పెంచి మంచి రేటు ఇవ్వడానికి దోహదపడుతుంది. పశువులు ఎదక రాకపోవడం ఒక ముఖ్యమైన సమస్య కూడా పశువుల్లో ఉంటుంది, దీన్ని అనిష్టం అంటారు. పశువు ఆరోగ్య పరిస్థితి, వాతావరణ ప్రభావం, హార్మోన్ల ఉత్పత్తిలో వ్యత్యాసం, పోషణలో లోపం మొదలుగు అనేక కారణాల వల్ల పశువులు సకాలంలో ఎదక రాకుండా ఉంటాయి. బలహీనమైన పశువులు, ముసలి పశువులు, టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త ఎదకు రావు. జలగల వంటి అంతర్పరాన జీవుల సమస్య తీవ్రంగా దీర్ఘకాలికంగా ఉన్న సందర్భంలో పోషక పదార్థాలు పశువులకు వినియోగించబడినందున నిరసపడతాయి. అంటే ఈ జలగలు అంతరపరాన జీవులు అంటారు వీటిని. పశువు తినిన మేతలను దాదాపు పశువుకు అందనీయకుండా వీటి వల్ల పశువు నీరసించిపోవడానికి అవకాశం ఉన్నది. ఆ జలగలను ఎప్పుడైతే మనము పిడుదలను కానీ కుమారులు కానీ బాహ్యపరాన జలగలను వీటన్నిటి కూడా ఇవన్నీ కూడా నశింపజేసేటివే, పశువుకు అనారోగ్యాన్ని తెచ్చేటివే. వీటి నిర్మూలనకు మనము అనేక చర్యలు చేపట్టాలి. రక్తంలో ఏకణ జీవులు సర్ర, థైలేరిసిస్ వంటి వ్యాధులను కలిగజేసి పశువులను రక్తహీనతకు నీరసానికి గురిచేస్తాయి. ఈ కారణం వల్ల కూడా పశువులు ఎదక రావు. గాలికుంటు వ్యాధి సోకి నీరసపడిన పశువుల ఎక్కువ కొవ్వు పట్టిన ఆవులు కూడా గేదెలు కూడా ఎదక రాకుండా ఉంటాయి. కాబట్టి పశువులలో డీవర్మింగ్ కనీసం 3 నెలలకోసారి ఈ అంతర పరాన జీవులు పోవడానికి మనము మందులు వాడితే చాలా ఉపయోగకరం. పశువుల పునరుత్పత్తిపై వాతావరణ ప్రభావం ఉంటుంది. పశువులు కట్టడానికి ఎదక రావడానికి కూడా వాతావరణ ప్రభావం అంటే ఎండలు, వర్షాలు వీటి ప్రభావం ఉంటుంది. సాధారణంగా వేసవిలో అధిక వాతావరణ ఉష్ణోగ్రత, వడగాళ్ళు, పశుగ్రాస కొరత వల్ల గేదెలు ఎదక రాకుండా సెప్టెంబర్ నుండి జనవరి మధ్యకాలంలో ఎక్కువగా ఎదకొస్తాయి. పశుగ్రాస లభ్యత ఉన్నప్పుడు శీతాకాలంలో పశువులు ఎక్కువగా ఎదకొస్తాయి. ఇలాంటి సమయాల్లో కూడా పశువులు ఎదక రాకుంటే సత్వర చికిత్స చేయించాలి. అప్పుడే మనకు సకాలంలో కనీసం 7 కొద్ది కూడా కలిగి దూడ పాల ఉత్పత్తి ఇవన్నీ మనకు 7 కొద్దులో లాభిస్తాయి. అప్పుడు రైతు లాభించడానికి, పశు పోషకులు ఆదాయం పొందడానికి ఉపయోగపడుతుంది. రక్తంలో హార్మోన్ల శాతం వ్యత్యాసాల వల్ల వేసవి తీవ్రతల వల్ల అధిక పాలిచ్చే పశువుల్లో ఈనిన పశువుల్లో యద లక్షణాలు ప్రస్ఫుటంగా బహిర్గతం కావు. తద్వారా మూగ యద, బలహీనమైన యద, ఈ సమస్యల వల్ల యదను గుర్తించడం కష్టమయ్యి తమ పశువులు యదకు రావటం లేదనే అపోహలో ఉంటారు. గ్రామాల్లో మందలు వెళ్లే పశువులు యజమాని దృష్టికి రాకుండా మందలోని దున్నలు, ఆంబోతులతో పొర్లి చూలు కట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తమ పశువులు ఎదకు రాలేదని కంగారు పడే ముందు చూలు నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం అవసరం. ఈ చూలు నిర్ధారణ పరీక్ష చేయించుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఒకటేమంటే మన పశువు సకాలంలో కట్టినదా లేదా, లేకుంటే ఎదకొస్తామందా, ఎదకొస్తామంటే ఎద లక్షణాలు చూపిలేదా, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. దానివల్ల నష్టపోయేది రైతు. కాబట్టి సకాలంలో చూలు పరీక్ష చేయించుకుంటే పశువు చూలు నిలిచింటే సమస్య లేదు, దాని తగిన ఉపయోగాలు దానికి ఉంటాయి. చూలు నిలవలేదు, ఎదక రాలేదు అనే విషయం తప్పనిసరిగా మనం నిర్ధారణ చేసుకున్నట్టయితే దానికి తగిన ప్రయత్నం మనం మందుల ద్వారా కానీ మనం దాన్ని సరిదిద్దుకునే దానికి అవకాశం ఉండి సకాలంలో కనీసం సంవత్సరానికి ఒక ఈత ఈనదానికి అవకాశం కలిగి చేసుకునేటట్టు మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక పశువుల గర్భకోశ వ్యవస్థ పశు వైద్యులచే పరీక్ష చేయించిన సందర్భాల్లో గర్భకోశ వ్యవస్థ నిర్మాణంలో, అండాశయాల్లో, గర్భాశయంలో గల లోపాలు తెలుస్తాయి. పశువులు ఎదక రాకుండా ఉండే లక్షణాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైన వ్యవస్థ. గర్భకోశ వ్యవస్థ వృద్ధి సక్రమంగా లేకుంటే సన్నని దారంలాగా ఉండటం, అండాశయాలు బఠానీల సైజులో చిన్నగా ఉంటాయి. జన్యు సంబంధ కారణాల వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. చాలా పశువులు ఎదక సక్రంగా రాకపోవడానికి అండాశయాల్లో వ్యత్యాసాలే ప్రధాన కారణం. అండాశయాలు చిన్న సైజులో గట్టి

పనితలం కోల్పోయి చలన రహితంగా ఉంటాయి. అలాగే అండాశయాలపై కణితలు, గడ్డలు, సిస్టులు ఏర్పడడం, రక్తం పేరుకోవడం, కొవ్వు పదార్థాలు చేరడం మొదలైన కారణాల వల్ల అండాశయాల పనితనం కుంటుపడుతుంది. పశువులు ఎదక వచ్చినప్పుడు అండాశయం నుండి అండం విడుదలైన ప్రాంతంలో చిన్న బుడిపే, కార్పస్ లూటియం అంటారు దాన్ని, ఏర్పడుతుంది. చూలు నిలిచిన సందర్భాల్లో ఈ కార్పస్ లూటియం అలాగే ఈనేంత వరకు నిలిచి ఉండి పిండాన్ని రక్షిస్తుంది. అంటే పిండానికి రక్షణ వలయంగా ఈ కార్పస్ లూటియం ఉంటుంది. చూలు నిలువని సందర్భాల్లో అండాశయంపై కార్పస్ లూటియం అలాగే నిలిచి ఉండటం వల్ల పశువులు ఎదకు రావు. గర్భాశయంలో సూక్ష్మజీవులు చీము చేరడం వల్ల గర్భకోశ వాపు, గర్భకోశంలో చనిపోయిన పిండం ఉండటం, పిండం యొక్క ఎముకల గూడు మాత్రం ఉండటం, పశువులు పొర్లిన తర్వాత ప్రతికూల పరిస్థితుల వల్ల 15 రోజుల్లో పిండం మరణాల సంభవించడం మొదలగు సందర్భాల్లో కార్పస్ లూటియం నిలిచి ఉండటం వల్ల పశువులు ఎదకు రావు. పిండ మరణాలు సంభవించిన సందర్భాల్లో పశువులు 21 రోజుల్లోపు కానీ లేదా 27-45 రోజులు కానీ ఆలస్యంగా ఎదకవు. ఎదకాలం ఎద లక్షణాలపై పోషణ ప్రభావం ఉంటుంది. అంటే ఎన్ని రోజులకు ఎదకొస్తుంది, ఎద లక్షణాలు, ఇవి మనము పశువును పోషించే విధానాలపై ఆధారపడి ఉంటుంది. పశువులకు సరిపోను మాంసకృతులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు మొదలగు పోషక పదార్థాలు అందించే సమీకృత దాణ అంటే అన్ని రకాలు అనగా మాంసకృతులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ కలిసి సమీకృత దాణ, మేలు రకం పశుగ్రాసాలు అందించకపోవడం వల్ల పశువుల్లో పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడుతుంది. పొర్లే సమయానికి కనీస శరీర బరువు, అంటే ఎదకు వచ్చే సమయానికి పశువు కనీసం 200 నుంచి 250 కేజీలు బరువు కలిగి ఉండాలి. పెయ్యలు ఇంత మటుకు బరువు లేకపోతే ఇవి సకాలంలో ఎదక రావు. ఇంత మటుకు బరువు కలిగి ఉన్న పశువులు సకాలంలో ఎదక రాకపోయినా కూడా వాటిని ఎదక రప్పించుకునే ప్రయత్నం చేయవచ్చును. చాలా ముఖ్యమైన విషయం ఇది. శరీర బరువు లేని పశువుల్లో గర్భకోశము అంతంత మాత్రంగా ఉంటుంది, దాని ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది, అందులో అంతరపరాన్న జీవులు కలిగి ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. వీటిని అన్నింటినీ పోల్చుకుని అనుభవపూర్వకంగా మనము కనీసం 200-250 కేజీల బరువు తొందరగా తెప్పించుకోవడానికి పెయ్య దూడలను సకాలంలో వాటికి తగిన పురుగు మందులు వాడుకుని, తగిన ఖనిజ లవణ మిశ్రాలు వాడుకుని మనము వాటిని సరిదిద్దుకుంటే చాలా మనకు ఉపయోగాలు కలిగే అవకాశం ఉంది. సాధారణంగా పశువులు ఈనిన 11-17 రోజుల్లో మొదటిసారిగా ఎదక రావాలి. కానీ పోషణ సరిగ్గా లేనందున పాల ఉత్పత్తి ఒత్తిడిల వల్ల లేగదూడలు తల్లిని అంటి పెట్టుకుని ఉండడం వల్ల ఈనిన వెంటనే పశువులు ఎదకు రావు. సాధారణంగా కవలలుగా జన్మించిన పెయ్య కోడె దూడల్ని పరిశీలిస్తే పెయ్య శాశ్వత వంధత్వంతో ఉంటుంది. హాల్స్టీన్ ఫ్రిషియన్ జెర్సీ వంటి శ్రేష్టమైన జాతులు F1 సంతతితో కూడా ఎదక రాకపోవడం సమస్య గమనించబడి. పశువులు సకాలంలో ఎదక రావాలంటే ఏం చేయాలా అనే విషయం మనం ముఖ్యంగా తెలుసుకుంటే మంచిది. వయసుడిగిన ముసలి పశువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త పశువుల్ని, ప్రీమార్టిన్ సంతతిని మందలో నుండి తీసివేయడం శ్రేయస్కరం. అనగా వయసు అయిపోయినటువి, ఎక్కువ కాలం వ్యాధులతో బాధపడుతున్నటువి, ఎక్కువ కొవ్వు కలిగిన పశువులు, ముసలి పశువులు, వీటన్నిటిని మందలో నుంచి తీసేయడం చాలా శ్రేయస్కరం. సంవత్సరానికి 2-3 సార్లు ఆల్బెండజోల్ కనీసము 4 నెలలకోసారి అంతరపరాన్నజీవుల మందులతో అంతరపరాన్నజీవులను ఆల్బెండజోల్ వంటి మందులను ఉపయోగించి నిర్మూలించవచ్చు. బాహ్య పరాన్నజీవులకు బ్యూటాక్స్ వంటి మందులు పిచికారీ చేసి బాహ్య పరాన్నజీవుల్ని నిర్మూలించడానికి అవకాశాలు ఉంటాయి. అధిక వాతావరణ ఉష్ణోగ్రత, వడగాలి నుండి పశువులు సంరక్షించాలి. పశువులపై నీళ్లు చల్లుతూ శీతల పరిస్థితిని కల్పించడం, పశుగ్రాస కొత్త సమయాల్లో సమీకృత దాణాలని అందించడం వల్ల పశువులు సక్రమంగా అన్ని కాలాల్లో ఎదకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మూగ ఎద, బలహీనమైన ఎదను టీజర్ బుల్ సులభంగా గుర్తిస్తుంది. కొన్ని పశువులకు ఎదక లక్షణాలు ఏమాత్రము చూపబడవు. ఇటువంటి పశువులు కనీసం 10% బలహీనమైన ఎద, అంటే ఎద లక్షణాలు బలవంతంగా కాకుండా, అరుపులు లేకుండా, పైకి ఎగబడకుండా, తీగలు వేయకుండా, పశువు టెన్షన్ లేకుండా, కొంచెం మూత్రము అనేది కూడా పోస్తుంది, అది కూడా లేకుండా బలహీనంగా ఎద లక్షణాలు, వాటికి టీజర్ బుల్ అంటే మనము పునరుత్పత్తికి ఉపయోగించే కోడె అదైతే వాటి పశువుల దగ్గర, ఆ పశువుల దగ్గర వదిలితేన గుర్తిస్తుంది. పశు పోషకులు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పశువుల్ని క్రమంగా తప్పకుండా పరిశీలిస్తే ఈ ఎదలోని పశువుల్ని సులభంగా గుర్తించవచ్చు. మూగ ఎద, బలహీనమైన ఎద సమస్య ఉన్న గేదెలు, ఆవులకు ప్రతిరోజు 500 నుంచి 1000 గ్రాముల సమీకృత దాణ అదనంగా 4 రోజుల పాటు అందించాలి. అట్లా అందించినట్టే ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొలకెత్తిన ఉలవలు వంటి ధాన్యాలను

0: రోజుకు 1 కిలో చొప్పున 20-30 రోజులు అందించాలి. కొన్ని సందర్భాల్లో హార్మోన్లు కూడా వాడటం వల్ల వ్యాధ లక్షణాలు పసుపుటంగా బహిర్గతం అవుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ హార్మోన్లు వాడితేనే ఎదకొచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. గర్భకోశ వాపు, గర్భాశయంలో మరణించిన పిండం, సిస్టిక్ అండాశయాలు, పిండ మరణాలు మొదలగు సందర్భాల్లో ప్రత్యేక చికిత్స చేయించాల్సి ఉంటుంది. గర్భకోశ వ్యవస్థ సైజు చిన్నగా ఉన్న సందర్భాల్లోనూ, జన్యుపరంగా ఇలా ఉన్న సందర్భాల్లో చికిత్స చేయిస్తే గర్భాశయం, అండాశయాల సైజు వృద్ధి అయ్యి పశువులు ఎదకు వస్తాయి. చికిత్స తదనంతరం కూడా గర్భకోశ నిర్మాణంలో ఎటువంటి మార్పు కనిపించకపోయినచో ఆ పశువుల్ని మంద నుండి తీసివేయాలి. పశువుల పోషణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే చాలా వరకు ఆవులు, గేదెలు సకాలంలో పొర్లుతాయి, అంటే ఎదకు వస్తాయి. పశువులకు ప్రతిరోజు 500 నుంచి 1000 గ్రాముల దాణా అదనంగా ఇస్తే కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు సరిపోను లభ్యమవుతాయి. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈలను ఇంజెక్షన్ రూపంలో కాపరు, భాస్వరం, కోబాల్ట్, జింక్, సెలీనియం, అయోడిన్ మొదలగు ఖనిజ లవణాల మిశ్రమం ద్వారా రోజుకి 50 గ్రాముల చొప్పున అందివ్వాలి. తద్వారా అండాశయాల సైజు పెరిగి పునరుత్పత్తి ప్రక్రియ ప్రారంభం జరుగుతుంది. ఎక్కువ కొవ్వు పట్టిన గేదెలకు, ఆవులకు సరిపోని వ్యాయామం కల్పిస్తే అండాశయాలు చురుకుగా తయారవుతాయి. పశువులు వెంటనే ఎదక వచ్చే అవకాశం ఉంటుంది. ఈయన పశువులు వెంటనే ఎదక రావడానికి పశువులు 7 మాసాలు చులిగా ఉన్నప్పటి నుండి అదనంగా ప్రతిరోజు 500 గ్రాముల నుండి 1000 గ్రాములు దాణా ఇవ్వాలి. ఈయన 2 మాసాల ముందు నుండి పాలు పితుక రాదు. అంటే 7 నెలలు చూలు కలిగిన పశువుకు పాలు పితకడం అనేది నిలిపివేయాలి. ఇలా చేయడం వల్ల ఈనిన తర్వాత అధిక పాల ఉత్పత్తి ఒత్తిడి ఉన్నప్పటికీ పశువులు మొదటిసారి 11-17 రోజుల్లో ఎదకొస్తాయి. కానీ రెండవసారి 35-45 రోజుల్లో ఎదకొచ్చినప్పుడు చూలు కట్టిస్తే 90% పశువుల్లో చూలు నిలిచే అవకాశాలు ఉంటాయి. మన వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు చక్కటి వ్యాధి నిరోధక శక్తికి సకాలంలో పొల్లడానికి విదేశీ రక్తం 62.5% మించిన సంకరజాతి పశువులను పోషించాలి. 21-24 మాసాలున్న ఆవు పేయల్ని, 24-36 మాసాలున్న గేదె పేయల్ని, 250 కిలోల శరీర బరువు ఉన్న వాటిని ఈనిన తర్వాత 60-90 రోజులకు కూడా పొర్లని పశువులను చికిత్స చేయించి పొర్లించాలి. సరిపోని శరీర బరువుతో ఆరోగ్యంగా ఉండి ఎటువంటి గర్భకోశ వ్యాధులు లేకుండా ఉన్న పశువులను చికిత్స చేసిన ఎదకరాని పరిస్థితుల్లో హార్మోన్ లోపం ఉన్న సందర్భాల్లో డాక్టర్ సలహా మేరకు హార్మోన్లు ఉపయోగించి చికిత్స చేయించాలి. పశు పోషకులు వెంటనే ఏం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ పశు వైద్యశాలలో వారానికి ఒక రోజు ప్రత్యేకంగా ఎదకరాని పశువుని పరీక్ష చేస్తారు. అలాగే పశు పునరుత్పత్తి సామర్థ్యం పెంచడానికి ప్రత్యేక గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాలు నిర్వహిస్తారు. కాబట్టి రైతులు ఎదకరాని పడ్డల్ని, పెయ్యల్ని, పశువుల్ని పశు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. పశు వైద్యులు గర్భకోశ ద్వారంలోనికి లూగాల్ సైడ్ను పంపిస్తారు. అండాశయాన్ని సున్నితంగా పరీక్షించి చురుకుగా తయారు చేస్తారు. దీంతోపాటు కాపర్ సల్ఫేట్, ఫెరస్ సల్ఫేట్ వంటి ఖనిజ లవణ మిశ్రాన్ని లేదా మాత్రని రోజుకు 0.5 గ్రాముల చొప్పున 15-20 రోజుల పాటు వాడాలి. విటమిన్ ఏడీఈల ఇంజెక్షన్ వేయించాలి. నాణ్యమైన ఖనిజ లవణాల మిశ్రమం ప్రతి పశువుకు రోజుకు 50 గ్రాముల చొప్పున ఇవ్వాలి. అవసరమైతే 15 రోజుల వ్యవధిలో తిరిగి ఈ చికిత్స చేయించాలి ఉంటుంది. పై చికిత్స సామాన్యమైనదిగా కనబడినను మొదటిసారికే చాలా పశువులు ఎదకొచ్చి ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీనికి తోడు మొలకెత్తిన ఉలవలు, శనగలు, పెసలు వంటి ధాన్యాలను పిండి చేసి ప్రతిరోజు కిలో చొప్పున 20-30 రోజులు పశువులకు అందిస్తే పశువులకి ఎదకొచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న ఆవు పేయలకు ఉదయం వేళలో సేకరించిన ఆంబోతు మూత్రాన్ని 4-5 మిల్లీలు తీసుకుని ఆవు పేయల ముక్కు రంధ్రాల్లో నోటిలో వారానికి 2 సార్లు చొప్పున 4-5 వారాల పాటు స్ప్రే చేస్తే ఆవు పేయలు వ్యాధి లక్షణాలు ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని IBRA శాస్త్రజ్ఞులు ఒక అధ్యయనంలో గుర్తించారు.
1: ఇంతవరకు సూటి పశువుల యాజమాన్యం పాలెం జూనియర్ పశు వైద్య అధికారి శ్రీ M. రామమూర్తి గారి ప్రసంగం విన్నారు.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం

0: ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఇంతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:45. సినీ భక్తి గీతాల కార్యక్రమానికి సమయం ఇది. సుశీల ఆలపించిన ఈ పాట ఇప్పుడు విందాం. సంగీతం కేవి మహదేవన్, సాహిత్యం ఆరుద్ర, చిత్రం రాజాదిరాజు.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: శ్రోతలు, రేపు సాయంకాలం 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సమాధానాలిస్తున్న వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో తర్వాత పాట విందాం. శాంతి సందేశం చిత్రం నుండి ఉషా మరియు వారి బృందం ఆలపించిన ఈ పాటను సంగీతం వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం సుద్దల అశోక్ తేజ.

0: ఇంతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు.
1: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
2: రేడియోల్లో, సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీలో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
1: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
2: ఎఫ్ఎం గోల్డ్, ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో,
1: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
2: మలయాళం, గుజరాతీ, పంజాబీ
1: ఈ 8 ఛానళ్లను
2: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
1: వివరాలకు
2: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
1: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
2: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
1: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
2: ఉచితంగా పొందండి.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8 గంటలు. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమానికి సమయం ఇది. ముందుగా వినేద్దాం సిద్ధి శ్రీరామ్ ఆలపించిన ఈ పాటను. చిత్రం సెహరి, సంగీతం ప్రశాంత్ మరియు విహరి, సాహిత్యం కిట్టు విశా ప్రగాఢ.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.

0: 5501
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, రేపు ఉదయం 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం స్వాతంత్ర సమర యోధులు, పారిశ్రామికవేత్త శ్రీ జిడి బిర్లా గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్
5: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. అక్షర చిత్రం నుండి అనుదీప్ దేవ్ ఆలపించిన ఈ పాటను సంగీతం సురేష్ బొబ్బిలి, సాహిత్యం బాలాజీ.

0: శ్రోతలు, రేపు సాయంకాలం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా రైతు శ్రీమతి బి బల్లికా గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం ప్రపంచ చదరంగం దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ సిఏఓ ఫీడే ఆర్బిటర్ శ్రీ వి బాలాజీ ప్రసాద్ చౌదరి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
2: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
2: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
2: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినీ గీతల కార్యక్రమం వింటున్నారు. వెంకీమామ చిత్రం నుండి ఏ పాటను ఇప్పుడు విందాం? సాహిత్యం శ్రీమణి, సంగీతం ఎస్ఎస్ తమన్, గానం పృథ్వీచంద్ర.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: బ్రాండ్ బాబు చిత్రం నుండి హైమంత్ ఆలపించిన ఈ పాట ఇప్పుడు విందాం. సాహిత్యం పూర్ణాచారి, సంగీతం జీవన్ బాబు.

0: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం గురించిన కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం 1000 పడగలు నాటిక ధారావాహిక 8వ భాగం నవల మూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిత్తకూరి శ్యామలాదేవి, ఎల్ఎం రాజు, సరోజ నిర్మలా గారు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
3: రేడియోల్లో, సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీలో, FM ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
2: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
3: FM గోల్డ్, ఢిల్లీ FM రెయిన్బో,
2: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
3: మలయాళం, గుజరాతీ, పంజాబీ
2: ఈ 8 ఛానళ్లను
3: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
2: వివరాలకు
3: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
2: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
3: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
2: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
3: ఉచితంగా పొందండి.
0: నిశ్శబ్దం చిత్రంలోని ఈ పాటకు గానం సిద్ధశ్రీరామ్, సంగీతం గోపిసుందర్, రచన భాస్కర్ భట్ల. ఈ పాట ఇప్పుడు విందాం.

ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: పీవీ సింధును రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. రాష్టపతి మొదటగా మోల్డోవా దేశానికి చేరుకుంటారు. ఒక భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో ఆమె ఆ దేశ మహిళా అధ్యక్షురాలు మాయా షాందుతో భేటీ అయి ఉన్నత స్థాయి ప్రతినిధుల చర్చలు జరుపుతారు. అనంతరం జూలై 21-22 తేదీల్లో రాష్ట్రపతి నార్త్ మాసిడోనియాలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షురాలు సిల్జనోవా దాబ్కోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తదుపరి జూలై 23-25 వరకు రాష్ట్రపతి ముర్ము రొమేనియాలో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంటు హౌస్ ఎనెక్స్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో దాదాపు 40 రాజకీయ పార్టీలకు చెందిన 50 మందికి పైగా నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకువచ్చి చర్చించి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సభను అడ్డుకోవడం కంటే అర్థవంతమైన చర్చలు జరపడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ అందరిదని, సభ సజావుగా సాగడంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులు, శాసనపరమైన అంశాలను ఉభయ సభల ముందుకు తీసుకురానుందని మంత్రి రిజిజు పేర్కొంటూ,
1: రక్షా మంత్రి అదర్ని రాజ్నాథ్ సింగ్ జీ నే శురువాత్ మే అపీల్ కియా, పశ్చిమ ఏషియా మే భీ లడాయి చల్ రహి హై, బాకీ గతివిధి హై, తో ఉస్కా ప్రభావ జో హై భారత్ కో భీ హోతా హై, తో ఐసే సమయ మే సారే పొలిటికల్ పార్టీ ఏక్ జుట్ హో కర్ కే దేశ్ కే లియే కి హమ్ కామ్ కరే, యే అపీల్ కియా. బహుత్ సా పొలిటికల్ పార్టీ నే అప్నా పాయింట్ కో రఖా హై, హమ్నే సునా హై, నోట్ కియా హై, ఆల్ పార్టీ మీటింగ్ మే అలగ్ అలగ్ మత్ తో హోతా హి హై.
0: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంటులో ఛాంపియన్గా అవతరించి ఈ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ షట్లర్గా రికార్డులకెక్కింది. ఈరోజు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో పివి సింధు జపాన్కు చెందిన అకానే యామగుచిని ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. జపాన్ ఓపెన్లో చారిత్రాత్మక విజయం సాధించిన పివి సింధును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు. సింధు సాధించిన ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక అత్యంత కీలకమైన ఘట్టమని రాష్ట్రపతి అభివర్ణించారు. పివి సింధు గెలుపు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ విజయం భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక మైలురాయి అని, సింధు ప్రదర్శించిన అసాధారణమైన ఆటతీరు అద్భుతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలలో ఈరోజు సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరుగుపడిన సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 7 గల్లంతయ్యారు. పూంచ్ జిల్లాలోని సూరంకోట్ తహసీల్ పరిధిలోని అత్యధిక ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత పర్యటనలో ఉన్న టాంజానియా స్వయం ప్రతిపత్తి ప్రాంతం జాంజిబార్ అధ్యక్షుడు, విప్లవాత్మక మండలి చైర్మన్ డాక్టర్ హుసేన్ ఆల్వీ

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్.

0: ఈరోజు ఢిల్లీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ టాంజానియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరు నేతలు సమీక్షించారు. ఈ సమావేశం అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ, జాంజిబార్ టాంజానియాల అభివృద్ధి ఆకాంక్షలకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంస్కృతి భాష లేకుండా దేశం లేదా ప్రాంతం మనుగడ సాగించలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కోల్కతాలోని జాతీయ గ్రంథాలయంలో నిర్మించిన మ్యూజియం ఆఫ్ వర్డ్ మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపచేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన ముందడుగు అని అభివర్ణించారు. భావోద్వేగాల నుంచి పుట్టిన పదాలు లేకుండా భాష కూడా మనుగడ సాగించలేదన్నారు. మన భవిష్యత్ తరాలు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటేనే దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం సాధ్యపడుతుందని అమిత్ షా పేర్కొంటూ,
1: युवा पीढ़ी को खास कहना चाहता हूँ, शब्द को समझिए, भाषा को समझिए, उच्चारणों को शुद्ध कर दीजिए, वो समाज में आपकी इस विकृति को अनेक गुना बढ़ा देगी। मित्रों, आज पूरा देश वंदे मातरम का 150वां वर्ष मना रहा है, तब इस शब्द संग्रहालय का उद्घाटन हो रहा है। वंदे मातरम का पूरा गान हम सुनते हैं तब हमें मालूम पड़ता है कि भारत माता के प्रति मेरा भाव क्या होना चाहिए।
0: భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామ యోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి స్పందిస్తూ, మాతృభూమి ఆత్మగౌరవాన్ని ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని కొనియాడారు. లఖన్వూలోని పుగా వ్యాలీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా భూగర్భ ఉష్ణశక్తి బావులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి 1 మెగావాట్ జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇది మార్గాన్ని సుగమం చేసిందని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల పైగా అసాధారణ ఎత్తులో భూమి లోపలికి 1,000 మీటర్ల లోతు వరకు ఈ బావులను తవ్వినట్లు ఆయన తెలిపారు. లండన్లోని లార్డ్స్ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 387 పరుగులు చేసింది. అనంతరం 388 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. వాతావరణం. రానున్న 6 నుంచి 7 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదలనున్నాయని, దీనివల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడతాయని, 21 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, అస్సాంలలో అతి భారీ వర్షాలు, రాజస్థాన్, గుజరాత్, ముంబై, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 యూరప్ దేశాల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన షట్లర్ పివి సింధును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. రానున్న 6 రోజుల పాటు వాయువ్య ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగా హిట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:40. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినేద్దాం బ్రో చిత్రం నుండి రేవంత్ మరియు స్నిగ్ధ శర్మ ఆలపించిన ఈ పాటను సంగీతం ఎస్ఎస్ తమన్.

0: డ్రాపు దుమ్ము లేపు.
1: డాన్స్ బ్రో.

0: శ్రోతలు, రేపు ఉదయం 8:35 రత్న దీపికావళి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం స్వాతంత్ర సమర యోధులు పారిశ్రామికవేత్త శ్రీ జీడి బిర్లా గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి.
1: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో

0: పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో తర్వాత పాట వినేద్దాం. వరుణ్ డాక్టర్ చిత్రం నుండి అనురుద్ మరియు జనిత గాంధీ ఆలపించిన ఈ పాటను సాహిత్యం శ్రీనివాసమూర్తి, సంగీతం అనిరుద్ధ్.

శ్రోతలు, రేపు సాయంకాలం 6:30 కెరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం ప్రసారమవుతుంది. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్,

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట సాహో చిత్రం నుండి అనిరుద్ధ్ ధన్వీ బన్సాలి ఆలపించిన ఈ పాట. సంగీతం సాహిత్యం తనిష్క్.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.

0: చరిత్ర, సంస్కృతి
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
0: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: నాకాష్ ఆజీజ్ మరియు ఆకాశ సింగ్ ఆలపించిన ఈ పాట ఇప్పుడు విందాం. సంగీతం అనిరుద్ రవిచందర్, చిత్రం దేవరా.

ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికో దీక్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.